ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 29వ రోజు, క్రైస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల, శుక్రవారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా గారు. శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్యకలం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ ఎస్కే భాషిద్.
1: ఇస్లాంలో చంద్రయానమానం ప్రకారం కాలాన్ని 12 నెలలుగా నిర్ణయించడం జరిగింది. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మొహరం. కానీ చాలామంది మొహరం అనగానే పీర్ల పండగ అనే అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. అసలు పీర్ల పండగకు మొహరం నెలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కాలాన్ని లెక్కించే ఒక కొలమానం, అంటే నెల మాత్రమే. ఏది ఏమైనా కాలం చాలా విలువైంది. ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా పంపకం జరిగేది కాలం మాత్రమే. కాలాన్ని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఇహపరాల సాఫల్యం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గడిచే ప్రతి నిమిషం మన జీవితంలో లభించిన జీవిత గడువు నుంచి కరిగిపోతుంది. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఇలా హెచ్చరించాడు, ఓ మానవుడా, నువ్వు భారంగా బలవంతంగా నీ ప్రభువును కలుసుకోబోతున్నావు. అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మజిలీలు దాటుకొని మరణించి తిరిగి మనల్ని సృష్టించిన సృష్టికర్త వద్దకు చేరుకుంటాం. అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, కాలం సాక్షిగా. మానవుడు నిస్సందేహంగా నష్టానికి గురి అయి ఉన్నాడు. దేవుడు ఉన్నాడని, ఆయన ఒక్కడేనని, ఆయనే ఈ యావత్ సృష్టికి కర్త అని, ఆయనే మానవాళి జనన మరణాలకు మూలకారకుడని, మరణం తర్వాత మనం ఇక్కడ చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకోవాలి అని నమ్మి ఆయన మానవాళి కోసం అవతరింప చేసిన దైవాదేశాల గ్రంథం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గంలో నడుస్తాము అని నమ్మి మంచి పనులు చేసేవారు తప్ప. అలాగే మంచిని చేయండి అని పిలుపిచ్చేవారు, మంచి కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం శ్రమిస్తూ ఆ శ్రమలో ఎదురయ్యే కష్ట నష్టాలను భరించేవారు తప్ప అందరూ నష్టంలో ఉన్నారు అంటుంది ఖురాన్. గడిచిన కాలం తిరిగి రాదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి అని పెద్దలు ఊరికే అనలేదు. లభించిన ప్రతిక్షణం అమూల్యమైనదిగా భావించి మంచి పనులు చేయడానికి సన్నాహాలు చేయాలి. ఈ మొహరం నెలలో సంభవించిన కొన్ని ముఖ్య సంఘటనలు. ఈ నెలలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవడు హజరత్ హుసేన్ రజిల్లాహు తలాన్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన కుటుంబ సభ్యుల ప్రాణాలను బలిదానం చేశారు. ఇస్లాంలో రాచరిక వ్యవస్థకు స్థానం లేదు. ప్రజా తీర్పుతోనే ఇస్లాం రాజ్యాన్ని పాలించే అర్హత ఉంటుంది. కానీ హజరత్ మావియా కుమారుణ్ణి రాజ్యాధికారం కట్టబెట్టాడు. అందుకు వ్యతిరేకిస్తూ ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవడు హజరత్ హుసేన్ కు రాయభారం కోసం ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో అక్కడ చేరుకున్న హజరత్ హుసేన్ను కర్బలా మైదానంలో హత్య చేయడం జరిగింది. అందుకే దానికి నిరసనగా కొందరు ఆ రోజు సంతాప దినంగా పాటిస్తారు. కానీ ఆ రోజుల్లో జరిగే పీర్ల పండగకు నల్లని దుస్తులు ధరించి తమను తాము హింసించుకోవడం ఇస్లాంలో ఎలాంటి అనుమతి లేదు. మొహరం నెల 9వ తేదీన ఆషురా దినంగా యూదులు, క్రైస్తవులు ఉపవాసం పాటిస్తారు. ఎందుకంటే ఆ రోజునే హజరత్ మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ ను ఫిరౌన్ భార్య నుండి విముక్తి కల్పించారు. ముస్లింలు కూడా హజరత్ మూసాను ప్రవక్తగా నమ్ముతారు. అందుకే ఆ తర్వాతి రోజున ఉపవాసం పాటించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులను ఆదేశించారు. ఇలా మొహరం పండుగ ఒక నెలగా, ఆ నెలను ఇతర నెలల్లాగా మంచివారిగా జీవించే సద్బుద్ధిని మనకు కల్పించుగాక.
0: సుభాషితం విన్నారు. సమర్పణ ఎస్కే భాషిద్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో పంపు సెట్టుల వాడకం గురించి తెలుసుకుంటారు.

0: వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి పంపుసెట్లు. మరి నీరు లేనిదే వ్యవసాయం చేయడం చాలా కష్టం. అయితే ప్రతి వ్యవసాయదారునికి పంపుసెట్లపై అవగాహన ఉండాలి. పంపుసెట్ల వాడకంలో కూడా జాగ్రత్తలు వహించినప్పుడే మరి అధిక ఖర్చును అధిగమించవచ్చు. నెలకోసారి బేరింగులు వేడెక్కుతున్నాయా లేదా, అలాగే మామూలుగా ఉన్నాయా లేదా సౌండ్ ఏమైనా వస్తుందా అనేది పరిశీలించాలి. 3 నెలలకోసారి లూబ్రికెంట్స్ తీసివేసి బేరింగులను బాగా కిరోసిన్తో కడగాలి. ఆయిల్ రింగులు షాఫ్ట్తో బాగా తిరుగుతున్నది లేనిది గమనించాలి. పంపు తయారీదారులు సూచించిన లూబ్రికెంట్స్తో తిరిగి నింపాలి. బేరింగులు అరిగిపోతే మార్చాల్సి ఉంటోంది. ప్రతి 6 నెలలకోసారి గ్లాండ్ ప్యాకింగ్లను మార్చాల్సి ఉంటోంది. ఇంజన్ అలైన్మెంట్ సరిగా ఉన్నది లేనిది చూసుకోవాలి. 7 ఏడాదికోసారి యూనిట్ మొత్తం తనిఖీ చేయాలి. షాఫ్ట్ అరుగుదలను పరిశీలించాలి. కప్లింగ్ వాల్వులను వేరుచేసి అలైన్మెంట్ తనిఖీ చేయాలి. పంపులను పనిచేయించడానికి బోల్టులు నట్లు అన్ని బాగా బిగించి ఉన్నది లేనిది చూడాలి. పంపు కరెక్ట్గా సరిగా తిరుగుతుందా లేదా చూసుకోవాలి. శబ్దం వచ్చినప్పుడు మోటారుని ఆపి దానికి కారణాన్ని కనుక్కోవాలి. పంపు నడిపే ముందు పంపు సక్షన్ పైపు నీటితో నింపి గాలి లేకుండా చూడాలి. మోటారు నడిపే ముందు డెలివరీ వాల్వ్ మూసి మోటారు నడవడం ప్రారంభమయ్యాక నెమ్మదిగా తెరవాలి. స్టార్టరు అడ్జస్ట్మెంటును ముట్టుకోవద్దు. ఫ్యూజ్ వైర్ గేజిని మార్చవద్దు. నీరు లేకుండా పంపు నడపకూడదు. గ్లాండ్ ప్యాకింగులను మరీ గట్టిగా బిగించుకోవద్దు. గ్లాండ్ నుండి నీటి బొట్లు పడటం ఒక రకంగా మంచిదే, ఎందుకంటే దానివల్ల మెకానికల్ ఫ్రిక్షన్ తగ్గుతోంది. ప్యాకింగ్ ఎక్కువ కాలం మన్నుతోంది. వోల్టేజీ 400 లేదా 380కి తగ్గితే విద్యుచ్ఛక్తి శాఖతో సంప్రదించి సరిగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఇక పంపు సమస్యలు మెలకువల గురించి కూడా తెలుసుకుని ఉండాలి. గాలిపోతూ ఉంటే సక్షన్ జాయింట్స్ లో ఖాళీలు ఉన్నాయో లేదో తనిఖీ చేసి సరిచేసుకోవాలి. తక్కువ వేగంతో నీరు వస్తే వేగాన్ని తనిఖీ చేసి పుల్లీని మార్చాలి. నీరు పోయకపోవడం లేదా తక్కువ నీరు వస్తుంటే కేసింగు సక్షన్ పైపు నిండకపోవచ్చు, కాబట్టి నీటితో నింపాలి. సక్షన్ లిఫ్ట్ చాలా ఎక్కువగా ఉంటే సక్షన్ గొట్టం సైజు లేదా పొడవును లేదా రెండింటినీ మార్చాలి. డిశ్చార్జ్ హెడ్ చాలా ఎత్తుగా ఉంటే హెడ్ మొత్తం ఫ్రిక్షన్ మూలంగా కలిగే నష్టాలు పరిశీలించాలి. గొట్టం సైజు పంపు మార్చాలి. ఇంపెల్లర్ లేదా సక్షన్ లైను లేదా ఫుట్ వాల్వ్ మూసుకుపోతే తనిఖీ చేసి శుభ్రపరచుకోవాలి. డెలివరీ వాల్వ్ పూర్తిగా తెరుచుకోకపోతే తనిఖీ చేసి సరిచేయాల్సి ఉంటోంది. ఫుట్ వాల్వ్ చాలా చిన్నదైతే దాన్ని మార్చి తగిన స్ట్రైనర్ వాడాలి. పంపు మరోవైపు తిరుగుతూ ఉంటే ఫేజ్ను సరిచేసి సరిగా తిరిగేటట్లు చేయాలి. సక్షన్లో గాలి చేరితే సక్షన్ లేఅవుట్ తనిఖీ చేసి హెచ్చు తగ్గులను సరిచేసుకోవాలి. ఫుట్ వాల్వ్ లేదా సక్షన్ పైపు బాగా నీటిలో మునిగి ఉండేలా చూడాలి. ఇంపెల్లర్ అరిగినా దెబ్బతిన్నా మార్చుకోవాలి. పంపు కొంతసేపు పనిచేసి ఆగిపోవటానికి కారణం సక్షన్లో నుంచి నీరు కారడం. జాయింట్లు చూసి బిగించాలి. కారుతున్న పైపును మార్చుకోవాలి. డైరెక్ట్ కపుల్డ్ పంప్ సెట్ అయితే సప్లైదారులతో సంప్రదించాలి. సక్షన్ చాలా పొడుగైతే పైపు సైజు పొడవును మార్చాల్సి ఉంటోంది. ఈ విధంగా వ్యవసాయదారులు పంపు సెట్ల వాడకంలో ఎన్నో జాగ్రత్తల గురించి తెలుసుకుని ఉండాలి. అలాగే పంపు ఆన్ చేసేటప్పుడు ఆఫ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి.
1: మరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో పంపు సెట్ల వాడకం గురించి తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసార వివరాల ముందుగా 7:15 విజయపదం, నైపుణ్యంలో ఉపాధికి హామీ, ఒకేషనల్ కోర్సులు. వ్యాఖ్యానం వింటారు శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్, శ్రీమతి బి శృతి. 7:30 సిక్కిల్ సెల్ వ్యాధి దినోత్సవం సందర్భంగా సిక్కిల్ సెల్ వ్యాధి ప్రాణాంతకమా ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు వింటారు.

8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 నిత్య జీవితంలో యోగా ఆవశ్యకత చర్చా కార్యక్రమం వింటారు. 10:00 సమానత్వం, మానవీయ విలువల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షీ టీం ఎస్ఐ పి రమాదేవి గారితో శ్రీ కొలిపాక శంకరరావు గారి ముఖాముఖి.

12:10 శాస్త్రీయ సంగీతం దొంతు దాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మొదటి స్వాతంత్ర సమర సేనాని మంగళ్ పాండే ప్రసంగం, ఫ్యామిలీ రెస్టారెంట్లో హోంవర్క్ మెనూ కార్డ్, ఇంకా కొన్ని వివరాల గురించి తెలుసుకుంటారు. 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుంచి, 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

5:10 గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించే వికసిత్ భారత్ రోజ్గార్ యోజన క్రింద రోజ్గార్ మేళా 2026లో పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం, పచ్చి ముట్ట ఎరువుల ఆవశ్యకత, జానపద గేయం, ఇంకా ముదురు మామిడి తోటలు పునరుద్ధరణ గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ఉంటారు.

ఇవి ఈనాటి మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి 6:55. సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను, ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను.
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

0: వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కోటి మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: దొరికే గాంజాని ట్రాన్స్పోర్టేషన్ లో దొరికిన గాంజాని కూడా రిస్ట్రక్షన్ చేయాలి అంటే ఎవరి టైం చేసే రిస్ట్రక్షన్స్ లాస్ట్ 1.5 ఇయర్ లో 5 టైమ్స్ రిస్ట్రక్షన్స్ నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ట్రోయ్ చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బాధ పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు చెప్పిన
0: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లోని రాష్ట సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్టంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28న జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాపరిపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దుగ్గమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర పథకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు

0: చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట ఆర్థిక అభివృద్దికి కీలకంగా మారనుందని, పోర్టు ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనంత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. भारत फ्रांसयोः आर्थिक औद्योगिक सहकारं प्रगाढं कर्तुं प्रयत्नस्य भागरूपेण प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना पेरिस नगरे प्रमुखैः फ्रांस देशीयैः वाणिज्य नेतृभिः सह अनेकानि उच्चस्तरीय मेलनानि विहितानि. प्रधानमन्त्री पेरिस नगरे मिस्ट्रल एआई संस्थायाः सह संस्थापकेन मुख्य कार्यकारी अधिकारिण्या सह आर्थर मेंच इत्यनेन सह अपि मिलितवान्. सामाजिक प्रसार माध्यमे प्रधानमन्त्रिणा भारतस्य वर्धमान एआई इति पारिस्थितिक व्यवस्थायाः अवसराणां विषये अपि अवधानं प्रदत्तम्. प्रधानमन्त्री नरेन्द्र मोदी नवदिल्ल्यां प्रधानमन्त्री विकसित भारत रोजगार योजना इत्यस्यान्तर्गतं 2,400,00,000,000,000 रूप्यकाणां प्रोत्साहकाणां वितरणं करिष्यति. नवदिल्ल्यां योजनायाः विषये प्रसारमाध्यमान् सम्बोधयन् श्रम रोजगार मन्त्री डॉ मनसुख मांडवीयः अवोचत् यत् गतवर्षस्य अगस्त मासात् आरभ्य 63,00,000+ कर्मचारिणः पीएमवीवीआरवाई इत्यस्यान्तर्गतम् औपचारिक कार्यक्षेत्रे आनीताः सन्ति, येषु प्रायः 30% महिलाः सन्ति. सः इतोपि अवोचत् यत् अस्याः योजनायाः अन्तर्गतं प्रोत्साहिताः 80%+ अधिकाः संस्थाः 25%+ न्यूनाः लघुद्यमाः सन्ति इति. फ्रांस देशस्य राष्ट्रपतिः इमानुएल मैक्रोन ह्यः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः कृते हिन्दी भाषायाम् एकं भावपूर्णं सौप्रस्थानिक चलच्चित्रं प्रसारितवान्, यत्र सः प्रधानमन्त्रिणं प्रियं मित्रम् इति सम्बोधयन् अवदत् फ्रांसः भवन्तं स्निह्यते. मैक्रोनः हिन्द्याम् अवोचत् यत् प्रियमित्र नरेन्द्र, मुझे बहुत खुशी है आपका नाइस एवियन और पेरिस दौरे के लिए स्वागत करते. फ्रांस भारत की दोस्ती अमर रहे. फ्रांस राष्ट्रपति प्रधानमन्त्रिणः मोदिनः एतं प्रवासं अतीव फलदायकम् इति उद्घोषयत्, प्रवासार्थं च कार्तज्ञभावं ज्ञापितवान्. आगामी फरवरी मासे पुनः मेलनस्य आकांक्षां प्रकटयन् सः अवोचत् यत् प्रवासाय अस्माकं मैत्रीभावाय च धन्यवादः, वयं शीघ्रमेव फरवरी मासे पुनः मेलनाय प्रतीक्षामहे. जय हिन्द. केन्द्रीय कृषि एवं कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान आभासीय माध्यमेन चतुर्णां राज्यानां कृते एमएसपी इति न्यूनतम समर्थन मूल्येन बृहत् परिमाणे तिलहन क्रयणस्य स्वीकृतिम् अयच्छत्. कृषि मन्त्रालयानुगुणम् एषः क्रयणसङ्कल्पः तमिलनाडु, गुजरात, उत्तरप्रदेश, हरियाणा इत्येतेषु राज्येषु मूल्यसमर्थन योजनान्तर्गतं प्रचलति. अस्मिन् ग्रीष्मकालीन ऋतौ उत्तरप्रदेशः सर्वबृहत् लाभार्थी राज्यत्वेन उदितः, यस्य कृते 98,200,000+ 44,000 मेट्रिक टन मितं मुद्गम

0: सप्तनवत्युत्तर शताधिक सप्तनवति सहस्र मेट्रिक टन मितम माश अथ च अष्टादशोत्तर सप्त शताधिकैक चत्वारिंशत सहस्र मेट्रिक टन मितम कलाय क्रयणस्य अनुमति दत्ता। नवीन एवं नवीकरणीय ऊर्जा मंत्रालयस्य सचिवः संतोष कुमार सारंगी न्यगादीत यत् दृढ़ नीतिगत संरचनया अभिनव सर्वकारीय प्रयासैः भारतम् अद्य जगति नवीकरणीय ऊर्जा क्षेत्रे प्रमुख देशत्वेन समुदेति। नवदिल्ल्याम् आयोजिते हरित एवं सतत विकास सन्धिः इत्याख्ये दशमे संवाद सत्रे नवीकरणीय ऊर्जा ऊर्जा सुरक्षा इति विषये भाषमाणः श्री सारंगी गत दशके भारतस्य अभूतपूर्व प्रगतेः उल्लेखं कृतवान्। तेन प्रतिपादितं यत् एषः विकासः मुख्यतया नवीकरणीय क्रयण अनिवार्यता प्रतिस्पर्धात्मक निविदा दिशानिर्देशाः सहैव स्वचालित मार्गेण शत प्रतिशतं वैदेशिक प्रत्यक्ष निवेशं करोति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम करीमनगर जिला समाचार लेख अंदिस्तुन्नारु श्री हेच संपत् कुमार।
2: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పండుగ వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని నెహ్రూ రికార్డు మోదీ అధిగమించి రికార్డు సృష్టించారని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో కొత్త కలెక్టర్ భవనాన్ని ఈ నెలాఖరు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం సహకారంతో అన్ని ఆధునిక సౌకర్యాలు సాంకేతిక వస్తువులు పౌరులకు అనుకూలమైన సేవా వ్యవస్థతో కూడిన కలెక్టరేట్ ను సిద్దం చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం బీజేపీ నాయకులు నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ 2వ డివిజన్ తేగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. అలాగే నగరంలో 66 డివిజన్లలో ఈ కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో ఈ వానాకాలంలో వర్షాలు తక్కువగా పడే అవకాశముందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈసారి ఎల్నినో కారణంగా నీరు తక్కువైన ఇబ్బందులకు లోను కాకుండా రైతులు ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలు, నువ్వులు వంటి నూనె గింజలు, మిల్లెట్స్ వంటి పంటలు వేయాలని సూచించారు. ఖచ్చితంగా వరి మాత్రమే సాగు చేసే రైతులు స్వల్పకాలిక పంటగా వరి సాగు చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో జనగణన ప్రక్రియ తొలిదశ విజయవంతంగా పూర్తయింది. జిల్లాలో 16 మండలాల్లో 303 గ్రామాలు, 3 పట్టణాలు, 1 నగరపాలక సంస్థ ఉన్నాయి. జనగణనలో భాగంగా ఎన్యూమరేటర్స్ నెల రోజుల పాటు ఇంటింటికి తిరిగి ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యులతో పాటు వారు కలిగి ఉన్న మౌలిక సదుపాయాలు వంటి వివరాలు తమకు కేటాయించిన సర్వే పత్రాల్లో నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో 1941 జనగణన బృందాలు పర్యటించాయని, వారి నివేదిక మేరకు 411,410 నివాసాలు, 314,944 కుటుంబాలు, 1,12,21,817 జనాభా ఉన్నట్టుగా తేలింది. ఉత్తరాఖండ్ రాష్టం ముజ్జోరీలో లాల్ బహదూర్ జాతీయ పరిపాలనా అకాడమీ నిర్వహించిన జాతీయ స్థాయి గుడ్ గవర్నెన్స్ ఫర్ ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమానికి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 3 ఐఏఎస్ అధికారులు ఎంపిక కాగా అందులో ప్రఫుల్ దేశాయ్ ఒకరు. జూన్ 8 నుంచి 13 తేదీ వరకు వారం రోజుల పాటు జరిగిన క్షేత్రస్థాయి నిర్వాహకుల పరిపాలనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చొప్పదండి మున్సిపాలిటీని బాల్య వివాహరహిత మున్సిపాలిటీగా అధికారులు ప్రకటించారు. గత 3 సంవత్సరాలుగా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో ఒక్క బాల్య వివాహం కూడా నమోదు కాకపోవడంతో చొప్పదండి మున్సిపాలిటీని అధికారికంగా ప్రకటించారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల సమన్వయం, స్థానిక ప్రజల సహకారం ముఖ్య పాత్ర పోషించాయి. భవిష్యత్తులో కూడా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడతామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ కాలుష్యం నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ హిత ప్రాజెక్టులో భాగంగా రాష్టస్థాయి అత్యుత్తమ కళాశాలగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాష్ట పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట్ల రామకృష్ణ అందుకున్నారు. మధుమేహ వ్యాధి దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. కరీంనగర్ లో ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన పంచం 2026 డయాబెటీస్ వైద్య శాస్త్రీయ సదస్సులో టీజీఆర్ఎస్ఎస్డిఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జి దీప మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు, పీజీ

0: విద్యార్థులు, ఇంటర్నులు, వైద్య విద్యార్థులు సుమారుగా 800 మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరమన్నారు. కరీంనగర్ లో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. గత నెల 11న ప్రారంభమై ఈ నెల 12వ తేదీ వరకు 17 క్రీడా అంశాల్లో 28 మంది అనుభవజ్ఞులైన కోచ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారుగా 1400 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా యువజన క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికల కోసం నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
1: కరీంనగర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05కు వస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపైన నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవియాన్లో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో

భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయరంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్

సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయరంగపూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80%కి పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవియా చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవియా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000 లక్షలకు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,40,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెడుతూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవికాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్ధిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవికాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కొన్న వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరెక్కల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచ కప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా
ఒకటి ఒకటి డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకున్న

0: ఇందుకు రెండు జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపైన నిన్న సంతకం చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: విజయపథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం.
3: చదువుకుంటూ నైపుణ్యం పెంపొందించుకుని కోర్సు పూర్తయిన వెంటనే కొలువులు పొందడానికి వొకేషనల్ విద్య ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ విధానంలో థియరీ కంటే ప్రాక్టికల్స్ అధిక ప్రాధాన్యం ఉండడం వల్ల కోర్సులో ఉన్నప్పుడే సమగ్ర శిక్షణ వీలవుతుంది. ఈ తరహా విద్యపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ తర్వాత యూజీలో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ బీఓ కోర్సులు ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా పలు డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రత్యేక సంస్థలు ఈ చదువులు అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత అన్ని గ్రూపుల వారికి అవకాశం కల్పిస్తూ ఉపాధికి హామీ ఇస్తున్న వొకేషనల్ కోర్సుల వివరాలు ఈనాటి విజయపథంలో.
4: వివిధ రంగాలు, అందులోని విభాగాల అవసరాలను తీరుస్తూ సమర్థ మానవ వనరుల రూపకల్పన, స్వయం ఉపాధి లక్ష్యంతో వొకేషనల్ కోర్సులు రూపొందించారు. విదేశాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న వొకేషనల్ విద్యకు మనదేశంలోనూ ఆదరణ పెరుగుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సంస్థను నెలకొల్పింది. దీని ద్వారా సంస్థల్లో ఇంటర్న్షిప్లు, ఉద్యోగాలను అందిస్తోంది. ప్రాంతాల వారి పరిశ్రమలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా కాలేజీలు సంబంధిత విభాగాల్లో కోర్సును అందిస్తున్నాయి. వొకేషనల్ విద్యలో పనిని పరిశీలిస్తూ స్వయంగా పూర్తి చేయడం ద్వారా నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అనువర్తనం అంటే అప్లికేషన్కు ప్రాధాన్యమిస్తారు. సమీపంలోని పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానం చేస్తారు.
3: వొకేషనల్ విద్యలో ఆసక్తి ఉన్నవారు ఏ తరహా పరిశ్రమలో సేవలందించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. తర్వాత అందుకు తగ్గ కోర్సుల్లో చేరాలి. చదువుతున్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్షిప్స్ పూర్తి చేసుకునే అవకాశం దక్కుతుంది. పలు సంస్థలు టైలర్ మేడ్ విధానంలో కోర్సు, శిక్షణ అందిస్తున్నాయి. దీంతో చదువు పూర్తయిన వెంటనే విధుల్లో రాణించడానికి వీలవుతుంది. సాధారణ గ్రాడ్యుయేట్లు పోటీ పడే అన్ని ఉద్యోగాలకు వొకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్ ఆఫ్ వొకేషనల్ ఎంఓ కోర్సులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వొకేషనల్ విద్యకు మార్గదర్శనం చేస్తోంది. ఎన్ఎస్డిసి యూజీసీతో కలిసి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో వొకేషనల్ కోర్సులు స్కిల్డ్ బేస్డ్ విధానంలో అందిస్తోంది. డిగ్రీ కళాశాలల్లో వొకేషనల్లో బ్యాచిలర్ కోర్సులు ఎక్కువగా ఉంటాయి. ఏపీ, తెలంగాణలో పలు ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్తో అవకాశం కల్పిస్తారు. వీటితో పాటు పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విద్యాసంస్థల్లోనూ బ్యాచిలర్ స్థాయిలో వొకేషనల్ కోర్సులున్నాయి. కేంద్రీయ సంస్థల్లోని యూజీ వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశం సియూఈటీతో లభిస్తుంది.
4: 3 ఏళ్ల వొకేషనల్ చదువుల కోసం ఆటోమొబైల్స్, అగ్రికల్చర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బయోమెడికల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, రీటైల్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్, రీటైల్ మేనేజ్మెంట్, రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, మోడర్న్ ఆఫీసర్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రింటింగ్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ అండ్ డేటా అనాలిసిస్, ప్రొడక్షన్ టెక్నాలజీ, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్, జర్నలిజం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి ఎన్నో కోర్సులను

0: ఇందులో ఎంచుకోవచ్చు.
1: ఇక జాతీయ స్థాయిలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్, ఈ సంస్థకు చెందిన స్కూల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎస్వియు దేశంలో పేరున్న సంస్థ. వొకేషనల్ విద్యకు సంబంధించిన అన్ని కోర్సులను ఈ సంస్థ తరపున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల వారీగా అందిస్తున్నాయి. ఏపీ తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో టిస్కు అనుబంధంగా శిక్షణ పొందవచ్చు. సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్లో జ్యువెలరీ డిజైన్ అండ్ జమాలజీ కోర్సు అందిస్తోంది. ఇందులో చేరిన వారు క్యాడ్ క్యామ్ టెక్నాలజీతో బంగారు ఆభరణాలు డిజైన్ చేయడం, సహజ సింథటిక్ జెమ్స్ గుర్తించడం మొదలైన వాటిని తెలుసుకుంటారు. వీరికి జమాలజిస్ట్, జ్యువెలరీ డిజైనర్, ఆస్ట్రిజెన్ జెమ్ కట్టర్, డైమండ్ కట్టర్, డైమండ్ గ్రేడర్ తదితర ఉద్యోగాలు లభిస్తాయి. ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురం వారు బీఏ వొకేషనల్ స్టడీస్లో టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ కోర్సులు అందిస్తున్నారు. తేజ్పూర్ యూనివర్సిటీ ఫుడ్ ప్రాసెసింగ్ను, లక్నో యూనివర్సిటీ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీను, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొడక్షన్ టెక్నాలజీ, పాలిమర్ అండ్ కోటింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ అండ్ గార్మెంట్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది.
0: ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్స్ ప్రొసీజర్స్, ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఐటీ, ఐటీఈఎస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ టూరిజం అడ్మినిస్ట్రేషన్, రీటైల్ మార్కెటింగ్ కోర్సులు పలు డిగ్రీ కళాశాలల్లో అందిస్తున్నాయి. ఇంటర్ మార్కుల మెరిట్తో దోస్త్ ద్వారా ప్రవేశం లభిస్తోంది.
1: ఇక ఆంధ్రప్రదేశ్లో సెయింట్ తెరిసా అటానమస్ ఉమెన్ కాలేజ్ ఏలూరు వారు వెబ్ టెక్నాలజీ, మల్టీమీడియా, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అందిస్తున్నారు. వైఎన్ అటానమస్ కాలేజీ నర్సాపూర్ వారు హెల్త్ కేర్ అండ్ నర్సింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ అపారల్ డిజైనింగ్ను, ఏఎంఏఎల్ కాలేజీ అనకాపల్లి అగ్రికల్చర్ డైరీయింగ్ అండ్ యానిమల్ హస్బెండరీలోను, జేకేసీ కాలేజ్ గుంటూరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ వెబ్ టెక్నాలజీలోను, ఐడియల్ కాలేజీ కాకినాడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, విఎస్ఎం కాలేజీ రామచంద్రాపురం కమర్షియల్ అక్వాకల్చర్ను, పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజ్ కాకినాడ వారు క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్, మెడికల్ ఇమేజ్ టెక్నాలజీ అందిస్తున్నాయి. ఇవే కాకుండా మరెన్నో సంస్థలు డిగ్రీలో వొకేషనల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటికి ఓఏఎండిసి ద్వారా ప్రవేశం లభిస్తుంది. మరి విన్నారు కదా, ఉపాధి హామీకి వొకేషనల్ కోర్సులు,

0: సిఈసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఫైనాన్స్, మేనేజ్మెంట్, లా, బ్యాంకింగ్, డిజిటల్ బిజినెస్, డేటా అనలిటిక్స్, సివిల్ సర్వీసెస్, మీడియా, స్టాక్ మార్కెట్, కార్పొరేట్ సంస్థలు ఇలాంటి అనేక విభాగాల్లో సిఈసీ విద్యార్థులు విజయవంతంగా కెరియర్ను నిర్మించుకుంటున్నారు. కాబట్టి ఏ కోర్స్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. విద్యార్థి ఆసక్తి, సామర్థ్యం, ఆర్థిక పరిస్థితి, దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగా సరైన కోర్సును ఎంచుకోవాలి.
1: కామర్స్, అకౌంటింగ్ రంగాలపై ఆసక్తి ఉన్నవారు బీకామ్లో చేరవచ్చు. బీకామ్ చదువుతూనే సిఏ, సిఎంఏ, సిఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేస్తే మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందవచ్చు.
0: ఇటీవల కాలంలో చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఐఏ, సిఐఎంఏ, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ సిఎఫ్ఏ కోర్సులు ఎంతో ప్రాధాన్యం పొందుతున్నాయి. బీకామ్ చదువుతూ వీటి కోసం ప్రయత్నించవచ్చు.
1: వ్యాపార నిర్వహణ, నాయకత్వం, కార్పొరేట్ రంగంపై ఆసక్తి ఉంటే బీబీఏ మంచి ఎంపిక. ఆ తర్వాత ఎంబీఏ చేస్తే మేనేజ్మెంట్ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందుతారు. ముఖ్యంగా డిజిటల్ బిజినెస్, ఈ కామర్స్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బీబీఏకు మంచి డిమాండ్ ఉంది.
0: న్యాయశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు బీఏ, ఎల్ఎల్బి లేదా బీకామ్ ఎల్ఎల్బి చేసి కార్పొరేట్ లీగల్ అడ్వైజర్, జడ్జ్, లీగల్ కన్సల్టెంట్ గా ఎదగవచ్చు.
1: ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు డిగ్రీతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవడం శ్రేయస్కరం. ముఖ్యంగా గ్రూప్స్, బ్యాంకులకు, ఎస్ఎస్సి, రైల్వే, యూపీఎస్సి లాంటి పోటీ పరీక్షలకు సిఈసీ నేపథ్యం చాలా ఉపయోగపడుతుంది. బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లాంటి కోర్సులు సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఎంతో ఉపయోగపడతాయి.
0: ప్రస్తుత మార్కెట్లో డిజిటల్ నైపుణ్యాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
1: టాలీ, జీఎస్టీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, పవర్ బిఐ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ లాంటి కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరిస్తాయి. సంప్రదాయ డిగ్రీతో పాటు ఒక ఆధునిక డిజిటల్ స్కిల్ ఉంటే కార్పొరేట్ రంగంలో వేగంగా ఎదగవచ్చు.
0: సిఈసీతో నేటి ప్రపంచంలో అవకాశాలు అపారం. సరైన సమయంలో సరైన కోర్సును ఎంచుకోవడం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం, డిజిటల్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం, నిరంతర అభ్యాసం కొనసాగించడం విజయానికి కీలకం. ఆసక్తి, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే సిఈసీ గ్రూప్తో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇదే ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపదం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బి శృతి.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली, पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సికిల్ సెల్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సికిల్ సెల్ వ్యాధి ప్రాణాంతకమా ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
8: సికిల్ సెల్ వ్యాధి, ఇది సాధారణంగా వారసత్వంగా వచ్చే హిమోగ్లోబిన్ సంబంధిత రక్త రుగ్మతల సమూహం. దీన్నే సికిల్ సెల్ వ్యాధి అంటారు. అత్యంత సాధారణ రక్తాన్ని సికిల్ సెల్ అనీమియా అంటారు. ఇది ఎర్ర రక్త కణాలలో కనిపించే ఆక్సిజన్ వాహక ప్రోటీన్ హిమోగ్లోబిన్లో అసాధారణతను కలిగిస్తోంది. సికిల్ సెల్ వ్యాధిలో సమస్యలు సాధారణంగా 5 నుండి 6 నెలల వయస్సులో ప్రారంభమవుతాయి. కీళ్లలో నొప్పి, రక్తహీనత, చేతులు మరియు కాళ్లలో వాపు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మైకం, స్ట్రోక్ ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలు అభివృద్ధి చెందుతాయి. ప్రజలు పెద్దయ్యాక దీర్ఘకాల నొప్పి అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో సగటు ఆయుర్దార్థం 40 నుండి 60 సంవత్సరాలు. ఇది తరచుగా వయస్సులో మరింత తీవ్రమవుతోంది. అన్ని ప్రధాన అవయవాలు సికిల్ సెల్ వ్యాధి ద్వారా ప్రభావితమవుతాయి. కాలేయం, గుండె, మూత్రపిండాలు, పిత్తాశయం, కళ్ళు, ఎముకలు, కీళ్లు కూడా కొడవలి కణాల అసాధారణ విధులు చిన్న రక్తనాళాల ద్వారా సరిగ్గా ప్రవహించలేకపోవడం వల్ల దెబ్బతింటాయి. సాధారణ ఎర్ర రక్త కణాలు రక్తనాళం ద్వారా స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్లు చూపిస్తోంది. ఇన్సెట్ సాధారణ హిమోగ్లోబిన్తో సాధారణ ఎర్ర రక్త కణం యొక్క క్రాస్ సెక్షన్ను చూపుతోంది. రక్తనాళంలో కొమ్మల బిందువు వద్ద అసాధారణమైన కొడవలి ఎర్ర రక్త కణాలు అంటుకున్నట్లు చూపిస్తోంది. పొడవాటి పాలిమైజ్డ్ సికిల్ హిమోగ్లోబిన్, ఈ తంతులతో కూడిన కొడవలి కణం యొక్క క్రాస్ సెక్షన్ని ఇన్సెట్ ఇమేజ్ చూపిస్తోంది. కణ ఆకారాన్ని చంద్రవంకలా కనిపించేలా వక్రీకరించింది. వ్యక్తి బీ గ్లోబిన్ జెన్వి యొక్క 2 అసాధారణ కాపీలను వారసత్వంగా పొందినప్పుడు సికిల్ సెల్ వ్యాధి సంభవిస్తోంది. ఇది హిమోగ్లోబిన్ను తయారు చేస్తోంది. ప్రతి తల్లిదండ్రుల నుండి ఈ జన్యువు క్రోమోజోమ్ 11లో సంభవిస్తోంది. ప్రతి హిమోగ్లోబిన్ జన్యువులోని ఖచ్చితమైన ప్రవర్తనపై ఆధారపడి అనేక

రకాలు ఉన్నాయి. ఉష్ణోగ్రత మార్పులు, ఒత్తిడి నిర్జలీకరణం అధిక ఎత్తుల ద్వారా దాడిని ప్రారంభించవచ్చు. ఒకే అసాధారణ కాపీని కలిగి ఉన్న వ్యక్తి సాధారణంగా లక్షణాలను కలిగి ఉండడు, సికిల్ సెల్ లక్షణాన్ని కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తులను వాహకాలుగా కూడా సూచిస్తారు. రోగ నిర్ధారణ అనేది రక్త పరీక్ష ద్వారా కొన్ని దేశాలు పుట్టిన బిడ్డలందరినీ వ్యాధి కోసం పరీక్షిస్తారు. గర్భధారణ సమయంలో కూడా వ్యాధి నిర్ధారణ సాధ్యమవుతోంది. సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల సంరక్షణలో టీకా, యాంటీబయాటిక్స్, అధిక ద్రవం తీసుకోవడం, పోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, నొప్పి మందులతో సంక్రమణ నివారించవచ్చు. ఇతర చర్యలలో రక్త మార్పిడి మందులు, హైడ్రాక్సీకార్బమైడ్ ఉండవచ్చు. 2023లో కొత్త జన్యు చికిత్సలు ఆమోదించబడ్డాయి. ఎముక మజ్జు కణాల మార్పిడి ద్వారా కొద్ది శాతం మందిని నయం చేయవచ్చు. 2015 నాటికి సుమారుగా 4.4 మిలియన్ల మందికి సికిల్ సెల్ వ్యాధి ఉంది. అయితే అదనంగా 43 మిలియన్ల మందికి సికిల్ సెల్ లక్షణాలు ఉన్నాయి. సికిల్ సెల్ వ్యాధి కేసులు సబ్ సహారా ఆఫ్రికాలో సంభవిస్తాయి. ఇది భారతదేశం, దక్షిణ ఐరోపా, పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, ఇంకా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న ఆఫ్రికన్ ప్రజలలో కూడా తక్కువ స్థాయిలో సంభవిస్తోంది. 1949లో ఈఏ బీట్ మరియు జేవి నీల్ ద్వారా దీని జన్యు ప్రసారాన్ని నిర్ణయించారు. 1954లో సికిల్ సెల్ లక్షణం యొక్క మలేరియాకు వ్యతిరేకంగా రక్షణ ప్రభావం వివరించబడింది. హెచ్బిఎస్ లో పూర్తి రక్త గణన అధిక రెటిక్యులోసైట్ కౌంట్ తో 6 నుండి 8 గ్రాములు డిఎల్ పరిధిలో హిమోగ్లోబిన్ స్థాయిలను వెల్లడిస్తోంది. ఎముక మజ్జు మరింత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం ద్వారా కొడవలి కణాల నాశనాన్ని భర్తీ చేస్తోంది. సికిల్ సెల్ వ్యాధి యొక్క ఇతర రూపాలలో హెచ్బి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ ఫిల్మ్ హైపోస్పెల్లనిజం, ఈ లక్షణాలు హోవెల్ జాలీ శరీరాలు ఇలాంటి లక్షణాలను చూపుతోంది. సోడియం మెటాబిసల్ఫైడ్ చేరిక ద్వారా రక్తపు పొరపై ఎర్ర రక్త కణాల సిక్లింగ్ ప్రేరేపించబడుతోంది. సికిల్ హిమోగ్లోబిన్ ఉనికిని సికిల్ సోలాబిలిటీ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. సికిల్ సెల్ అనీమియా నివారణ నిర్ధారణ గురించి కూడా తెలుసుకుని ఉండాలి. మీరు సికిల్ సెల్ లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే గర్భం ధరించడానికి ప్రయత్నించే ముందు జన్యు సలహాదారునికి చూపించడం వలన సికిల్ సెల్ అనీమియాతో బిడ్డ పుట్టే ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధిని నిర్ధారించడానికి మీరు కొన్ని పరీక్షలు చేసుకోవాలి. రక్త పరీక్ష సికిల్ సెల్ అనీమియాకు కారణమయ్యే హిమోగ్లోబిన్ రక్తాన్ని గుర్తించగలదు. అయినప్పటికీ పెద్ద పిల్లలు మరియు పెద్దలు మూల్యాంకనం చేయవచ్చు. పెద్దవారిలో చేయి సిర నుండి రక్త నమూనా తీసుకోబడుతోంది. చిన్నపిల్లలు, శిశువులలో రక్త నమూనా తరచుగా వేలు లేదా మడమ నుండి తీసుకోబడుతోంది. ఆ తరువాత సికిల్ సెల్ హిమోగ్లోబిన్ కోసం తనిఖీ చేయడానికి నమూనా ప్రయోగశాలకు పంపబడుతోంది. మీ పిల్లవాడికి సికిల్ సెల్ అనీమియా ఉంటే అనారోగ్య సమస్యల కోసం పర్యవేక్షించడానికి మీ డాక్టర్ మరిన్ని పరీక్షలు సిఫారసు చేయవచ్చు. మీ బిడ్డ సికిల్ సెల్ జన్యువును కలిగి ఉన్నట్లయితే మీరు మీ బిడ్డ దాదాపుగా జన్యు సలహాదారుని వద్దకు వెళ్ళాలి. ఒక ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ పరికరం ఏ పిల్లలకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందో గుర్తించగలదు. మెదడులోని రక్త ప్రవాహాన్ని అంచనా వేయడానికి ధ్వని తరంగాలను ఉపయోగించే 2 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఈ నొప్పి లేకుండా పరీక్ష చేయించుకోవచ్చు. క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేయడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సికిల్ సెల్ జన్యువులను గుర్తించడానికి ప్రినేటల్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తల్లి కడుపులో శిశువు చుట్టూ ఉన్న ద్రవం యొక్క నమూనాను తీసుకోవడం ద్వారా పుట్టబోయే శిశువుకు సికిల్ సెల్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. మీకు మీ భాగస్వామికి సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ లక్షణం ఉంటే ఈ స్క్రీనింగ్

నుంచి మీ వైద్యుణ్ణి అడిగి తెలుసుకోవచ్చు. సికిల్ సెల్ అనీమియాకు చికిత్స ప్రధానంగా నొప్పి, ఎపిసోడ్లను తగ్గించడం, లక్షణాలను తగ్గించడం, పరిణామాలను నివారించడంపై దృష్టి పెడుతోంది. మందులు, రక్త మార్పుడులను చికిత్సలుగా ఉపయోగించవచ్చు. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ నిర్దిష్ట పిల్లలు యుక్త వయసులో పరిస్థితికి చికిత్స చేయగలదు. స్ట్రోక్ వంటి సికిల్ సెల్ వ్యాధి ఉన్నవారిలో సమస్యలకు చికిత్స చేయడానికి, నిరోధించడానికి ఉపయోగిస్తారు. ఎర్ర రక్త కణాలు దానం చేయబడిన రక్తం నుండి తీసుకోబడతాయి. ఎర్ర రక్త కణాల మార్పిడిలో సికిల్ సెల్ అనీమియా ఉన్న వ్యక్తికి సిర ద్వారా సరఫరా చేయబడతాయి. ఇది సాధారణ ఎర్ర రక్త కణాల పరిమాణాన్ని పెంచడం ద్వారా లక్షణాలు, పరిమాణాలను తగ్గించడంలో సహాయపడుతోంది. దాత రక్తానికి రోగ నిరోధక ప్రతిచర్య, ఇది భవిష్యత్తులో దాతలను కనుగొనడం కష్టతరం చేస్తోంది. మీ శరీరంలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల అన్నీ ప్రమాదాలే. మీరు తరచుగా రక్త మార్పిడిని తీసుకుంటే మీ గుండె, కాలేయం, ఇతర అవయవాలకు హాని కలిగించే మీ ఇనుము స్థాయిలను తగ్గించటానికి మీకు చికిత్స అవసరం కావచ్చు. ఎముక మజ్జు మార్పిడి అని కూడా పిలువబడే ఈ శస్త్రచికిత్సలో సికిల్ సెల్ అనీమియా బాధిత ఎముక మజ్జును దాత నుండి ఆరోగ్యకరమైన ఎముక మజ్జుతో భర్తీ చేస్తారు. సికిల్ సెల్ అనీమియా లేని తోబుటు వంటి సరిపోలిన దాత తరచుగా శస్త్రచికిత్సలో ఉపయోగించబడుతోంది. ఎముక మజ్జు మార్పిడి యొక్క ప్రమాదాల కారణంగా మరణాలు కూడా సంభవిస్తాయి. సికిల్ సెల్ అనీమియా యొక్క తీవ్రమైన లక్షణాలు, పరిణామాలు ఉన్న వ్యక్తులకు, ప్రధానంగా పిల్లలకు మాత్రమే ఇది సూచించబడుతోంది. సికిల్ సెల్ అనీమియాకు తెలిసిన ఏకైక నిర్ధారణ స్టెమ్ సెల్ మార్పిడి. అడల్ట్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ జన్యు చికిత్సలు ఇప్పుడు క్లినికల్ టెస్టింగ్ లో ఉన్నాయి. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వయస్సు వరకు అపరిపక్వ రోగ నిరోధక వ్యవస్థ కారణంగా చిన్ననాటి వ్యాధులకు ఎక్కువ అవకాశం ఉన్నందున ప్రతిరోజు పెన్సిలిన్ సిఫారసు చేయబడుతోంది. పోలిక్ యాసిడ్ యొక్క ఆహార పదార్థాలను గతంలో WHO సిఫార్సు చేసింది. దాని ఉపయోగం యొక్క 2016 క్రోకాన్ సమీక్షలో వైద్యపరమైన ఆధారాలు లేకపోవడం వల్ల రక్తహీనతపై అనుబంధం యొక్క ప్రభావం, రక్తహీనత యొక్క ఏవైనా లక్షణాలు అస్పష్టంగా ఉన్నాయి. సికిల్ సెల్ లక్షణం యొక్క రక్షిత ప్రభావం కొడవలి కణ వ్యాధి ఉన్న వ్యక్తులకు వర్తించదు. వాస్తవానికి వారు మలేరియాకు ఎక్కువ హాని కలిగి ఉంటారు, ఎందుకంటే మలేరియా దేశాలలో బాధాకరమైన సంక్షోభాలకు అత్యంత సాధారణ కారణం మలేరియాతో సంక్రమణం. మలేరియా దేశాల్లో నివసించే సికిల్ సెల్ వ్యాధి ఉన్న వ్యక్తులు నివారణ కోసం జీవితకాలం మందులు తీసుకోవాల్సి ఉంటోంది. సికిల్ సెల్ అనీమియాకు కారణాలు గనక చూసినట్లయితే, సికిల్ సెల్ అనీమియా అనేది ఎర్ర రక్త కణాల రుగ్మత. ఎర్ర రక్త కణాలలో బీటా హిమోగ్లోబిన్ గొలుసులు, హిమోగ్లోబిన్ గొలుసులలో ఏదైనా రకమైన మార్పు లేదా మ్యూటేషన్ జరిగినప్పుడు ఇది ఏర్పడుతోంది. సాధారణంగా RBCలు, డిస్క్ ఆకారపు కణాలు మొత్తం శరీరంలో ఆక్సిజన్ను సరఫరా చేయడానికి చిన్నవాటితో సహా ప్రతి రక్తనాళానికి బదిలీ చేస్తాయి. సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న వ్యక్తికి RBCలు ఉంటాయి. ఇవి గట్టి కొడవలి ఆకారంలో ఉంటాయి. వాటి కొడవలి ఆకారం కారణంగా అవి మన శరీరంలోని చిన్న నాళాలలో కదలలేవు. ఇది నొప్పి, కొన్నిసార్లు అవయవానికి హాని కూడా కలిగిస్తోంది. ఆరోగ్యకరమైన RBC యొక్క జీవితకాలం సుమారుగా 120 రోజులు అని చెప్పుకోవచ్చు. అయితే సికిల్ సెల్ రక్తహీనత కలిగిన రోగి యొక్క RBCలు 10 నుండి 20 రోజులు మాత్రమే జీవిస్తాయి. ఇది రక్తహీనత అని పిలువబడే RBC లోపానికి దారితీస్తోంది. సికిల్ సెల్ అనీమియా ఎలా నిర్ధారణ అవుతుంది అంటే, రక్త పరీక్ష హిమోగ్లోబిన్ ఎస్ సికిల్ సెల్ అనీమియాలో అసాధారణ హిమోగ్లోబిన్ ను గుర్తించగలదు. మీరు వంశపారంపర్య బోధకుని కూడా సూచించవచ్చు. పిల్లలలో వేలు లేదా మడమల నుండి రక్త నమూనా తీసుకోబడుతోంది. నమూనా హిమోగ్లోబిన్ కోసం పరీక్షించబడుతోంది.
ఒకవేళ స్క్రీనింగ్ ప్రతికూలంగా

అంటే సికిల్ సెల్ జన్యువు అందుబాటులో ఉండదు. అయితే పరీక్ష పాజిటివ్ అయితే కొన్ని సికిల్ సెల్ జన్యువులు అందుబాటులో ఉన్నాయో లేదో నిర్ధారించడానికి తదుపరి పరీక్షలు ఎంతైనా అవసరం. సికిల్ సెల్ జన్యువు గుర్తించబడితే మీరు రక్తహీనత కోసం పరీక్షించబడవచ్చు. వ్యాధి యొక్క సంక్లిష్టతలను తనిఖీ చేయడానికి మరిన్ని పరీక్షలు నిర్వహించబడతాయి. మీరు జన్యు శాస్త్ర నిపుణుడికి కూడా చూపించుకోవచ్చు. సికిల్ సెల్ జన్యువుల కోసం అమ్నియోటిక్ ద్రవాన్ని నమూనా చేయడం ద్వారా పిండంలో కూడా సికిల్ సెల్ వ్యాధిని నిర్ధారించవచ్చు. తల్లిదండ్రులు లేదా ఇద్దరిలో ఎవరికైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం విలువైనదే కావచ్చు. సికిల్ సెల్ అనీమియా నయం చేయవచ్చా అంటే చేయవచ్చని చెప్పుకోవాలి. సికిల్ సెల్ అనీమియా అనేది రక్తం యొక్క నయం చేయలేని వంశ పారంపర్య వ్యాధి. ఇది ఎర్ర రక్త కణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీని చికిత్స సాధ్యమే. ఇది లక్షణాల నిర్వహణను నిర్ధారిస్తోంది. చికిత్సలో వివిధ దశల్లో బాధాకరమైన ఎపిసోడ్లను నివారించడం అంటే సికిల్ సెల్ సంక్షోభం, హైడ్రాక్సీ కార్బోమైట్ ఇలాంటి మందులు తీసుకోవడం, ఇంట్లో స్వీయ నిర్వహణ ఇలాంటివి. సికిల్ సెల్ అనీమియా ఎలా చికిత్స ఉంటుంది అంటే నొప్పి నుండి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడే కొన్ని మందులను మీ డాక్టర్ మీకు అందిస్తారు. పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంటే మీ వైద్యుడు మాస్క్ ద్వారా మీ శరీరంలో ఆక్సిజన్ను సరఫరా చేస్తారు. ఇది శ్వాసను సులభతరం చేస్తోంది, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరుస్తోంది. కొన్ని సందర్భాల్లో రోగి సరైన చికిత్స అందించడానికి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటోంది. సికిల్ సెల్ వ్యాధిని నయం చేయడం సాధ్యం కాదు, కానీ కొన్ని మార్గాల్లో చికిత్స చేయవచ్చు. మొదటి ముఖ్యమైన దశ ఎపిసోడిక్ నొప్పి యొక్క ప్రమాదాలను ప్రేరేపించే కారకాలను తొలగించడం, నిర్జలీకరణం, విపరీతమైన ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడం, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడం, కఠినమైన వ్యాయామం, ఒత్తిడి, మద్యం మరియు ధూమపానం ఇలాంటివి నివారించాల్సి ఉంటోంది. సికిల్ సెల్ అనీమియా లేదా SCD అనేది ఆటోసోమల్ రిసెసివ్ వ్యాధి. ఇది తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తోంది. మరో మాటలో చెప్పాలంటే రోగి తన తల్లి లేదా తండ్రి నుండి లోపభూయిష్ట HBB జన్యువుల యొక్క ఒక కాపీని మాత్రమే పొందినట్లయితే అతనికి సికిల్ సెల్ అనీమియా సికిల్ సెల్ లక్షణం ఉండదు. ఒక పిల్లవాడు సికిల్ సెల్ అనీమియాతో బాధపడవచ్చు. సికిల్ సెల్ యొక్క లక్షణాలు తల్లిదండ్రులిద్దరిలో కనిపిస్తాయి. ఇద్దరికీ సికిల్ సెల్ అనీమియా ఉంటోంది. ఒక తల్లిదండ్రులకు SCT మరియు మరొకరికి సికిల్ సెల్ అనీమియా ఉంటోంది. సికిల్ సెల్ అనీమియాతో ఒక వ్యక్తి సగటున 42 నుండి 47 సంవత్సరాలు జీవిస్తాడు. సికిల్ సెల్ నయం చేయగలదా అంటే అవుననే చెప్పుకోవచ్చు. SCD లేదా సికిల్ సెల్ వ్యాధిని నయం చేయవచ్చు. మీ డాక్టర్ మీకు రోగ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అతను మీకు చికిత్స అందించిన తరువాత చికిత్సలో మందులు, ఎముక మజ్జు మార్పిడి, జన్యు చికిత్స ఇలాంటివి చేయవచ్చు. సికిల్ సెల్ అనీమియా అనేక రకాల సమస్యలకు కారణం కావచ్చు. ఊపిరితిత్తుల రక్తపోటు, ఇది పిల్లలలో కంటే పెద్దవారిలో సర్వసాధారణం మరియు శ్వాసలోపం మరియు అలసటతో ఉండవచ్చు. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. మరొకటి స్ట్రోక్, కొడవలి కణాలు మెదడులోని ఒక ప్రాంతానికి రక్త సరఫరాను నిరోధించినప్పుడు సంభవిస్తోంది. స్ట్రోక్ యొక్క చిహ్నాలు బలహీనత, మూర్ఛలు, చేతులు మరియు కాళ్ళు తిమ్మిరి, అస్పష్టంగా మాట్లాడడం, స్పృహ కోల్పోవడం. ఒక స్ట్రోక్ ప్రాణాంతకం కూడా కావచ్చు. మరొకటి తీవ్రమైన ఛాతీ సిండ్రోమ్, ఒక ప్రమాదమైన సంక్లిష్టత ఛాతి హింస, జ్వరం, శ్వాస అడకపోవడానికి కారణం కావచ్చు. ఇది ఊపిరితిత్తుల కాలుష్యం వల్ల లేదా ఊపిరితిత్తులకు రక్త సరఫరాను అడ్డుకునే కొడవలి కణాల వల్ల వస్తోంది. దీనికి ఇతర చికిత్సలతో పాటు యాంటీబయాటిక్స్ అవసరం కావచ్చు. ఆర్గాన్ డ్యామేజ్, కొడవలి కణాల ఆక్సిజన్, రక్తం లేకపోవడం వల్ల వాటిని దెబ్బతీసే వివిధ అవయవాలకు రక్త సరఫరాను అడ్డుకుంటోంది. ఈ వ్యాధిలో రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటోంది. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం యొక్క దీర్ఘకాలిక లేమి, మూత్రపిండాలు, కాలేయం, ప్లీహము, అనేక

0: ఇతర అవయవాలను దెబ్బతీస్తోంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. అంధత్వం, కంటికి రక్తనాళాలను దెబ్బతీసే కొడవలి కణాలు దీనికి కారణమవుతాయి. ఇంకా లెగ్ అల్సర్స్ కూడా సంభవిస్తాయి. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం బిలిరూబిన్ ను ఉత్పత్తి చేస్తోంది. దీని అధిక స్థాయిలు పిత్తాశయ రాళ్లను కూడా కలిగిస్తాయి. ఇది సికిల్ సెల్ ఎనీమియా ఉన్న పురుషులలో కనిపించే ఒక పరిస్థితి. సికిల్ సెల్ కి ఎలాంటి ఆహారం మంచిది అని డాక్టర్ను అడిగినట్లయితే, పోషకాల ఆధారంగా సికిల్ సెల్ విషయంలో కాల్షియం మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు ఇతర పోషక వనరులతో ముఖ్యమైనవి. వాటితో విటమిన్ డి బలవర్ధకమైన పాలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, చికెన్, మాంసాలు, బీన్స్, టోపు, గింజలు మరియు గింజలు వంటి ప్రోటీన్లు, పాలు, పెరుగు, చీజ్ ఇలాంటివి. కాల్షియం మూలాలు అధిక డ్రై ఫ్రూట్స్, నట్స్, నట్ బటర్, స్మూతీస్, ఇలా చాలా నీరు ఉన్నటువంటి క్యాలరీ రిచ్ ఫుడ్స్ డీహైడ్రేషన్ ను నివారించడానికి పనికి వస్తాయి. సికిల్ సెల్ అనీమియాకు ఇంట్లోనే ఏ విధంగా నివారణ చేసుకోవచ్చంటే, ఆస్పిరిన్ మరియు నియాప్రోక్సెన్ సోడియం వంటి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ కిడ్నీలపై దాని దుష్ప్రభావాల కారణంగా ఏదైనా ఉపయోగించినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా మరియు వైద్య సలహా తరువాత వ్యాయామం చేయండి, కానీ అతిగా వ్యాయామం చేయకూడదు. విపరీతమైన ఉష్ణోగ్రతలను నివారించాలి. విపరీతమైన వేడి లేదా చలికి గురి కావడం సికిల్ సెల్ సంక్షోభాన్ని రేకెత్తిస్తోంది. పోలిక్ యాసిడ్ సప్లిమెంట్ మరియు ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వినియోగం, ఎముక మజ్జు, కొత్త ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి పోలిక్ యాసిడ్, ఇతర పోషకాలు అవసరమవుతాయి. రంగురంగుల పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన ఆహారం ఈ విషయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. నీరు పుష్కలంగా త్రాగాలి. నిర్జలీకరణం సికిల్ సెల్ సంక్షోభం ప్రమాదాన్ని పెంచుతోంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. డీహైడ్రేషన్తో పోరాడటానికి మీరు వ్యాయామం చేస్తే, వేడి వాతావరణంలో నివసించినట్లయితే నీరు ఎక్కువగా తీసుకోవడం ఎంతైనా మంచిది.
1: సికిల్ సెల్ వ్యాధి అనేది రక్తానికి సంబంధించిన ఒక జన్యుపరమైన సమస్య. ఈ వ్యాధి ఉన్నవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నొప్పులను తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. సికిల్ సెల్ రోగులకు నీరు చాలా అవసరం. శరీరం నిర్జలీకరణానికి గురైతే రక్త కణాలు మరింత బిగుసుగా మారి రక్తనాళాల్లో అడ్డుపడతాయి. కాబట్టి రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు లేదా ద్రవ పదార్థాలు, అంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలి. సికిల్ సెల్ ఉన్నవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. నిమోనియా, ఫ్లూ మరియు మెనింజైటిస్ వంటి వ్యాధులు రాకుండా వైద్యుల సలహా మేరకు సకాలంలో టీకాలు వేయించుకోవాలి. చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. నిల్వ ఉంచిన లేదా సరిగ్గా ఉడకని ఆహారం తినకూడదు. తీవ్రమైన వాతావరణ మార్పులకు దూరంగా ఉండాలి, అంటే అధిక చలి లేదా వేడి, హఠాత్తుగా వాతావరణం మారడం, చల్లటి గాలి తగలడం లేదా చల్లని నీటిలో ఈత కొట్టడం వల్ల సికిల్ సెల్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం మంచిది. సికిల్ సెల్ ఉన్నవారికి సరైన పోషకాహారం, మందులు చాలా అవసరం. ఫోలిక్ యాసిడ్ కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి వైద్యులు సూచించే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను ప్రతిరోజు తప్పకుండా వాడాలి. ఇక ఆహారం విషయానికొస్తే, ఆకుకూరలు, తృణధాన్యాలు, తాజా పండ్లు మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. సొంత వైద్యం అస్సలు చేయకూడదు. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. శారీరక శ్రమ, అలసట. వ్యాయామం చేయడం మంచిదే, కానీ శరీరాన్ని అలసటకు గురిచేసే అంత తీవ్రమైన పనులు లేదా వ్యాయామాలు చేయకూడదు. అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. తక్కువ ఆక్సిజన్ ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. ఎత్తైన కొండలు, పర్వత ప్రాంతాలకు వెళ్లినప్పుడు గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇది సికిల్ సెల్ రోగులకు ప్రమాదకరం. విమాన ప్రయాణాలు చేసేటప్పుడు ముందే వైద్యుని

0: సలహా తీసుకోవడం చాలా మంచిది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ను కలవాలి. 101 కంటే ఎక్కువ జ్వరం వస్తే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీనొప్పి అనిపించినట్లయితే, విపరీతమైన కడుపు నొప్పి తలనొప్పి వచ్చినా, కాళ్ళు చేతుల్లో వాపులు కదల్చలేనంత తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు క్రమం తప్పకుండా హెమటాలజిస్ట్ లేదా జనరల్ ఫిజిషియన్ను కలిసి చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. మీరింతవరకు సికిల్ సెల్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సికిల్ సెల్ వ్యాధి ప్రాణాంతకమా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ఆయా ఖుషియో కా పైగామ్ పీఎం కిసాన్, పీఎం కిసాన్.
5: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 20 జూన్ కో హుగ్లీ पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
8: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
7: 9989679076.
8: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార ప్రభాత్ హిందీలోను 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోని వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు, అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహిస్తుంది. డిగ్రీ అర్హతతో దేశ సేవలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇదొక సువర్ణ అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఇది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని గ్రూప్ బి, గ్రూప్ సి, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యున్నత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటి. సిజిఎల్ ద్వారా భర్తీ చేసే పోస్టులను వాటి జీతభత్యాలు ఆధారంగా విభజిస్తారు. అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. కొన్ని ప్రత్యేక పోస్టులకు అదనపు అర్హతలు అవసరం ఉంటాయి. పే లెవెల్ 8లో 47,600 రూపాయల నుంచి 151,100 రూపాయల జీతం శ్రేణి ఉండే ఉద్యోగాలు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏఏఓ, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఏఏఓ. వీరికి వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలుగా నిర్దేశించారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానీ సిఏ, సిఎంఏ, సిఎస్, కామర్స్, బిజినెస్ స్టడీస్ చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. పే లెవెల్ 7, ఇది 44,900 రూపాయల నుంచి 142,400 రూపాయల మూల వేతనం అందుకునే ఈ లెవెల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సిఎస్ఎస్, రైల్వే, విదేశీ వ్యవహారాలు, ఐబీ, ఏఎఫ్హెచ్క్యూ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఈ ఉద్యోగాలు ఉంటాయి. అభ్యర్థులు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. కొన్ని పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు నిర్దేశించారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక మరొక ఉద్యోగం పే లెవెల్ 6, దీనికి 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయల జీతం శ్రేణి అందుతుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఇందులోకి వస్తాయి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. జేఎస్ఓ పోస్టుకు గరిష్టంగా 32 సంవత్సరాలు వయసు ఉండాలి. అభ్యర్థులు జేఎస్ఓ పోస్టుకు డిగ్రీతో పాటు ఇంటర్ మ్యాథ్స్లో 60% మార్కులు లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా తప్పకుండా చదివి ఉండాలి. మిగిలిన పోస్టులకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మరొక లెవెల్ 5 మరియు 4, ఈ ఉద్యోగానికి 25,500 రూపాయల నుంచి 92,300 రూపాయల పే స్కేల్ లభిస్తుంది. అభ్యర్థులు ఆడిటర్, అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం ఈ లెవెల్ వర్తిస్తుంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఇస్తున్నారు. సిజిఎల్ ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటీ ద్వారా 2 అంచెల్లో జరుగుతుంది. టైర్ 1 అర్హత పరీక్ష, టైర్ 2 మెరిట్ పరీక్ష. దీని ఆధారంగానే ఉద్యోగం అనేది ఇస్తారు. టైర్ 1 పరీక్షా విధానానికి వస్తే ఇది ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. దీనికి 1 గంట సమయాన్ని ఇస్తారు. అంటే 60 నిమిషాల పాటు పరీక్షను నిర్వహిస్తారు. నెగటివ్ మార్కింగ్ విధానం అనేది ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధించబడుతుంది. టైర్ 1 మార్కులకు

0: కేవలం టైర్ 2 అర్హత సాధించడానికి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఫైనల్ మెరిట్లో ఇవి కలపబడవు. ఇక టైర్ 2 తుది ఎంపిక పూర్తిగా టైర్ 2లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. దీనిలో 3 పేపర్లు ఉంటాయి. అభ్యర్థి ఎంచుకున్న పోస్టును బట్టి పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://ssc.gov.in https://ssc.gov.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. టైర్ 1 పరీక్షను ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లోనూ, టైర్ 2 పరీక్షను డిసెంబర్లోనూ నిర్వహిస్తారు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 22, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా గోపాలపురం గ్రామం అశ్వపురం మండలం నుండి నెమలికొండ నాగాచారి, శేషరత్నం, భవానీ, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవ, నరసింహ, అనసూర్యమ్మ, కే జ్యోతి, నందు ఇంకా వీరి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట హ్యాపీ డేస్ చిత్రం నుంచి రంజిత్ సునీత పాడిన పాట.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
5: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली, पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है. अन्नदाता का बढ़ता मान,
8: पीएम किसान. आकाशवाणी कोत्तगुडेम केंद्रम. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
9: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
8: 9989679076.
9: మరొక నెంబర్ 7989701158.

బుందమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, పంజాబ్ గడ్డ 18వ వార్డు సుద్దాల బస్తీ నుండి నాతరి మల్లేష్ కుమార్, రాజ్ కుమార్, సాగోరు రమేష్ బాబు వెంకటేశ్వర్లు, గంగారపు రమేష్ బాబు రజనీస్వామి, నందడేను జి దుర్గాప్రసాద్, పుష్పలత, సబ్బన్ అమ్ములు, టూంక్లేన్ ఏరియా నుండి మహేశ్వరి, పద్మ, అసూదు, ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం గుండమ్మ కథ చిత్రం నుంచి పాటను వింటారు.

మన్నెన విచిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణ చరిత, చాపేల్, భానురాజ్, రోహిత్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్, రాజ్విక, రాధాపాసి, బవ్వాపాసి, రోష్ని, రోహిత్, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, చోటా పురాణ్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజిత్, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు, రామ్ ఫల్ పాసి, వీరందరి కోసం మన్మధుడు చిత్రం నుంచి పాటను వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, కావేరి, అక్రు ఇంకా వీరి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట రంగస్థలం చిత్ర నుంచి.

0: ஜாபபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: அனுபோஸ் இன்ஸ்டிடியூட் ஆஃப் டெக்னாலஜி ஃபார் உமென்ஸ் அண்ட் அட்டோனமஸ் காலேஜ் KTPS ரோட் பால்வஞ்சா జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం నాణ్యమైన విద్య 100% ప్లేస్మెంట్ మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్ కాల్ చేయండి 9246907407
4: మీకు తెలుసా ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం అలాగే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది
5: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై దిల్లీ కే భీ పాస్ హై
4: 12 సంవత్సరాల విశ్వాసం అభివృద్ధి ప్రజా సంక్షేమం
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

జాతిరత్నాలు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గమ్మ వీరి కుటుంబ సభ్యులందరి కోసం జాతిరత్నాలు చిత్రం నుంచి పాటను వింటారు.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకట్రాములు, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల ఇంకా వీరి కుటుంబ సభ్యుల కోసం మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట జనక అయితే గనకా చిత్రం నుంచి.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
5: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

శ్రోతలను 100.1 మెగా హిట్స్ పై కిన్నెర లహరి ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోషిక, అకుల్, అర్జున్, రామ్మూర్తి, స్వరూపరాణి, సుధాకర్, లలిత, లింగమ్మ, సావిత్రి, శ్రీరామ ఇంకా వీరి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించమంటూ కోరుతున్న పాట ఫిదా చిత్రం నుంచి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతి, అంజలి, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, లక్ష్మీ, ప్రహ్లాద్, కిరణ్, జాన్విక ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట హనుమాన్ చిత్రం నుంచి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: కార్యక్రమంలో చివరిగా జానంపేట మండలం

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిత్య జీవితంలో యోగా ఆవశ్యకత చర్చ కార్యక్రమం వింటారు.
1: భారతీయ సంస్కృతిలో నిత్య జీవన విధానంలో యోగా అతి ప్రాముఖ్యమైనది. అది ఒక శాస్త్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడి ఈరోజు ఈ యోగాని కేవలం భారతీయులకే పరిమితం కాకుండా దీని వైశిష్ట్యాన్ని ప్రపంచం గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవంగా మన ప్రభుత్వం గుర్తింపజేసింది. అది జూన్ 21వ తేదీ. ఈ యోగా విశిష్టాన్ని ప్రజలకు మరింత అర్థమయ్యేలా తెలియజేయడానికి యోగాచార్యులు ఘంటసాల మారుతాండ నరసింహం గారు, కొచ్చర్ల కమలారాణి గారు, జి విజయలక్ష్మి గారు, అలాగే మనోహర్ రావు గారు మన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రానికి విచ్చేశారు. నమస్కారం అండి.
2: నమస్తే.
1: మారుతాండ నరసింహం గారు, ముఖ్యంగా యోగా అంటే అదేదో కేవలం 4-5 ఆసనాలు వేయడము, ఒక ఎక్సర్సైజ్గా భావించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విషయం గురించి అసలు యోగా అనేది ముఖ్యంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి.
2: చాలామందికి ఇది అపోహైతే ఉంది, అందరూ కూడా ఎక్సర్సైజ్లు అనుకుంటున్నారు, లేదంటే ఒక 2-3 ఆసనాలు చేసేసి ఇదే యోగా అనేటువంటి అపోహలో చాలామంది ఉన్నారు.
1: అది కసరత్తులో ఒక భాగంగా అనుకుంటున్నారు,
2: కానీ నిజానికి అది కాదండి. అయితే దీంట్లో అష్టాంగ యోగాలు ఉన్నాయి, 8 రకాలైన భాగాలు ఉంటాయి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ 8 స్టెప్స్గా ఉంటుంది. అది 8 లెంబెడ్ యోగా అంటారు. ఈ 8 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విషయం మీద పూర్తిగా దానికి నిర్ధారించబడింది. ఈ 8 అంగాలని కూడా పూర్తిగా చేస్తేనే యోగా కింద వస్తుంది. అయితే దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విభాగంగా మనం ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సంఘానికి మనం ఏం చేయొచ్చు, మన సంఘం నుంచి ఏం పొందుతున్నాం, తర్వాత ఒక్కొక్క ఆసనం చేస్తే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి, లేదా ఒక్కొక్క ప్రాణాయామం చేస్తుంటే ఏ రకమైన ఫలితాలు వస్తుంటాయి, అలాగే ధ్యానం చేయడం మూలంగా ఎలా ఉంటుంది, మనకి మానసికి ఉల్లాసం ఎలా కలుగుతుంది, మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత, అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా మనలో అలవడుతుంది యోగా చేయడం మూలంగా. ఇవన్నీ కూడా యోగాల భాగమే. అన్నీ చేస్తేనే పూర్తిగా యోగా అవుతుంది. యోగా అనేది ఒక జీవన విధానంగా చూడాలి, కానీ ఒక ఆసనాలోనో ఎక్సర్సైజ్గానో చూడకూడదని నా అభిప్రాయం.
1: మామూలుగా మీరు ఆధ్యాత్మికత అన్నప్పుడు ఆధ్యాత్మికత అంటే అదేదో 60-70 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత చేయవలసిన పని అని ఒక భావన చాలామందిలో ఉంది. కాస్త భక్తిభావం కానీ ఆధ్యాత్మిక చింతన కానీ చేసినప్పుడు ఇది రిటైర్మెంట్ తర్వాత చేయాల్సిన ఆలోచనగా భావిస్తుంటారు. అయితే మీరు యోగా నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండి ఆధ్యాత్మికత ఉన్నతి జరగాలి అన్నప్పుడు కూడా ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ పాటించాలంటున్నారు. కమలారాణి గారు, ఈ యోగా అంటే ముఖ్యంగా ఈ ఆసనాలే కాకుండా ఇంతకుముందు నరసింహం గారు చెప్పినట్టుగా అష్టాంగ యోగంలో అన్ని విభాగాల్లో ముఖ్యంగా ఈ గృహిణులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఆడవారికి ఈ యోగా సాధనలు యాక్చువల్గా మనం ఒక విధంగా చూసినట్టయితే మేము చేసే నిత్యకృత్యాల్లో ఉదయం లేచి అన్ని వంటలు చేయడము, పిల్లల్ని సర్దడము, స్కూల్కి పంపించడము, ఇవన్నిట్లోనే మా యోగా అయిపోతుంది అన్నమాట వింటూ ఉంటాం. అలా కాకుండా యోగాసనాలకంటూ, యోగా సాధనకంటూ, ప్రాణాయామానికంటూ ఒక టైం నిర్దేశించాల్సిన అవసరం ఉందంటారా? ఉంటే ఏ రకంగా లాభపడతారు?
3: చాలా ఉందండి. ఆడవాళ్లకు యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో నుండే ఈ యోగా ఇన్స్ట్రక్టర్గా వచ్చాను. ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో నేనున్నప్పుడు అక్కడ ప్రజల జబ్బులు అవన్నీ చూసి నాకు ఆ భయంతో నేను కూడా ఇందులోకి రావడం జరిగింది. ఆడవాళ్ళకి ఎంత ముఖ్యం అంటే మెయిన్ చిన్నపిల్లల నుండి కొంచెం ఎదిగే ఏజ్లో వచ్చిన తర్వాత మెయిన్ అందరికీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం నుండి రక్షించబడాలి అని అంటే మాత్రం యోగా డెఫినెట్గా చేయాల్సిందే.
1: పీసీఓడి అంటే ఒకసారి వివరంగా తెలియజేస్తారా?
3: పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడి గురించి ఇంకా కొంచెం మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే మెచ్యూర్ అయిన తర్వాత పిల్లల్లో కడుపు నొప్పి రావడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, అవ్వకపోవడం, బ్లీడింగ్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి. దానివల్ల యోగా అయితే ఎవరైతే చేస్తారో ఆ పిల్లల్లో ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది పోతుందండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ శరీరాలలో ఎక్కువ ఫ్యాట్ చేరడం, ఒబేసిటీ రావడం, తర్వాత ఏంటంటే మెనోపాస్ ఏజ్లో కూడా ఆడవాళ్ళకి తప్పకుండా యోగా అనేది కావాలండి. ఆ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మెయిన్ లేడీస్కి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయండి. ఒక్కోసారి బాడీ కూల్గా అయిపోవడం, బాడీ బాగా ఓవర్ హీట్ అవ్వడం, బీపీ, షుగరు ఇలాంటివన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా లేడీస్ మాత్రం యోగా అనేది చేయాలి. వాళ్ళ జీవితంలో అది ఒక ముఖ్య భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: అంటే యోగా కేవలము ఇప్పుడు వారు అన్నట్టు ఒక గృహిణి తను ఉదయం లేచి చేసే కార్యక్రమాల్లోనే చాలా అలసిపోతుంది, మళ్ళీ సమయాన్ని అంటూ తీసి యోగా కోసం వెచ్చించాలి అంటే కష్టంగా భావిస్తుంది.

0: అలాంటి వాళ్ళ కోసము ఏ రకమైన సమయాన్ని కానీ ఏదైతే అనుకూలంగా ఉంటుందో తెలియజేయండి విజయలక్ష్మి గారు.
1: కరెక్ట్గా చెప్పాలంటే గృహిణికి ఇంట్లో చేసే వర్క్స్ వల్ల కూడాను వాళ్ళకి మ్యాక్సిమం ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అవి ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ అలాంటి వరకే వస్తున్నాయి. కానీ అలా కాకుండా మనకి ఒక గృహిణి విద్యావంతురాలైతే గృహం మొత్తం కూడాను విద్యావంతులు అయినట్టుగానే అదేవిధంగా హెల్త్ కాన్షియస్ అనేది మెయిన్ గృహిణికి ఉంటే అదే తన భర్త ద్వారా చేయిస్తుంది. అలాగే తను మెట్టినింటైన అత్తగారింట్లో కానీ అలాగే తన పిల్లలకి కానీ హెల్త్ కాన్షియస్గా వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ తల్లి మాత్రమే చేయగలుగుతుందండి.
0: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే కార్యక్రమాల్లో వారికి ఏ సమయానికి అయితే చెప్తామో ఖాళీ గడపన యోగా చేయాలంటారు, ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ. ఇలా ఖాళీ గడపన చేయాలంటే వారికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది?
1: ఉదయము ఎర్లీ మార్నింగ్ లేవగానే 5 o'clock ఆ టైంకి అయితే కన్వీనియంట్గా ఉంటుందండి. ఒకవేళ ఆ టైం కూడా కుదరదు అని అనుకున్న పక్షంలో పిల్లలు వీళ్ళందరూ అంటే మార్నింగ్ అందరితో పాటుగా జావా లాంటిది అంటే లైట్ ఫుడ్లు తీసుకున్న తర్వాత వాళ్ళని హస్బెండ్ పిల్లల్ని వీళ్ళందరూ పంపించేశాక వాళ్ళు 9:30 ఆ టైంలో అంటే ఎంప్టీ టైం అప్పటి వరకు కూడా ఏమి తినకుండా ఉండకూడదు. దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైట్గా జావ కానీ అట్లాంటివి ఏమైనా లైట్ ఫుడ్స్ లిక్విడ్ లాంటివి తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ తీసుకోవచ్చండి. ఆ విధంగా చేయొచ్చు. లేదు అంటారా మళ్ళీ ఈవినింగ్ కూడా, ఈవినింగ్ 5 అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 3 hours గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ తీసుకోవచ్చండి.
0: ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత ఎంత సమయాన్ని గ్యాప్ ఇచ్చేసి మీ యోగా చేయాల్సి వస్తుందంట?
1: 3 hours వరకు గ్యాప్ ఇవ్వచ్చు. కనీసం 3 hours ఉండాలి అండి. అదే అల్పాహారం అలా ఉంటే మాత్రం 2 hours సరిపోతుంది.
0: ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉదయం 6 నుంచి లేచి పని చేస్తేనే సరిపోదు అన్న వాళ్ళకి ఇంకో 1 hour ముందు లేచి యోగా చేసుకుంటే వారికి వాళ్ళు నిత్యం చేసే పనులలో శక్తి ఏమైనా పెరుగుతుందంటారా?
1: చాలా అండి. లేవడం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఏంటి ఇలా స్ట్రెయిన్ అవుతున్నట్టుగా అలా ఉంటుంది. కానీ తర్వాత ఆ రిజల్ట్ ఒకసారి ఆ టేస్ట్ చూసాక మాత్రం ఎవరూ వదిలిపెట్టలేరండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా డైలీ కూడా రోజు మొత్తం చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అలాగే ఈ మధ్య మనకి పొల్యూషన్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటేను అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి.
0: ఫుడ్స్ వల్ల కూడా రకరకాల డైజెస్టివ్ సంబంధించిన సమస్యలు కూడా వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఈ యోగా రూపంలో కల్తీల వల్ల లేకపోతే మనం ఎక్కువగా వాడే మసాలాల వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే యాసిడిటీ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ కానీ రావడం జరుగుతుంది. వాటికి సంబంధించి యోగాలో ఏదైనా పరిష్కారం కానీ ప్రక్రియ కానీ ఉందంటారా మనోహర్ గారు?
2: తప్పకుండా ఉందండి. మన వాళ్ళు చేసేది ఒకటి తప్పు ఏంటంటే 9:30 పడుకోకుండా 11-12 వరకు టీవీ చూసుకుంటూ ఉండి పడుకోవడం. పడుకొని ఉదయము వాళ్ళు 6:30, 7:30 లేవడం జరుగుతుంది. ఇక్కడ చేయవలసిన సమయంలో ఏం చేయకుండా ఉండడం అలా ఉండి రుగ్మతలకు దారితీస్తుంది. దీనికి తోడుగా మన శరీరంలో 3 వంతుల
1: అండి. ఎర్లీ మార్నింగ్ లేచి
2: కనీసం మొత్తం నెయ్యిలు నూనెలు పోసే చేస్తున్నారు. అది మన
3: ఒక్కొక్క ప్రాణాయామానికి ఇంత టైం అనేది కేటాయించుకొని కొన్ని ప్రాణాయామాలకి ఎక్కువ టైం తీసుకుంటాం, కొన్నింటికి తక్కువ తీసుకుంటాం. అవసరాన్ని బట్టి గురువుగారు చెప్తూ ఉంటారు, నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా ఇంతసేపు చేయి ఈ ప్రాణాయం, పర్టికులర్ ప్రాణాయం లేదా భస్త్రిక ఉంది ఇంతసేపు చేయి, లేదంటే అతనికి ఒబేసిటీ ఉంది, కపాలభాతి లేదంటే తలనొప్పి వస్తుంది, అలాగే కొంతమంది మైగ్రేన్తో వాటితో బాధపడుతుంటారు, భ్రామరి ప్రాణం, అవి ఎంతసేపు చేయాలి, లేదంటే థైరాయిడ్ కంప్లైంట్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఉజ్జాయి ప్రాణాయామం అలాంటివి చేయిస్తూ ఉంటాం. అవి ఒక్కొక్కళ్ళ పరిస్థితిని బట్టి ఆ గురువుగారి ద్వారా నేర్చుకుంటే వాళ్ళకి ఆ టైమింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. లేకపోతే అది మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం అనుకోండి, ఏది ఎంతసేపు చేయాలో తెలియదు. దాని మూలంగా లాభాల కంటే కొన్ని నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు కేంద్రాల్లోకి వెళ్ళి అవి నేర్చుకుని గురుముఖ తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం మంచిది. నా ఉద్దేశం ఏంటంటే ఒక 40 పాటు ఏ కేంద్రాల్లో అయినా సరే పూర్తిగా నేర్చుకొని తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది.
0: అంటే అందరికీ కలిపి ఒక స్ట్రైట్ జాకెట్ ఫార్ములా లాగా అందరూ ఇదే పాటించవచ్చు అని చెప్పడానికి లేదు. ఒకవేళ ముఖ్యంగా సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే మామూలుగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం చేయవలసిన యోగా ఒకటైతే, సమస్యతో బాధపడేవారు యోగా కేంద్రానికి వచ్చినప్పుడు వారు గురుముఖత నేర్చుకుని వారికి ఇచ్చిన ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా వాళ్ళకి ఏమైతే ఆసన ప్రాణాయామాలు చెప్తారో అవే పాటించడం కరెక్ట్ అంటారు.
3: అవునండి.
0: అలా కాకుండా ఇప్పుడు యోగా అనేది సమస్య వచ్చినప్పుడు లేదా అనారోగ్యం వచ్చినప్పుడు లేదా అందరూ చేస్తున్నారని మేము చేయాలను అలా కాకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి

0: చేయవలసిందేమన్నా ఉందంటారా?
1: ఉందండి, తప్పకుండా ఉందండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు వ్యాధి రాకముందే జాగ్రత్త పడాలి. ఆ విషయాన్ని అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఉందండి. ఎందుకు అంటే ఏదైనా ఒక వ్యాధి వచ్చిన తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ తీసుకునేదానికన్నా రాకముందే మనం యోగాసనాలు యోగా చేస్తే నివారించవచ్చు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఏంటి అని అంటే, ఒక బీపీ ఉన్న పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకు వేరే ఆసనాలు ఉంటాయి. గురువుగారు వేరే ఆసనాలు చెప్తారు. షుగర్ పేషెంట్లకు వేరేది ఉంటుంది, ఒబేసిటీ వాళ్ళకి వేరే ఉంటుంది, ఆస్తమా పేషెంట్స్కి వేరే ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క జబ్బుకు కూడా అన్ని ఆసనాలు ఉన్నాయండి. గురుముఖ పరంగా అయితే ఈ ఆసనాలన్నీ కరెక్ట్గా చేయగలుగుతారనేది నా ఉద్దేశం.
0: సరైన శిక్షణ పొంది ఉన్న గురువులు మీ అవసర నిమిత్తం ఏ ఆసనము ఏ ప్రక్రియ అయితే మీకు బాగుంటుందో తెలియజేస్తారు. ఆసనాలే కాకుండా ఇంకా ఏమైనా ప్రక్రియలు ఉన్నాయా?
2: శుద్ధి క్రియలు అనేవి ఉంటాయండి. అవి చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఒక బాటిల్లో ఒక కుండలో నీళ్లు చూసామనుకోండి, అందులో మురికి నీళ్లు ఉన్నాయనుకోండి, అందులో మనం ఎంత ప్యూర్ వాటర్ పోసినా కూడా అది మళ్ళీ మురికి నీళ్లుగానే అయిపోతుంది. అదేవిధంగా అదే కుండని కనుక ఆ వాటర్ తీసేసి వాష్ చేసి ప్యూర్ వాటర్ పోసినప్పుడు ఏ విధంగా బాగుంటుందో అదేవిధంగా ఇంటర్నల్గా ఫస్ట్ క్లియరెన్స్ కావాలి. దానికి ముందు వామన దౌతి, వస్త్ర దౌతి, జలనేతి, సూత్రనేతి, శంఖ ప్రక్షాళన క్రియ, ఇలా ఇవన్నీ ఈ క్రియాస్ ఇవన్నీ ఏంటంటే టాప్ టు బోటమ్ అన్నీ కూడాను మనకి శుద్ధి చేస్తుంది. ఈ వామన దౌతి అంటేనేమో ఉప్పుతో వాటర్ తాగి అవి కొన్ని ఆసనాలు ఉంటాయండి, స్టమక్, అగ్నిసార క్రియ, ఉద్యాన బంధ అట్లాంటి కొన్ని చేసి ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ మూమెంట్స్ కొన్ని అవి చేసిన తర్వాత అప్పుడు మనం ఈ వామన ధౌతి అనేది చేస్తాం. ఇది చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్గా స్టమక్లో ఉన్న కఫము ఈ అంతా కూడాను బయటికి వచ్చేస్తుంది. అది ఒకటి.
0: గజకరణి కూడా అంటారు కదా,
2: గజకరణి అంటే అది ఒకటి. వామన ధౌతి అంటేనేమో మామూలుగా వస్తుంది, గజకరణి అంటే ఏనుగు దీనిలాగా ఒకేసారి ఫోర్స్ఫుల్గా ఒకేసారి వస్తుందండి.
0: ఏనుగు దండంతో నీళ్లు
2: చిమ్మినట్టుగా ఓకే, అంటే దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. దానివల్ల జస్ట్ డిఫరెంట్ అనేది ఉంది. ఇంకోటి సూత్రనేతి. సూత్రనేతి అంటే ఒక థ్రెడ్ లాంటిది ఉంటుందండి, నాసికా రంధ్రంలో పెట్టినప్పుడు నోటిలోంచి బయటకు వస్తుంది, పైకి కిందకి రబ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఈ నోస్ లో మనకి కొంతమందికి కండ అనేది పెరుగుతుంది, ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది.
0: డిఎన్ఎస్
2: అంటుంటారు. మన ఇది గనక క్రియ కరెక్ట్ గా చేసినట్టయితే మనకి ఆపరేషన్ దాకా కూడా ఏమీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇది సూత్రనేతి. నెక్స్ట్ జలనేతి. గోరువెచ్చని నీళ్ళలో కొంచెం పసుపు కలిపి దాన్ని ఒక ముక్కు నాసికా రంధ్రం నుండి నీళ్లు పోసినప్పుడు రెండవ నాసికా రంధ్రం నుండి నీళ్లు వచ్చేస్తుందండి. అది చేసిన తర్వాత కపాళభాతి, అర్ధశీర్షాసన, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ ఇస్నోఫీలియా, సైనసైటిస్, ఆస్తమా ఇలాంటి ఎన్ని ఇయర్స్ నుండి కూడాను ఆ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకు కూడాను ఈ క్రియాస్ చేయడం వల్ల కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. దీని తర్వాత అప్పుడు మనము ప్రాణాయామాసు అవి చేసినప్పుడు ఏంటంటే మనకి మ్యాక్సిమం 99% కూడా మనం బెనిఫిట్ పొందగలుగుతామండి. అట్లాగే శంఖ ప్రక్షాళన క్రియ, అది కూడా అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి, అయితే ఈ వామన దౌతిలోనేమో కొంచెం 6-7 గ్లాసుల వరకు తాగుతాము, ఇందులో వచ్చేసి 2 గ్లాసులు మాత్రమే తీసుకుంటాం. దీనికి వేరే కొన్ని ప్యాటర్న్ ఆఫ్ యోగా ఆసనాస్ ఉంటాయి, అవి వేసి విరోచనము, వెళ్ళి రావడము, కొంచెం మళ్ళీ శవాసనం తీసుకోవాలి, మళ్ళీ కొన్ని ఆసనాస్ చేయాలి, అలా ఒక 3-4 టైమ్స్, ఎక్కువ ఉండదండి, అలా 3-4 టైమ్స్ అలా చేయడం వల్ల అది కూడా కంప్లీట్ క్లియర్ అవుతుంది.
0: ఈ శంఖ ప్రక్షాళన క్రియ గురించి నరసింహ గారు మీరు వివరించండి.
3: ప్రతి మనిషి కూడా 6 నెలలకి ఒకసారి కనుక చేస్తే ఈ 6 మంత్స్ పాటు కూడా ఏ రకమైన వ్యాధులు రాకుండా సాధ్యమైనంత వరకు ఇది నివారించబడుతుంది. ఎలాగంటే స్కూటర్ లాంటిది ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఒక పాతది, దానికి ఒకసారి మెకానిక్ దగ్గర తీసుకొచ్చాం, తీసుకొస్తే అతను ఏం చేస్తాడంటే మొత్తం అంతా కూడా ముందు కడిగేసి పైన ఉన్నటువంటి అవన్నీ తీసేసి డబ్బాలన్నీ, లోపల ఇంజన్ అంతా మళ్ళీ పూర్తిగా ఓపెన్ చేస్తారు, దానిలో చక్రాలన్నీ తర్వాత తీసేయడం, దానికి మంచి శుభ్రంగా కడగడం, తర్వాత ఆయిల్ పెట్టడం, గ్రీజింగ్ చేయడం, అన్నీ పెట్టి మళ్ళీ అంతా ఫిట్ చేసి మళ్ళీ అంతా కూడా ఆ ఇంజన్ని ఎక్కిస్తే ఆ బండి పూర్తిగా పర్ఫెక్ట్ కండిషన్లోకి వస్తుంది. ఎలా అయితే అది మళ్ళీ రోడ్డు మీద చక్కగా నడవగలుగుతుందో అలా మన బాడీకి, మన శరీరానికి కూడా ఇలాంటివి చేసుకోవడానికి ఈ శంఖ ప్రక్షాళన అనేది ఉపయోగపడుతుంది. దీనిలో మనం ఏం చేస్తామంటే బాగా గోరువెచ్చని నీళ్లు తాగుతామండి శంఖ ప్రక్షాళనలో, అది కొద్దిగా ఉప్పు వేసుకొని తాగితే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా తీసుకోవాలి. దాంట్లో శంఖ ప్రక్షాళన ఆసనాలు ఉంటాయి, అది కూర్చొని ఫస్ట్

0: మూమెంట్స్ ఇస్తాం, ఉదరాకర్షక ఆసనం అని. అంటే ముందుకి వెనక్కి ఇటు ఇటువైపు అటువైపు కదపటం, అంటే పొట్టను బాగా ముందుకి వెనక్కి ఊపటం, అలాగే నవ్వులి రౌండ్గా తిప్పడం, ఇలాంటివి చేయడం. తర్వాత బాడీని వెనక్కి ముందుకి కనుక బెండ్ చేస్తే, అంటే అర్ధ చక్రాసనం కానీ చక్రాసనం కానీ అర్ధ కడిచక్రాసనం కానీ ఇలాంటివి చేసి మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ లోపల కొంచెం వెళుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ తీసుకోవడానికి కెపాసిటీ వస్తుంది. అలా మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ చేయవలసి ఉంటుంది ఆసనాలు. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తాగవలసి ఉంటుంది. అలా నీళ్లు తాగిన తర్వాత పూర్తిగా తాగడం అయిపోయి ఇక మనకి ఇక తాగలేమన్నమాట. తర్వాత చక్కటి ఫ్రీగా విరోచనం అవుతుంది, ఒక విరోచనకారిలాగా పనిచేస్తుంది. లోపల శరీరంలో ఉన్నవన్నీ మలినాలన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు ఇది ఎలా అంటే ఎలా వెళ్ళాలంటే, మనం తాగిన నీళ్ళు తాగినట్టుగా వెళ్ళేలాగా ఉంటే పూర్తి శంఖ ప్రక్షాళన అంటాం. ఒక శంఖానికి అడిగేసి తెల్లగా ఎలా ఉందో ముత్యంలాగా, అలాగే మొత్తం శరీరం అంతా కూడా ఫ్రీ అవుతుంది. అప్పుడు సరిపోదు. ఇది చేసిన తర్వాత మళ్ళీ బాడీలో ఉండేటువంటి లోపం ఉన్నటువంటి అది శరీరంలో పేగుల్లో ఉన్నటువంటి మ్యూకస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది లేయర్. కాబట్టి దాన్ని నింపడం కోసం కిచడీ తయారు చేస్తారు, పెసరపప్పుతో చేసిన కిచడీ తయారు చేసి దాంట్లో చక్క ఆవు నెయ్యి వేసి ఎక్కువ నెయ్యి వేయాలి కారిపోయి అంత. అలాంటి నెయ్యితో ఉన్నటువంటి కిచడీని కనుక తింటే అది నెమ్మదిగా క్రమంగా యూసెఫ్ యాక్స్ నుంచి క్రమంగా ఈ ఆహార నాళిక ద్వారా లోపలికి వెళ్ళి ఈ ప్రేగులన్నింటినో కూడా చక్కగా మంచి ఆయిలింగ్ చేసినట్టుగా అవుతుంది. అది కంపల్సరిగా చేయవలసి ఉంటుంది. అలా చేయకుండా ఇది చేసేసాం కదా విరోచనం అయింది కదా అని చెప్పి ఏది పడితే అది తినేసేయకూడదు. మసాలా ఫుడ్స్ అవన్నీ చేస్తే బర్నింగ్ వచ్చేస్తుంది, కడుపు చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలను పాటించాలి. పాటించి చక్కగా శివాసనం వేసి కాసేపు రెస్ట్ తీసుకొని సుఖపూర్వక ప్రాణాయామం కనుక చేస్తే చాలా బాగుంటుంది. దీని మూలంగా ఎంతో ఉపయోగం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే శరీరం ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో చాలామందికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి. దీంతో ముఖ్యంగా
1: టాక్సిన్స్ అన్నీ
0: బయటకు వెళ్ళిపోతాయి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటివి చాలా త్వరగా తగ్గుతాయి. ఎసిడిటీ, ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ అన్నీ కూడా పోతాయి. శంఖ ప్రక్షాళన చాలా మంచిది. ఆర్నెల్కి ఒకసారి కనుక ఇది పాటిస్తే చాలా ఉపయోగం ఉంటుంది అని నా అభిప్రాయం.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ శంఖ ప్రక్షాళన లాంటి క్రియలు గురుముఖత అంటే గురువుగారి పర్యవేక్షణలో చేయడమే కరెక్ట్.
0: తప్పకుండా.
1: మామూలుగా మీరు అన్నట్టు నిత్య జీవితంలో ఒకసారి నేర్చుకొని సాధారణ ప్రాణాయామాలు కానీ సూర్య నమస్కారాలు కానీ ఇవి ఇంట్లోనైనా చేసుకోవాలి.
0: అలా చేసుకోవచ్చండి.
2: గురుముఖంగా కొన్ని రోజులు మనం అభ్యాసం చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో కూడా మనం తీసుకోవచ్చు. దానికి బాగా అభ్యాసన అనేది బాగా కావాలి. గురుముఖంగా బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మాత్రమే ఇంట్లో తీసుకోవచ్చు.
1: మనోహర్ గారు, పూర్వము ఆధునిక విజ్ఞానం కానీ వైద్యశాస్త్రం కానీ ఇంత అభివృద్ధి చెందకముందు కూడా జబ్బులు రావడం కానీ అనారోగ్యం పాల్గొనడం జరుగుతుంది. అలాంటప్పుడు మన భారతీయ విధానంలో యోగా ఒక నిత్య భాగం అయినందున సాధ్యమైనంత వరకు ఈ యోగాసనాలు కానీ ఈ క్రియలు మీరు చెప్పిన క్రియలు కానీ ఉపవాసాలు కానీ చేసి ఆ రోగాన్ని నిర్మూలించేవారు. ఈ ఉపవాసాలకి యోగాలో ఉన్న ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా?
3: మనము ఆహారం తీసుకునేటప్పుడు అది రుచిగా ఉంది కదా అని మొత్తం ఇంతవరకు తీసేసుకుంటాం, పూర్తి గొంత వరకు అది రుచిగా ఉంది కదా అని. అలా తీసుకోవడం వలన మన జీర్ణక్రియ సరిగ్గా పనిచేయక ఆమ్లజన్ ఉత్పత్తి కాక అది జీర్ణం కాక ఇబ్బంది పాలైపోయి ఉంటూ ఉంటుంది. అయితే మనము ఎంత ఆహారం తీసుకోవాలని నిర్ధారించుకొని ఒకప్పుడు పూర్వకాలంలో సమయపాలనకు తక్కువ ఆహారం తీసుకునేది, ఎక్కువ సార్లు తీసుకునేది. ఇప్పుడు ఏదైనా రుచిగా ఉంది అని అనుకొని ఎక్కువ మోతాదులో తీసుకోవడం జరగడం వలన రుగ్మతల పాలవుతున్నారు.
2: యోగాసనాలు అనేది మన కాళ్ళు చేతులు ఆడించి ఇలా చేసే కాకుండా కంప్లీట్గా బెడ్ మీద పడుకో, అంటే బెడ్ పేషెంట్స్, ఇప్పుడు ఫెరాలసిస్ వచ్చింది అలాంటి వాళ్ళు కూడా కొన్ని చేయొచ్చు అండి. వాళ్ళకి ఏంటంటే ప్రాణాయామాల అనులోమ విలోమ ప్రాణాయామ, ఒక నాసిక ద్వారా గాలి తీసుకోవడము, రెండు వైపు నుండి వదలడము, అది చాలా సింపుల్ అండి. అది వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళకి మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది, ఆ లంగ్స్ వైడల్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, టోటల్గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ వేలో జరిగి ఆ బ్రెయిన్ నర్వ్స్లో ఉన్న ఆ క్లాట్స్ అనేది నెమ్మదిగా తొలగిపోయి వాళ్ళు ఆ పక్షవాతం నుండి కూడా కోలుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితికి కూడా రాగలుగుతారండి. ఇది ఒక ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళే చేయాలని ఏం లేదు, చిన్నప్పటి నుండి కూడాను పిల్లలకి మనం పెద్దవాళ్ళు మనం చేసినప్పుడే మనల్ని చూసి మనతో పాటు పిల్లలు కూడా చేయడం అనేది మొదలు పెడతారు. అలాంటప్పుడు 12 సంవత్సరాల లోపల పిల్లలు వాళ్ళకి కొన్ని ఆసనాలు మాత్రం చేయకూడదని.

0: ఉంటుందండి. ఇప్పుడు సర్వాంగాసన, నిమజ్జాసన ఇలాంటివి ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి హైపో ఆర్ హైపర్ థైరాయిడ్ అనేది వాళ్ళకి ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి అలాంటివి కొన్ని చేయకుండా లూజనింగ్ ఎక్సర్సైజ్ అని, సూక్ష్మ యోగా ఇలాంటివి వాళ్ళు చిన్నప్పటి నుండి మనం నేర్పించుకోవడం మంచిదండి. అది మనకు వారసత్వ విద్య కాబట్టి మన పిల్లలకి చిన్నప్పటి నుండే మనతో పాటుగా ప్రాక్టీస్ ఇచ్చుకోవాలి. ఎట్టడి అలా చేస్తూ వచ్చి ఈవెన్ బెడ్ పేషెంట్స్ కానీ వాళ్ళు 90+ ఏజ్ ఉన్న వాళ్ళతో సహా వాళ్ళు చిన్న చిన్న మూమెంట్స్, ఇప్పుడు వాళ్ళు లేవలేరు వాళ్ళు పడుకు నెమ్మదిగా మెడ మూమెంట్లు, చేతులు కానీ ఈ ప్రెషర్స్ అట్లాంటివి చిన్ని చిన్నవి అలా చేసుకుంటూ ఈవెన్ చనిపోబోయే ముందు వరకు కూడా మనం యోగా అనేది చేయగలమండి. చెయ్యొచ్చు కూడాను, చెయ్యలేని అనేది ఏమీ లేదు.
1: సూర్య నమస్కారాల గురించి వివరిస్తారా?
2: సూర్య నమస్కారాలు చేయడం వలన చిటికెనవేలు నుండి మన తల వరకు ప్రతి అవయవం కదిలి శరీరం లోపల రక్తనాళాలకు రక్త ప్రసరణ జరిగి అవయవాల కదలిక వలన మనకు ప్రతి అవయవానికి బలం చేకూరి రోగ నిరోధక శక్తి పెరిగే ఆస్కారాలు చాలా ఉన్నాయి. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేసిన వ్యక్తికి మామూలు చేసిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: నిత్య జీవితంలో
0: ఈ సూర్య నమస్కారాలు కూడాను సూర్యునికి అభిముఖంగా తిరిగి చేయడము, ప్రతి ఒక్కటి ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్, అందులో వచ్చే ఒక్కొక్క పొజిషన్కి మనం బ్రీతింగ్ సిస్టమేటిక్గా తీసుకుంటూ గాలి వదిలిపెడుతూ ముందుకు వంగడము, గాలి తీసుకుంటూ వెనక్కి వంగడము, ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకి ఆ ఉపయోగం అనేది
1: పూర్తి ఫలితం
0: అనేది మనకి లభిస్తుంది.
3: ఇంకోటి ఏంటంటే సూర్య నమస్కారాల మూలం చక్కటి నిద్ర కూడా పడుతుందండి, మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది శరీరంలో, చక్కటి నిద్ర పడుతుంది.
1: సూర్య నమస్కారాల విషయానికి వచ్చినప్పుడు నరసింహం గారు, మామూలుగా ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ యోగా సాధన అనేది కేవలం ఒక కేంద్రానికి వెళ్ళో లేదా గురువుగారి దగ్గరికి వెళ్ళో లేదంటే చేతకాని పక్షంలో గురువుగారిని ఇంటికి ఇన్వైట్ చేసి చేయడం జరుగుతుంది. అలా కాకుండా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్లనో లేకపోతే ఈ ఇతరత్ర వస్తున్న ఆధునిక టెక్నాలజీ వల్లనో మనము శరీరాన్ని కదిలించి పని లేకుండా ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ మీరు ఇంతకుముందు టీవీ చూడడమో లేకపోతే సెల్ ఫోన్సో స్మార్ట్ ఫోన్సో గ్యాడ్జెట్స్ పెట్టుకొని స్తబ్దంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వాళ్ళ కోసము ఈ జీవితంలో మరుగుపడుతున్న ఈ అలవాటుని తిరిగి మనం తీసుకురావాలంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ దీన్ని తప్పనిసరిగా చేస్తే ఎలా ఉంటుందంటారు?
3: చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు చేసేవాళ్ళు కాదు, మంచి కార్పొరేట్ కాలేజీల్లోనూ అలాగే కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఇది ఒక గంట సేపు దాన్ని ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతోంది. ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది ఇంకా ప్రాచుర్యం పొందుతుంది. దీన్ని అందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు. ఇంకా ఇది అభివృద్ధి చెందుతుందని నా ఆకాంక్ష అభిప్రాయం కూడా.
1: ఆరోగ్యానికే కాకుండా పిల్లల్లో మేధాశక్తి పెంచడానికి కానీ వాళ్ళు పరీక్షల్లో మెరుగ్గా పనిచేయడానికి కానీ ఈ యోగాసనాలు కానీ సూర్య నమస్కారాలు, అందులో భాగంగా సూర్య నమస్కారాలు కానీ ప్రాణాయామం కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు?
0: చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లల్లో వచ్చేసరకు వాళ్ళకి వయసుకి తగ్గట్టుగా ఎదుగుదల, శారీరక సౌష్ఠవము రావడానికి బాగా పనిచేస్తుంది. ఇంకోటి అలాగే వాళ్ళకి మతిమరుపు అనేది లేకుండా చదివింది ఒక్కసారి క్లాస్ రూమ్లో ఒక్కసారి వాళ్ళ గురువుగారు ఏదైతే చెప్తారో అది ఒకసారి విన్నా వెంటనే వాళ్ళ మైండ్లో స్టోర్ అయిపోతుంది. అది ఎలా అంటే వెనుముక నిటారుగా పెట్టి క్లాసు, ప్రతి ఒక్క క్లాసులో కూడాను స్టూడెంట్ వెనుముక నిటారుగా పెట్టి కూర్చోవటం వల్ల వాళ్ళకి ఆ మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వేరే అంటే వాళ్ళకి మైండ్ అనేది డైవర్ట్ కాదు ఒకటి. ఇంకొకటి ప్రాణాయామ, కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుందండి.
1: ముఖ్యంగా ఈ మధ్య పిల్లల్లో ఎగ్జామినేషన్ ఫియర్ అని, ఎగ్జామ్స్ ముందు భయపడిపోయి జ్వరం రావడము, అలాగే 4 మార్కులు తక్కువ వచ్చాయని భయపడిపోవడము, ఇలా కొన్ని కొన్ని చోట్ల మనము విపరీతమైన చర్యలు చేయడం కూడా చూస్తున్నాం. పిల్లలు తక్కువ మార్కులు వచ్చాయని వాళ్ళపై వాళ్ళ అఘాయిత్యాలు చేసుకోవడము, ఇలాంటివి జరగకుండా యోగా ఏదైనా వాళ్ళకి సహకారిగా ఉంటుందండి?
0: తప్పకుండా అండి. దీనికి ఏంటంటే ముందుగా పేరెంట్స్, తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి, అలాగే స్కూల్లో గురువుల సపోర్ట్ కూడా ఉండాలి. స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళి వచ్చి రిలాక్స్ అయిన తర్వాత కంపల్సరీ ఎప్పుడైతే వాళ్ళు హోంవర్క్స్ తీసుకొని చదువుకోవడానికి కూర్చోడానికి ముందు ఒక 15 నిమిషాలు మెడిటేషన్లో కూర్చొని ధ్యానము, మైండ్ మొత్తం రిలాక్స్ చేసేసి ధ్యానంలో కూర్చోబెట్టి దాని తర్వాత వాళ్ళని పిల్లల్ని చదువుకోవడానికి పంపించాలి. వాళ్ళు వర్క్ మొత్తం చదువుకోవడం అయిపోయిన తర్వాత కూడాను మళ్ళీ ఒక 10 మినిట్స్ కంప్లీట్ రిలాక్స్గా మళ్ళీ మెడిటేషన్లో కూర్చోవడం వల్ల ఏంటంటే ఆ 10 మినిట్స్లో ఫస్ట్ 5 మినిట్స్ వాళ్ళు చదువుకున్న దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏమేంటి అనేది మైండ్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ 2nd 5 మినిట్స్ మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది.

0: తర్వాత లాస్ట్ 5 మినిట్స్ వచ్చేసరికి మైండ్ మొత్తం ఫ్రెష్గా అయిపోయి, ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు చదివింది ఏదైతే మనకి గుర్తుంటుందో అది ఎగ్జామ్లో మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం. పిల్లలు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. దానివల్ల వాళ్ళకి ఎగ్జామ్ టెన్షన్స్ అనేది అది కూడా మ్యాక్సిమం తగ్గిపోతుంది. అసలు ఏ పిల్లలు కూడా ఎగ్జామ్స్ అంటే ఆ టెన్షన్ అనేది పడకుండా ఉంటారు.
1: ఈ నిద్రలేమి ఒక గొప్ప సమస్యగా మారిపోయింది ప్రస్తుత కాలంలో. ఇంతకుముందు మనోహర్ గారు అన్నట్టు సమయపాలన లేకుండా పడుకోవడం కానీ, సమయపాలన లేకుండా తినడం కానీ చేయడం వల్ల మనకు ప్రకృతికి విరుద్ధంగా పయనించే పరిస్థితి వచ్చింది. అందువల్ల రకరకాల సమస్యలున్నాయి. అందులో ఈ నిద్రలేమికి మనకు యోగా వల్ల ఏదైనా ఉపయోగపడుతుందంటారు, అంటే నిద్ర పట్టకపోవడము.
0: మంచి ఇది ఉందండి, దానికి సూర్య నమస్కారాలు ఒకటి మనం రెగ్యులర్గా ఉదయము సాయంత్రము రెండు పూట్ల ప్రాక్టీస్ చేయడము. పడుకోవడానికి ముందు భోజనం చేసిన తర్వాత కంప్లీట్ 1 అవర్ గ్యాప్ ఉండాలండి. పడుకోవడానికి ముందు మనం నిద్రకి వెళ్ళే టైంకి భోజనం మొత్తం కంప్లీట్ అరిగిపోయి ఉండాలి. ఆ టైంలో మనము అనులోమ విలోమ ప్రాణాయామ ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత శవాసనలో మనం యోగి నిద్ర అంటారంటే ఒక్కొక్క అవయవము కూడాను రిలాక్స్ అయినట్టుగా ఫీల్ అవుతూ మనకి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఆ విధంగా రిలాక్స్ అవుతూ అలా ఫస్ట్ కొన్ని రోజులు అలా ప్రాక్టీస్ చేస్తే తర్వాత అదంతా ఏం అవసరం లేదు. చక్కగా వెళ్ళగానే నిద్ర పట్టడం ఇదంతా బాగా జరుగుతుంది.
1: ఆటో సజెషన్ ఇవ్వడం అంటారు. అంటే ఈ యోగ నిద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు అంటే ఒక శిక్షకుని దగ్గర కానీ లేదంటే కేంద్రంలో
0: ఫస్ట్ కొంచెం కొన్ని రోజులు నేర్చుకోవాలండి వాళ్ళకి. అది తర్వాత ఇంట్లో సెల్ఫ్ గా వాళ్ళకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ చేసుకోవచ్చు. దాని తర్వాత అసలు ఇన్స్ట్రక్షన్స్ కూడా అవసరం లేదు, ఆటోమేటిక్ గా మైండ్ దాన్ని ఫాలో చేసేస్తుంది, మనకి మంచి నిద్ర అనేది పడుతుంది.
1: ఈ యోగ సాధన అనేది తెల్లవారుజామున సాయంకాలము ముఖ్యంగా మన పని వేళలో కానప్పుడే చేస్తాం కాబట్టి మనం ఒకరిమే కాకుండా మనం నేర్చుకున్న విద్య మనం సరైన శిక్షణ పొంది 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేసినట్లయితే ఖచ్చితంగా అనతి కాలంలోనే ప్రతి ఒక్కరికి ఈ జీవన విధానం అలవాటు పడి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు మా స్టూడియోస్కి వచ్చేసి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు.
2: థ్యాంక్ యూ.
3: నమస్తే.
2: ఇంతవరకు నిత్య జీవితంలో యోగా ఆవశ్యకత చర్చా కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
4: కొత్తగూడెం కేంద్రం సమానత్వం మానవీయ విలువల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షీటీం ఎస్ఐ కుమారి పి రమాదేవి గారితో శ్రీ కొలిపాక శంకరరావు గారి ముఖాముఖి.
5: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సమాజం చాలా పరిగెడుతూ ఉంది, దాంతోపాటు మనము పరిగెడుతున్నాం. కానీ ఈ పరిగెత్తే సమయంలో మనమేంటి, మనం ఎట్టెళ్తున్నాం అనేది కొంత దాన్ని అబ్జర్వ్ చేసే విషయంలో జాప్యం జరగడం వల్ల అనేక ప్రమాదాలని మనం కొనితెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలు సమాజంని మరి వారు చదవాలి, సమాజంలో రాణించాలి అని అంటే వారి జాగ్రత్త ప్రధానంగా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళని వాళ్ళు భద్రపరచుకోవాలి, ఆ తర్వాత సమాజ శ్రేయస్సు కోసం వారు పాటుపడాలి. నేడు చూస్తున్నటువంటి సమాజంలో లింగ వివక్షత అనేది కొంత కనుమరుగవుతూ ఉంది. అయినా కూడాను ఆ నోట ఈ నోట అక్కడక్కడ మనం ఈ లింగ వివక్షత అనేది గమనిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ఎంత ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఓ చోట మనం ఏదో ఒక రూపంలో లింగ వివక్షత అనేది గమనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి లింగ వివక్షత అనేది ఎందుకు వస్తుంది, ఇంకా దానిని సమూలంగా రూపుమాపాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి వివరంగా మరి ఈ విషయంలో మనతో చర్చించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షీటీం ఎస్ఐగా ఉన్నటువంటి రమాదేవి గారిని మన స్టూడియో ఆహ్వానం చేసింది. రమాదేవి గారు నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: ఇప్పుడున్నటువంటి సమాజంలో లింగ వివక్షత అనేది గమనిస్తూ ఉన్నారు అనేది కొన్ని సంస్థలు చెప్తున్నాయి, కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. లేదు, అది పూర్తిగా మరి నిర్మూలించబడింది అనేసి కొంతమంది ఉంటున్నారు. మీరు షీటింలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా లింగ వివక్షత అనేది అక్కడ రోజు మనకి జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మనకి అక్కడ మనకి తెలియజేస్తూ ఉంటారు. ఉందంటారు ఇంకా లింగ వివక్షత అనేది?
6: ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. లింగ వివక్షత పూర్తిగా లేదు అనను, ఉంది అని కూడా అనను సార్. నేను రెండింటిని గురించి చెప్తాను సార్ అంతే. ఎందుకంటే ఇక్కడ నేను ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉండి దేని గురించి కూడా సపోర్టివ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, ఇక్కడ కూడా నేను వివక్ష చూపించకూడదు. నేను విమెన్ ని కాబట్టి విమెన్ రిలేటెడ్ విమెన్ కి సపోర్ట్ గా మాట్లాడాలని అనుకోవట్లేదు సార్. రెండింటికి కూడాను నేను నా స్టేట్మెంట్స్ ఇస్తాను. జనరల్ గా లింగ వివక్షత అనేది మనకు అనాదిగా నుండే ఉంది.

0: ఎలాగా అంటే, మీరు చూసినట్లయితే ఒకనొక దశలో మాత్రమే మనకి మాతృస్వామిక వ్యవస్థ ఉంది, కానీ దాని తర్వాత ఉన్నంతా కూడా పితృస్వామిక వ్యవస్థ. అయితే పితృస్వామిక వ్యవస్థ నుండే మనకి వివక్ష అనేది కనిపించడం స్టార్ట్ అవుతుందో లేకపోతే ఫీల్ అవడం స్టార్ట్ అవుతుందో అనేది చెప్పలేము. ఎలాగండి సార్, ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ ఇన్ ది సెన్స్ మగవాడికే అన్ని హక్కులు, అంటే డెసిషన్ మేకింగ్ కావచ్చు, కుటుంబ భారం మోయడం కావచ్చు, ఇంట్లో ఏదైనా డెసిషన్ మేకింగ్ ఉంటే సార్ మగవారి పైననే వదిలేయడం జరుగుతుంది. ఎలాగా అంటే, ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ గురించి డెసిషన్ తీసుకోవాలి అంటే నాన్నని అడగాలి, లేదంటే హస్బెండ్ అడగాలి, ఇలాగనే ఉంటుంది సార్. ఒకవేళ విమెన్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండేది తక్కువే సార్. తను సంపాదిస్తున్న మనీ కూడా ప్లాన్ చేసేది మళ్ళీ ఇంట్లో హస్బెండ్గా ఉన్నవారు లేకపోతే నాన్నలుగా ఉన్నవారు మాత్రమే తీసుకుంటారు కొన్ని సిచ్యువేషన్స్ లో.
1: చాలా వినసొంపుగా ఉంటుంది ఈ విషయం అంతా చెప్తూ ఉంటే, కానీ ఇదంతా కూడా 1990s లో 1980s లో జరిగినటువంటి విషయాలు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో మహిళలు చాలా ముందుకు సాగిపోయారు, అంతరిక్షాన్నే జయిస్తున్నారు. అలాంటి సందర్భాలలో మరి మీరు అన్నట్టుగా పితృస్వామ్యం కాకుండా మాతృస్వామ్యం కూడా మనకి కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు మనకి ఇచ్చినటువంటి రేషన్ కార్డులో తల్లి పేరే ప్రధానంగా తీసుకుంటున్నారు, అక్కడ వాళ్ళకి మనం విలువ ఇచ్చినట్టే అవుతుంది కదా. అలాగే డెసిషన్ మేకింగ్ కూడాను బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, ఫైనాన్షియల్గా వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ అని వస్తుంది. కాబట్టి మరి వాళ్ళు కూడా మరి ఒక విషయాన్ని శాసించగలరు, దాని డెసిషన్ తీసుకోగలరు అనే స్టేజ్కి నేడు మన సమాజంలో చూస్తున్నాం కదా.
0: సార్, నేను ముందుగానే చెప్పాను, దేన్ని కూడా నేను వివక్షత చూపిస్తూ మాట్లాడను, పూర్తిగా అది ఉందని చెప్పను, పూర్తిగా ఇది ఉందని చెప్పాను సార్. మీరు జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్ జెండర్ బయాస్ గురించి మాట్లాడారు కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి వచ్చాను అనమాట, పితృస్వామిక వ్యవస్థ నుండి వచ్చాను. ఇప్పుడున్న దాంట్లో 100% విమెన్ డెసిషన్ మేకింగ్ ఉందని కానీ లేకపోతే మెన్ డెసిషన్ మేకింగ్ ఉందని కానీ మనం చెప్పలేము సార్. కొన్ని ఫ్యామిలీస్లో విమెన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ డెసిషన్ కూడా తీసుకుంటారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్తారు, ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. అలాగుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళని పక్కకు పెట్టే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సార్. అండ్ డిస్క్రిమినేషన్ అనేది కేవలం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇప్పుడు డెసిషన్ మేకింగ్ గురించే కాదు సార్. వివక్ష అనేది ఎలాగుంటుందంటే సింపుల్గా చెప్తాను సార్ మీకు. ఇప్పుడు ఇంట్లో ఒక ఆడపిల్ల మగపిల్లవాడు ఉన్నారు అనుకుంటే ఒకరికే చదివించగలిగే స్తోమత ఆ పేరెంట్స్ ఉన్నట్లయితే ఎవరిని చదివిస్తారు సార్? ఆబ్వియస్లీ దే విల్ గో విత్ బాయ్స్. ఎందుకు అంటే అమ్మాయి చదివి ఉద్యోగం చేసి ఒక ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, మనకేం ఉపయోగం? అదే అబ్బాయిని చదివించినట్లయితే ఉద్యోగం చేసి మన ఇంట్లోనే ఉండి పేరెంట్స్ని అబ్బాయి చూసుకుంటారని చెప్పేసి వెళ్తారు. ఇది కూడా మనకి కనిపించని ఒక వివక్ష సార్.
1: ఇది అంటే మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన యొక్క ఫ్యామిలీ అంటే కుటుంబ వ్యవస్థని ఒకనొక రోజుల్లో మన పూర్వీకుల నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా కొనసాగుతుంది. దీనంతటి కూడాను కాలం అనేది రూపమాపుతుంది. ఒకనొక రోజుల్లో ఆడపిల్ల పుడితే భారం అనేవారు, కానీ ఇప్పుడు ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అంటున్నారు. అబ్బాయిని చదివించాలన్నా అమ్మాయిని చదివించాలన్నా కూడా ఈక్వల్ అవకాశాలు అనేది అటు కుటుంబము ఇటు సమాజం కూడా కల్పిస్తూ ఉంది, ప్రభుత్వాలు కూడా కల్పిస్తూ ఉన్నాయి. ఇద్దరికి సమానమైన చదువులు, ఇద్దరికి సమానమైన ఉద్యోగాలు, వేతనంలో కూడా వేరియేషన్ లేకుండా ఇద్దరికి సమానమైన వేతనం నేడు అందుకుంటున్నారు కదా.
0: ఇప్పుడు మీరు సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు, అన్నిట్లలో అవకాశాలు కల్పిస్తున్నారు, ఇదంతా చెప్తున్నారు. అసలుకు ఆ మాట ఎందుకు సార్? అవకాశాలు కల్పించడం ఎందుకు? కల్పిస్తున్నాము ఎందుకు? అందరూ ఈక్వల్ కదా, మళ్ళీ సపరేట్ గా కల్పించడం ఎందుకు? ప్రత్యేకంగా వాళ్ళకి వీళ్ళకి అని అసలు వేరు చేసి మాట్లాడడం ఎందుకు? ఇదే వివక్ష సార్. ప్రోత్సాహకంగా ఇది ఇస్తున్నాం, వాళ్ళని ఉద్దేశించి ఇది చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గానే వివక్ష చూపిస్తున్నట్టుగానే విమెన్ తక్కువ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది సార్. ఇంకొకటి, మీరు అన్నారు ఇప్పుడున్న రోజుల్లో అందరికీ ఈక్వల్ గా చదువుపిస్తున్నారు, అందరినీ ఉద్యోగం చేయనిస్తున్నారు అంటే అందరూ కాదు సార్, కొందరు మాత్రమే. ఎవరైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అమ్మాయిల్ని అబ్బాయిల్ని చదివించడం, ఉద్యోగాలకి పంపించడం, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్ప ఎవరైనా లేని వాళ్ళు ఉన్నప్పుడు నేను మీకు చెప్పిన మాటే సార్, లేని వాళ్ళు ఉంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎప్పటిదాకా అందుతుందో అప్పటిదాకా అమ్మాయిని అబ్బాయిని చదివించడానికి చూస్తారు. ఒక ఏజ్ అమ్మాయికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళడమే చూస్తారు. లేదు అని అంటే డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఇద్దరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దే విల్ గో విత్ బాయ్స్ ఓన్లీ.
1: దీని వెనకాల కూడా మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది.
0: పితృస్వామిక వ్యవస్థలో మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో అమ్మాయిలకి వివక్షత కనిపించేలాగా కనిపించేటివి ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్గా పెంచి పోషించేది విమెనే. ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఇంట్లో అమ్మ

0: నట్లయితే అమ్మేమంటది అంటే అబ్బాయి అమ్మాయి ఉన్నారు, ఇద్దరు కొట్టుకున్నారు అబ్బాయి అమ్మాయి, అమ్మాయి ఏడిస్తే ఇస్ ఫైన్, అబ్బాయి ఏడ్చిన అనుకో ఏంట్రా అమ్మాయిలాగా ఏడుస్తున్నావు అని వాడిని అక్కడ వివక్ష చూపించినట్లే సార్. జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల ఓన్లీ అమ్మాయిలకే బాధ కలుగుతుందని నేను అనను, అబ్బాయిలకు కూడా బాధ కలిగిద్ది. ఎలాగా అంటే నువ్వు అబ్బాయివి ఏడవకూడదు, నువ్వు అబ్బాయివి సాఫ్ట్గా ఉండకూడదు, నువ్వు అబ్బాయివి ఎవరైనా ఏదైనా అంటే ఎదిరించాలి, నువ్వు అబ్బాయివి ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, ఫ్యామిలీని నువ్వే పోషించాలి, ఇవన్నీ ఇంట్లో ఉన్న తల్లియే చెప్పిద్ది. సో ఇలాంటి వల్ల అబ్బాయిలకు కూడా ప్రెషర్ వేశారు. ఎలాగా అంటే ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి చదువుకోవడం ఇష్టం ఉండదు, ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు, ఏదైనా బాధ కలిగిన వెంటనే వాడికి ఏడవాలని ఉంటుంది, సాఫ్ట్ ఉండాలని ఉంటుంది, లేదు అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్గా చూడాలని ఉంటుంది, లేదైనా గొడవకి వెళ్ళడానికి ఇష్టపడ్డు, ఎందుకులే గొడవకి వెళ్ళడం అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు అతని ఇంట్లో ఉన్న తల్లి కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎనీ అదర్ విమెన్ కావచ్చు, వెంటనే లేదు నువ్వు ఖచ్చితంగా మగాడివి కాబట్టి నువ్వే ఉద్యోగం చేయాలి, నువ్వే ఫ్యామిలీని పోషించాలి, ఇలాంటిదంతా కూడా వాళ్ళకి ప్రెషర్ ఇచ్చినట్లయితే ఉంటుంది. సో ఆ ప్రెషర్ని తట్టుకోలేక, బాధని బయట కక్కలేక, స్మోకింగ్కి, డ్రింకింగ్కి, కొంతమంది సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్. సో ప్రెషర్ అనేది జెండర్ వివక్ష చూపించడం వల్ల ఇద్దరికీ ఉంటుంది సార్. కాకపోతే ఏంటంటే దీంట్లో మీరన్నట్టుగా విమెన్ పాత్ర కూడా చాలా అధికంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు అమ్మ ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ ఈక్వల్గా రైట్స్ ఉన్నాయని, ఈక్వల్గా వాళ్ళ ఎమోషన్స్ని బయటపెట్టొచ్చు అని, ఈక్వల్గా వాళ్ళ స్వభావాలని చూపించవచ్చు అని అవన్నీ చెప్తే గనక అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి సార్. ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఐ అగ్రీ దిస్ సార్.
1: ఈ డిస్క్రిమినేషన్ అనేది ముఖ్యంగా ప్రధానంగా మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఫ్యామిలీ నుంచే మొదలవ్వాలి. ఇంట్లో నుంచే అది ఈక్వాలిటీ అనేది అక్కడ మనం వాళ్ళకి నేర్పించగలగాలి. ప్రతి విషయంలోనూ ఇద్దరికి ఈక్వాలిటీ ప్రయారిటీ ఇవ్వాలి, అక్కడ నుంచి అవుతుంది. సమాజ పరంగా చూస్తే ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా ఎంత ఆర్థికంగా స్థిరపడ్డా కూడా ఒక ఉమెన్ సమాజంలో రాణించాలంటే నేటికి కూడా వాళ్ళ యొక్క జెండర్ అనేది వాళ్ళకి అడ్డంకిగా ఉంది అనేసి చాలా స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు కూడా అంటూ ఉన్నాయి. ఎంతో పురోగతి సాధించిన మహిళ కూడాను సమాజంలో నిలదొక్కుకోవాలని అంటే ప్రతి చోట వారు పనిచేసే చోట కావచ్చు, వాళ్ళ వ్యాపారంలో కావచ్చు, లేకపోతే సమాజంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, జెండర్ నుంచి వచ్చేటువంటి బాధలు చాలా ఉంటాయి. దీన్నంతా అధిగమించాలంటే ఉమెన్ ఏ విధంగా వాళ్ళని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి?
0: మనకు ఆల్రెడీ ప్రతి రంగంలో కూడా ఇప్పుడు ఉమెన్ ఉన్నారు. ఉమెన్ ఉండడమే కాదు, వాళ్ళు ఏంటి అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్రీ రంగం వాళ్ళ డెవలప్మెంట్ చూపిస్తున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ రైట్స్ కోసం. ఐ మీన్ ఇండివిజువల్గా కాకుండా విమెన్ రైట్స్ కోసం. కానీ అలాగా ఫైట్ చేసేటప్పుడు తోటి విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేయాలి సార్. ఎలాగంటే ఒక కంపెనీ చూసుకున్నట్లయితే, నేను ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ అని అదంతా చెప్పట్లేదు, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నట్లయితే విమెన్ ఏదైనా అచీవ్ చేసింది అనుకోండి సార్, తనకి ఏదైనా గుర్తుగా ప్రమోషన్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ బోనస్ ఏదైనా ఇచ్చినట్లయితే తోటి విమెన్ ఎంప్లాయ్ చేయాలి సార్ ఆమెను తగ్గించడానికి. ఎలాగా అంటే ఏదైతే సాధించిన ఆమె బ్యూటిఫుల్ ఉంది అనుకుంటే ఆమె అందమిని చూసే ఇచ్చారు కావచ్చు, లేదు ఆమె అందరితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది అనుకోండి, అలాగ క్లోజ్ గా అవుతున్నందుకు మాత్రమే ఇచ్చారు కావచ్చు. నెక్స్ట్ ఆ క్యాస్ట్ సేమ్ సేమ్ ఉంది, రిలీజన్ సేమ్ సేమ్ ఉంది, అందుకనే ఇచ్చారు కావచ్చు. లేదు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అలాగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చారు కావచ్చు అనే వాళ్ళే ఉన్నారు తప్ప, లేదు షీఈస్ క్యాపబుల్, తనకి నాలెడ్జ్ ఉంది అందుకనే తను అచీవ్ చేసింది, మనం ఇలాగ ప్రోత్సహిద్దాం, తన దగ్గరికి వెళ్ళి ఎంకరేజ్ చేద్దాం, తనలాగా మనం కూడా అవుదాం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారు సార్. సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్క్రిమినేట్ చేసే వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఒకే విషయం పైన ఫైట్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఏదైతే అనుకున్నామో అన్ని రంగాలలో అందరూ సాధిస్తున్నప్పటికీ కూడా కొంచెం ఎంతో కొంత వెనుకబడి ఉన్నామో, అవకాశాలు దక్కట్లేదు అని అనుకునేది ఖచ్చితంగా సాధించవచ్చు సార్. విమెన్ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు సార్. కాకపోతే ఏంటంటే నదిగా వస్తున్న ఒకటే ఒక మాట సార్, మూడు జుట్లు ఒక దగ్గర ఉండవు అని. ఆ ఏదైతే అది ఉందో ఆ వర్డ్ని మనం చేంజ్ అయ్యేలాగా చూసుకోవాలి సార్. యూనిటీ మెయింటైన్ చేయాలి. ఒక విమెన్ పైకి వెళ్తుంది ఎదుగుతుంది అంటే మిగతా వాళ్ళందరూ సపోర్ట్గా ఉండాలి. తన గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే అది మెన్ కావచ్చు విమెన్ కావచ్చు, అక్కడే వాళ్ళకి ఆన్సర్ చేసి అలా కాదు తన నాలెడ్జ్ ఉంది కాబట్టి తనే వెళ్తుంది, మనం కూడా అలా వెళ్ళాలి కానీ అలాగ తక్కువ చేసి ఏదో ఒక రీజన్ వల్ల తను పైకి వెళ్తుందని చెప్పకుండా ఉంటే చాలు సార్. ఇంకా మెన్ గురించి నేను సపోర్ట్ చేయట్లేదు అని నేను అనట్లేను సార్. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నాన్న కానీ భర్త కానీ లేకపోతే తోడబుట్టిన తమ్ముడు కావచ్చు, ఒక ఫ్రెండ్గా కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్

సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లనే మహిళలు బయటకు వచ్చి సురక్షితంగా ఉండి వాళ్ళు ఏదైనా అనుకుంటే అది సాధించి పేరు తెచ్చుకుంటున్నారంట, అది ఇంట్లో ఉన్న వాళ్ళ మగవాడి వల్లనే అని చెప్పేసి కూడా మనం అనొచ్చు సార్. మన విమెన్ సేఫ్టీ వింగ్ నుంచి అడిషనల్ డీజీ మేడం చారు సిన్హా మేడం కూడా స్టాండ్ విత్ హర్ అనే ఒక ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. స్టాండ్ విత్ హర్ ఎవరితో చెప్తున్నారు? ఆ ఇంట్లో ఉన్న మగవారు కావచ్చు, ఆమెతో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, లేకపోతే సొసైటీలో తిరిగేటప్పుడు ఆమెతో కూడా ఉండే మగవారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆమె చేస్తున్న దానికి పక్కన నిల్చున్నట్లయితే, ఆమె అభిప్రాయాలకు ఇష్టాలకి ఆమె ఆశయాలకి తోడుగా నిల్చున్నట్లయితే షీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని చెప్పేసి మేడం కూడా ఒక ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు సార్. విమెన్ ని సపోర్ట్ చేయడానికి కడుపులో బిడ్డ పడినప్పటి నుంచే మనకి ఆడపిల్ల మగపిల్లవాడు అని చెప్పేసి లింగ నిర్ధారణ చేయకూడదు అని, పుట్టిన తర్వాత 18 ఇయర్స్ నిండే వరకు కూడా ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరిపైన ఏదైనా హెరాస్మెంట్ జరిగితే మనకి పోక్సో యాక్ట్ తీసుకురావడం కానీ, దాని తర్వాత విమెన్ రిలేటెడ్ యాక్ట్స్ అన్ని తీసుకురావడం కానీ, గృహహింస చట్టం తీసుకురావడం కానీ, దాని తర్వాత 181 అని హెల్ప్ లైన్ కూడా తీసుకొచ్చారు. అన్ని సర్వీసెస్ కూడా ఒకేలాగా ఒకే దగ్గర ఉండి విమెన్ ఎక్కడికి ఏదైనా

0: సి లింగ నిర్ధారణ చేయకూడదు అని, పుట్టిన తర్వాత 18 ఇయర్స్ నిండే వరకు కూడా ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరిపైన ఏదైనా హెరాస్మెంట్ జరిగితే మనకి పోక్సో యాక్ట్ తీసుకురావడం కానీ, దాని తర్వాత విమెన్ రిలేటెడ్ యాక్ట్స్ అన్నీ తీసుకురావడం కానీ, గృహహింస చట్టం తీసుకురావడం కానీ, దాని తర్వాత 181 అని హెల్ప్ లైన్ కూడా తీసుకొచ్చారు. అన్ని సర్వీసెస్ కూడా ఒకేలాగా ఒకే దగ్గర ఉండి విమెన్ ఎక్కడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్లకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని రకాల సర్వీసెస్ని ఇవ్వడానికి 181 తీసుకొచ్చారు. కేసు అయిన తర్వాత కూడా ఆమె అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఎవరు వస్తారు నా తోడు అని చెప్పేసి అనుకోకుండా భరోసా సెంటర్స్ ని తీసుకొచ్చారు. ఇంకా షీ బాక్స్, తను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేకపోతే కంప్లైంట్ ఆన్లైన్లోనే ఇవ్వడానికి షీ బాక్సెస్ని తీసుకొచ్చారు. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ 2014 నుంచి షీ టీమ్స్ ఉంది, కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నా పేరు బయటకు రాకూడదు అంటే షీ టీమ్స్ని తీసుకొచ్చి షీ టీంలో నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పారు. అండ్ ఇంకా అన్ని రంగాలలో కూడా ఈక్వల్ ప్రియారిటీస్ ఇస్తున్నారు. పొలిటికల్లో కూడా మనకి కొంత పర్సంటేజ్ ఉంది. విమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా రకాల సెక్షన్స్ ఉన్నాయి సార్. సో ఇవన్నిటినీ ఉపయోగించుకోవడం ఒక ఎత్తు అయితే ఇంట్లో ఉన్న విమెన్ నుంచే మార్పు రావాలనేది నా మాట సార్.
1: ఇప్పుడు ఉమెన్ ప్రొటెక్షన్ కోసం మీరు చాలా రకాల మనకి ప్రొటెక్షన్ సెల్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, చేయుతా ఉంది అనేది చెప్పారు. అయితే ఉమెన్లో కూడా మార్పు రావాలి. హైలీ ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత, వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా స్ట్రెంగ్తెన్ అయిన తర్వాత సొసైటీ మీద తిరుగుబాటు అనేది మహిళల్లో నేడు మనం చూస్తున్నటువంటి అంశం. ఎందుచేతనంటే ఉన్న చట్టాలని వారు మిస్యూజ్ చేసుకునేందుకు ఎక్కువగా ముందుకు వస్తూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క వైవాహిక జీవితం కావచ్చు, సొసైటీ లైఫ్ కావచ్చు, దాన్ని మిస్యూజ్ చేస్తూ దాన్ని వాళ్ళు వేరే రకంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మనస్సాక్షి ఏం చెప్తుందో దానికి మాత్రమే వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు. కానీ ఎస్, ఇది తప్పు ఇది రైట్ అని నిర్ధారించుకోలేక నాకేంటి సొసైటీలో నాకంటూ ఒక ఆర్థిక స్వావలంబన ఉంది, నాకంటూ ఒక ఉద్యోగం ఉంది, నాకంటూ ఒక స్టేటస్ ఉంది, నాకు ఎవరి తోడు అవసరం లేదు ధోరణి అనేది నేడు ఎక్కువగా మహిళల్లో చూస్తూ ఉన్నాం. ఈజ్ ఇట్ రైట్?
0: ఆబ్వియస్లీ నో సార్. ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి అంటే మగవాడిని తక్కువ చేసి చూడమని కాదు, మగవాడు ఏది చేసినా తప్పని చెప్పమని కాదు, లేదనంటే నువ్వు ఏది చెప్పినా రైట్ అని అనడం కూడా కాదు సార్. ఏంటంటే అక్కడ నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ జెండర్ ఈక్వాలిటీ, ఇద్దరు ఈక్వల్. అలాంటప్పుడు నువ్వు కూడా ఒక విషయం వచ్చినప్పుడు ఈక్వాలిటీ కోసం కొట్లాడే నువ్వు అమ్మాయిని కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఇలా మాటలు మాట్లాడకూడదు. ఏదైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆ అబ్బాయి గెలిచినప్పుడు ఆ అబ్బాయి కాబట్టి ఇచ్చారు అమ్మాయి కాబట్టి ఇవ్వలేదు అని అని చెప్పేసి అలాగా వాళ్ళని తగ్గించుకొని మాట్లాడడం కావచ్చు, లేదా ఈ చట్టాలని మిస్యూజ్ చేయడం లాంటిది కానీ చేయకూడదు సార్. ఒకవేళ మిస్యూజ్ చేసినా కూడా అంత ప్రాపర్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాళ్ళకి పనిష్మెంట్స్ అయితే ఇవ్వడం జరగదు సార్.
1: అంటే ఒకనొక రోజుల్లో మహిళలు ఎంతవరకు అయితే వాళ్ళు సామాజికంగా వాళ్ళు వివక్షతను ఎదుర్కొన్నారో మగవారు కూడా వివక్షతను ఎదుర్కొంటున్నారు కొంతమంది మహిళలతో. ఇది మున్ముందు ఇంకా భయంకరంగా పరిణవెళ్లే అవకాశాలు కూడా మనం చవి చూడాల్సి వస్తుందేమో. దీన్ని నిరోధించాలని అంటే టీటీం లాంటివి కానీ లేకపోతే మహిళా చట్టాలు కానీ సంఘాలు కానీ ప్రభుత్వాలు కానీ వివక్షత అనేది లేదు ఇద్దరు ఈక్వల్ అనేది నిర్ధారణ ఖచ్చితంగా చేయగలగాలి. మీరేమంటారు?
0: 100% సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో నేను ఆల్రెడీ చెప్పాను సార్, ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే విమెన్ రిలేటెడ్గా మాట్లాడకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎలిగేషన్ వచ్చినా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు. నేను షీ టీమ్స్ ఎస్ఐగా వచ్చాను కాబట్టి నేను షీ టీమ్స్ గురించి చెప్తాను సార్. ఒకవేళ నాకు ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్లయితే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అతన్ని నిందితుడిగా చేసి అతడే తప్పు చేశాడని చెప్పి అతనికి పనిష్మెంట్ ఇవ్వడం అలాగ కాకుండా అమ్మాయిని అబ్బాయిని అబ్బాయి తరపు పేరెంట్స్ వాళ్ళని లేదంటే గార్డియన్స్ని అందరినీ కూర్చోబెట్టి జరిగిన విషయం ఏంటో కనుక్కొని ఎవరి తప్పు ఎవరు రైట్ అని కనుక్కొని ఇద్దరికీ వాళ్ళ పెద్దవారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఏ ఒక్కరు కూడా అనవసరంగా పనిష్మెంట్ తీసుకోకుండా అయితే చక్కదిద్దడం అయితే జరుగుతుంది సార్. ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతే చేస్తారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ తర్వాతనే వాళ్ళకి పనిష్మెంట్స్ అనేది ఇప్పిస్తారు తప్ప కంప్లైంట్ వచ్చింది విమెన్ ఇచ్చింది కాబట్టి పనిష్మెంట్స్ ఇచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు సార్.
1: కానీ పనిష్మెంట్ ఇవ్వగానే సొసైటీ ఏముంటుందని అంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నీకు చాలా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అక్కడక్కడ అరకుర, అంటే మొత్తంగానే కాదు కొంతమంది మహిళా ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే సంస్థలు కావచ్చు వాళ్ళు ఉన్న చోట వాళ్ళ పై అధికారులు ఏదైనా రూల్ ప్రకారం వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి అనుకూలంగా లేనప్పుడు మమ్మల్ని ఉమెన్స్ కాబట్టి హెరాస్మెంట్ చేస్తున్నారు మాకు పని గంటలు కానీ లేకపోతే పని కానీ మాకు భారం పెంచుతున్నారు అనేసి యాజ్ పర్ రూల్ బాస్ వెళ్ళినా కూడాను బాస్ని వీళ్ళు జెండర్ని అడ్డం పెట్టుకొని బెదిరించే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటివి కూడా మనం కొన్ని అవాయిడ్ చేసే అవకాశాలు అనేవి నేడు మనం అందిపుచ్చుకోవాలి.
0: సార్, ఇప్పుడు మీరు చెప్పింది వర్క్ రిలేటెడ్ అన్నారు కాబట్టి మనకి వర్క్ ప్లేస్

0: అడ్వర్టైజ్మెంట్స్ పైన కూడా పాష్ యాక్ట్ ఒకటి వచ్చింది సార్ 2013 లో. పది లేదంటే 10 కంటే ఎక్కువ మంది విమెన్ ఉన్న చోట ప్రతి వర్క్ ప్లేస్ లో ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది సార్. సో ఆ కమిటీలో సభ్యులుగా ఒక విమెన్ అయితే ఖచ్చితంగా ఉంటారు, దాని తర్వాత సీనియర్ మోస్ట్ ఒక ఎంప్లాయీ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు ఉంటారు, లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒకరు ఉంటారు, జూనియర్స్ నుండి ఒక వాళ్ళు ఉంటారు, ఇలాగా కొంతమంది మెంబర్స్తోని మనకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది సార్. సో వర్క్ ప్లేస్లో ఇలాంటిది ఏదైనా కంప్లైంట్ కనుక రేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకే కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని దాని గురించి డిస్కస్ చేసి దాని గురించి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ని ఆ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి అందించి దానికి అనుగుణంగా అతనికి పనిష్మెంట్ ఇప్పించడం జరుగుతుంది తప్ప అమ్మాయి ఎలిగేషన్ వేసినంత మాత్రాన అక్కడ పనిష్మెంట్ అనేది ఇవ్వబడదు సార్. అలాగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కనుక ఏర్పాటు చేయకపోతే ఆ సంస్థ పైన కూడా యాక్షన్ తీసుకునే హక్కు మన స్టేట్ గవర్నమెంట్కి ఉంది సార్. లేదు 10 మెంబర్స్ కంటే తక్కువ ఉన్నారు మేడం, మరి వాళ్ళ దగ్గర పరిస్థితి ఏంది, ఇలాగనే వాళ్ళ మేనేజరు లేదంటే సుపీరియర్ ఇలాగ అంటున్నారు అట్లా అంటున్నారు, మరి దీని గురించి ఎట్లా వాళ్ళు పోయి స్టేషన్కి వెళ్ళి వెంటనే కంప్లైంట్ ఇస్తారంటే దానికోసం కూడా 10 మెంబర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడాని కోసం లోకల్ కమిటీ అని కలెక్టరేట్లో ఉంటుంది సార్. సో అక్కడ కూడా ఒక కమిటీ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళు కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే అతనికి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఒక చిన్నపాటి కోర్టు లెక్క.
1: ఓకే,
0: సో అనవసరంగా అయితే పనిష్మెంట్ అయితే తీసుకోబోరు సార్.
1: రామాదేవి గారు, ఇక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. కంప్లైంట్ ఇచ్చారు, ఒక సుపీరియర్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వబడింది ఒక మహిళ ఉద్యోగినితో. ఆ కంప్లైంట్ యథార్థము అని తేలినప్పుడు అతనికి పనిష్మెంట్ ఇస్తారు, యథార్థము కాదు అన్నప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా?
0: వార్నింగ్ ఇస్తారు సార్.
1: వార్నింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మున్ముందు ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే రైట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటున్నామో సదరన్ పార్టీ మీద, అలాగే రాంగ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది అనే చట్టాలు ఉంటే మాత్రం మున్ముందు ఎక్కడ కూడా కంప్లైంట్స్ అనేవి అంత ముందుకు ఈజీగా రావు అనేది నా ఆలోచన.
0: ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో నేను ఇలాంటి ఒక పనిష్మెంట్ ఉందా లేదా అనేది నాకు క్లారిటీ లేక చెప్పలేదు, కానీ ఇన్ జనరల్ గా స్టేషన్కి వచ్చి నువ్వు ఫేక్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే పడుతుంది సార్. ఫేక్ కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, ఏదో సరదాల కోసం ఇవ్వడానికి లేదు సార్. అలాంటి పనిష్మెంట్స్ అయితే ఉన్నాయి.
1: ఆలోచన విధానంలో తేడా వస్తున్నప్పుడు జెండర్ వేరియేషన్ లో ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, ఎవరికి తక్కువ లేరు, మగవారు తక్కువ లేరు, ఆడవారు తక్కువ లేరు, సొసైటీలో అందరు ఈక్వల్ గా సంపాదిస్తున్నారు, చదువుకుంటున్నారు, సమాజాన్ని కూడా వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. అంటే మంచి మంచి ఉద్యోగాలలో బాస్ క్యాడర్లో కూడా వాళ్ళు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, రాష్ట్రపతి గారు ఉన్నారు, అలాగే మంచి మంచి ఉద్యోగాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. స్పేస్కి వెళ్ళిన మహిళలు కూడా మన దేశంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళ చాలా ముందుకు సాగుతూ ఉంది. బాటంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే అమ్మాయి అబ్బాయి, మేల్ ఫీమేల్ అనేది సృష్టిధర్మంగా ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి జీవిలో ఉంటుంది. అంతేగాని దాన్ని పట్టుకొని సృష్టిలో ఎక్కడ కూడా వివక్ష అనేది ఉండదు. సృష్టిధర్మంగా ఒక ఫీమేలు మేల్ అనేది ఉంటుంది, కానీ మనుషుల్లో మాత్రమే ఈ మేలు ఫీమేల్కి రైట్స్, నాకు అవకాశాలు, దీనివల్ల వాళ్ళకి అపోహలు అనేవి వస్తున్నాయని మనం అనుకుంటాం. దీన్ని తొలగించాలనంటే సృష్టిధర్మం వరకే ఇది అందరూ ఈక్వాలిటీ అనేది మనం ముందుకు వచ్చినప్పుడు సొసైటీలో అందరూ ఈక్వల్ అనే భావన మనం కల్పించాలి. దీనికి గాను అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా మీరు?
0: ఎస్ సార్, మనకి రీసెంట్గా ఒక 6 మంత్స్ క్రితం కూడా మన స్టేట్ గవర్నమెంట్ జెండర్ డిస్క్రిమినేషన్ మీద ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక ఇద్దరిద్దరిని పిలిపించుకొని జెండర్ డిస్క్రిమినేషన్ మీద క్లాసెస్ పెట్టించారు ఒక 2-3 డేస్. అసలు జెండర్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, అసలు జెండర్ డిస్క్రిమినేషన్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలి, అదంతా కూడా మాకు క్లాసెస్ ఇచ్చారు సార్. సో దాన్ని మేము ఎప్పుడైతే అవేర్నెసెస్కి వెళ్తున్నామో అక్కడ మేము చెప్తూ వస్తూనే ఉన్నాం సార్. మాక్సిమం మార్పు వస్తుందనే అనుకుంటున్నాం సార్.
1: రావాలి,
0: నాట్ ఓన్లీ ఇన్ విమెన్, నాట్ ఓన్లీ ఇన్ మెన్, ఇద్దరిట్లో కూడాను ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్నాను సార్. సో ఇప్పటికి మీరు అన్నారు ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఈ ఎమోషన్స్ కంట్రోల్ విషయంలో కూడా వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు. మూడోది మన వర్క్ ప్లేస్ లో కూడా అమ్మాయి ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఇలాగా ఉంది కాబట్టి, ఇలా ఉంది కాబట్టి అని కొన్ని రీజన్స్ చెప్పి తనని తగ్గించినట్టుగా మాట్లాడుతున్నారు. లేదు అంటే డిసైడింగ్ ఆ చేసినది అని చెప్పేసి మాట్లాడడం. లేదు అని అంటే ఇట్లా ఉన్న విమెనే అనుకుంటే అమ్మ అదే కోడలు కనుక ఇలాగ మా అత్త అంటుంది అని అంటే అరుస్తుంది, అట్లెట్లా అంటది, ఇట్లెట్లా అంటది, నువ్వు ఇప్పుడంటే అప్పుడు లేస్తావు, నీకు వండొస్తే వండుతావు, లేకపోతే లేదు, అది ఇదని

0: అందరికి సపోర్ట్ చేసి మాట్లాడుద్ది. అదే కోడలుగా ఉంటే మాత్రం కోడల్ని మళ్ళీ అలాగా సపోర్ట్ చేసి మాట్లాడదు. విమెన్ కూడా కూతురునైనా కోడలనైనా ఒకే రూల్స్ చెప్తూ ఒకేలాగా భావిస్తూ పని చేద్దామని ముందుకెళ్ళినప్పుడు కూడా ఆమె సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే కట్ అయిపోతుంది సార్. జెండర్ వివక్ష అనేది ముందు విమెన్ నుంచే తగ్గుతూ వస్తే మన కోసం మనం నిలబడినప్పుడు ఇంకొకరు మనకి తోడుగా నిలబడతారు. మన కోసం మనమే తోడుగా నిలబడకపోతే మిగతా వాళ్ళు ఎవరు నిలబడరు సార్. యాజ్ ఎ విమెన్ నేను మార్పు అనేది మా దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ మెల్లమెల్లగా అందరికి కూడా అది మార్పు అందాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్.
1: ఒక మహిళ విద్యావంతులైతే దేశం అభివృద్ధి చెందుతుంది, అదే ఒక మగవాడు విద్యావంతుడు అయితే కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుందని మనం ఒక నానుడి విన్నాం. అలా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ముందు తల్లి దగ్గర నుంచి మార్పు రావాలి. తల్లి గనక కుటుంబాన్ని పోషించే బాధ్యత చేపడితే తను ఖచ్చితంగా పిల్లలందరినీ ఈక్వల్గా చూడాలి, వాళ్ళకి ఈ జెండర్ వేరియేషన్ అనేది లేదు అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. మొదటి గురువు తల్లే కాబట్టి వాళ్ళిద్దరికీ బోధిస్తూ ఉండాలి జెండర్ వేరియేషన్ లేదు, అమ్మాయిలను కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. సొసైటీలో చాలు నువ్వు వెళ్ళు బయటకు వెళ్ళు పని చేసురా లేకపోతే చదువుకో అని వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఒక వయసు రాగానే పెళ్లి చేసేస్తాం అబ్బాయిలు చూడండి అనే విషయం కాకుండా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగింది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకోగలుగుతుంది, తన భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు వచ్చినా కూడా తను ఎదుర్కొంటుంది, ఆమెకు ఒక నమ్మకం కలిగేంత వరకు ఆమెకు పెళ్లి విషయాన్ని ప్రస్తావన తీసుకురాకుండా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికి కానీ బతకగలరు అనే ధైర్యాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే పెళ్లి చేసే సందర్భాలు అనేది సృష్టిస్తుంటే మనం సొసైటీని కొత్త కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం.
0: ఇద్దరి బాధ్యత సార్, తల్లి బాధ్యత తండ్రి బాధ్యత ఇద్దరిది బాధ్యత. ఇప్పుడు మీరు అన్నారు కుటుంబ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని, అంటే ఈ రోజుల్లో అందరూ ఉద్యోగం చేస్తున్నారు. సో ఎప్పుడైతే బాధ్యతని విమెన్ కూడా తీసుకుంటుంది అన్నప్పుడు పిల్లలకి చెప్పడం కానీ పోషించడం కానీ అవన్నీ కూడా ఇద్దరి బాధ్యత అయి ఉంటుంది సార్. ఇంట్లో ఉన్న మగవారి బాధ్యత కానీ ఆడవారి బాధ్యత కానీ ఇద్దరిది ఉంటుంది. ఓన్లీ తల్లే చెప్పాలి అట్లుండమ్మా ఇట్లుండమ్మా అని చెప్పి, ఎవరైతే తండ్రి ఉన్నాడో అతను కూడా చెప్పాలి బాబు నువ్వు ఇలా ఉండాలి అమ్మాయిని ఇలాగ ట్రీట్ చేయాలి అని చెప్పేసి తండ్రి కూడా అందులో భాగస్వామ్యం తీసుకోవాలి సార్. ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వల్ అన్నప్పుడు ఇద్దరు కూడా ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకోవాలి. అలా లేకుండా విమెన్ ఉద్యోగం చేసి వచ్చిన ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి పిల్లల్ని నువ్వే చూసుకోవాలి ఇలాగ ఉండకూడదు సార్. ఇద్దరికి మంచి చెడులు చెప్పడంలో కూడా ఇద్దరు బాధ్యత తీసుకోవాలి సార్. ఇద్దరి తరపు నుండి రావాలి సార్ ఏదున్నా. ఓన్లీ తల్లి అని
1: వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు పితృస్వామ్యం అన్నారు కాబట్టి పితృస్వామ్యం కాదు అనేసి ఆడవాడు ముందుకొచ్చి మేము ఎస్ మేము రూలింగ్ చేయగలం, మేము ఫ్యామిలీ నడపగలం, మేము ఆలోచన విధానం పెంపొందించుకున్నాం, పిల్లల భవిష్యత్తు కోసం మేము ప్రణాళికలు సృష్టించగలం అని కనుక వాళ్ళు ముందుకు వస్తే 100% సక్సెస్ అవుతుంది. ఏ ఇంట్లో అయితే మహిళ ఒక గృహిణిగా ఉండిపోతూ ఏమో లేము ఆయన చూసుకుంటాడు వాళ్ళకే తెలుస్తుంది సొసైటీలో వాళ్ళే కదా తిరుగుతున్నారు, నేను ఏ స్కూల్కి వెళ్ళాను ఏ కాలేజ్కి వెళ్ళాను నేను జస్ట్ చదువుకొని ఇంట్లో గృహిణిగా వండి పెడుతున్నాను వంట వరకే నా ప్రపంచం అనుకుంటే మాత్రం ఆ కుటుంబం ముందుకు సాగాలంటే 100-50% డెవలప్ అవుతుంది.
0: మీరు అన్నట్టే అలా కొంతమంది ఉన్నారు, అంతకు మించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. భర్త లేని వారు కావచ్చు లేదంటే భర్త వదిలేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేస్తుంది అదే సార్. కుటుంబ బాధ్యతను వాళ్ళే తీసుకుంటున్నారు. అందరు చదువుకున్న వాళ్ళే లేరు, కూలి పనులు చేసుకొని కూడా పిల్లల్ని పెంచుతూ పిల్లల్ని పోషిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. భర్త చనిపోతేనో భర్త వదిలేస్తేనో సెకండ్ పెళ్లి చేసుకున్న విమెన్తో కంపేర్ చేస్తే మెన్ను చూడండి, భార్య వదిలేసినా భార్య చనిపోయినా సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
1: సొసైటీ అట్లా ఉంది,
0: నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి నువ్వు ఇలా ఉండు అలా ఉండని ఎక్కడా రాయలేదు సార్. ఇదేంటంటే మనం సృష్టించుకున్న ఒక రూల్ బుక్. ఈ రూల్ బుక్ లో ఏంటంటే అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువ ఇవన్నీ కూడా సృష్టించుకుంది మనమే సార్. ఎక్కడ కూడా బుక్స్ లో ఎక్కడ రాసిపెట్టి లేదు. సో అవన్నిటిని మనం పక్కన పెట్టేసేసి అందరం సమానం పెసేసి ముందుకు రావాలి సార్. నేను విమెన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి విమెన్ మా పైన వివక్ష ఉంది, మేము తక్కువ, మేమేం చేసినా తప్పే అలా అనుకోకూడదు సార్. నీ వంతు బాధ్యత కుటుంబం పరంగా కానీ సమాజం పరంగా కానీ పిల్లల పరంగా కానీ నువ్వేం చేస్తున్నావు అనేది చూసుకోవాలి. సో విమెన్ మెన్ కంటే ఎక్కువగా ఇలాగ కుటుంబ బాధ్యతను తీసుకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేనేమీ చేయను, నాకేమీ చేత కాదు, నా భర్త ఉన్నాడు ఏదైనా చూసుకుంటాడు, లేదు నా తండ్రి ఉన్నాడు ఏదైనా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో మగవాళ్ళలో ఉన్నారు ఆడవాళ్ళలో ఉన్నారు. మార్పు అనేది ఇద్దరి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే విమెన్ని సపోర్ట్ చేయడంలో ఫస్ట్ బాధ్యత విమెన్ తీసుకోవాలని అంటున్నాను సార్. నీకోసం నువ్వు నిలబడకపోతే ఇంకొకరు ఎలాగ నిలబడతారు, ఇంకొకరిని ఎలాగ నిలబడమని నువ్వు అడగగలుగుతావు, అది మాత్రమే నా పాయింట్ సార్.
1: ఒక విమెన్ ధైర్యం చేసి సమాజంలో నేను రాణించగలను అని నించున్నప్పుడు వెనకంతటా తనకు బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ సమాజం అంతా కూడాను వారికి సపోర్ట్గా ఉంటుంది అనేది మీ యొక్క ఆలోచన విధానం.
0: ఎస్.

0: ఈ ఆలోచన విధానంతో ఈరోజు కార్యక్రమంలో మా ఆకాశవాణికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు సమానత్వం, మానవీయ విలువల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షీటీం ఎస్ఐ కుమారి పి రమాదేవి గారితో శ్రీ కొలిపాక శంకరరావు గారి ముఖాముఖి విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కింద చిత్రగీతాలు ఉంటారు కార్యక్రమంలో. నవ్వు నటించే చిత్రం నుంచి పాట వింటారు.

0: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగీబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి, ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
1: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై అకల్పనీయ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है. अन्नदाता का बढ़ता मान
0: पीएम किसान. మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान

0: कर रही है।
1: अन्नदाता का बढ़ता मान पीएम किसान।
2: శ్రోతలు 3.1 మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి విరూపాక్ష చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. సమయం సరిగ్గా 11 గంటలు. ఇప్పుడు వినండి 16th చిత్రం నుండి కుమార్ సాను పాడిన పాట. పాటకు రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం గంటాడి కృష్ణ.

సెవెన్ బైజీ బృందావన కాలనీ. ఈ చిత్రం నుండి కార్తిక్ పాడిన పాట వినండి. ఈ పాటకు సంగీతాన్ని అందించారు యువన్ శంకర్ రాజా.

ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం నిన్నే ప్రేమిస్తా. ఈ పాటకు రచన డాక్టర్ వెనిగల్ల రాంబాబు, సంగీతాన్ని అందించారు ఎస్ఏ రాజ్కుమార్.

ప్రదీప్ నారాయణ్ నిత్య సంతోషిని పాడిన పాట నువ్వే నువ్వే చిత్రం నుండి వినండి. పాటకు రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

ఇప్పుడు వినండి నిన్ను చూడాలని. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ లెనినా పాడిన పాట. పాటకు రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆర్పి పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చి ఉషాతో కలిసి పాడిన పాట చిత్రం నిజం. ఈ చిత్రం నుండి ఈ పాటకు రచన కులశేఖర్. వినండి నిజం చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है। मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है। ये कोई छोटी उपलब्धि नहीं है।
1: After concluding her visit to Madhya Pradesh, President Murmu will arrive in Odisha this afternoon on a two-day visit to her home state. Prime Minister Narendra Modi will disburse incentives worth 2,400 crore rupees under the Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana PMVBRY in New Delhi today. This incentive has supported the creation of 15 lakh employment opportunities across the country. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has approved large-scale procurement of pulses and oilseeds at the minimum support price for 4 states. The ministry said the procurement will be undertaken under the price support scheme in Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. India has strongly criticized Pakistan at the United Nations Human Rights Council, UNHRC, and called the Indus Waters Treaty outdated and unsuited to present-day realities. Speaking at the 62nd session of the UNHRC, First Secretary at the Permanent Mission of India to the United Nations, Anupama Singh said, a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship.
2: Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement which is insulated from accountability, detached from present-day realities and untouched by the profound changes of the past 6 decades.
1: India's LNG tanker Disha has successfully arrived at the Dahej port in Gujarat after crossing the strategically important Strait of Hormuz. It is carrying 62,370 metric tons of liquefied natural gas from Qatar's Ras Laffan terminal. The cargo is expected to strengthen LNG availability and support stable energy supplies across the country amid geopolitical tensions in West Asia. In the FIFA World Cup, Mexico defeated South Korea 1-0 at the Guadalajara Stadium, Mexico, to become the first country to qualify for the knockout round of 32 today. In hockey, India defeated Uruguay 3-2, registering their third consecutive win in the FIH Women's Nations Cup in New Zealand yesterday. Benchmark domestic equity indices were trading around 1% lower in a forenoon session today. Sensex tumbled 790 points to 76,620, while the Nifty shed 210 points to 23,961 reports last came in. And with that, we end this news bulletin.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో దొంతు సాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ముఖాన మొటిమల
6: సైబాల్,
5: గజ్జా బొబ్బలా
6: సైబాల్,
5: నడుగుల తామరా
6: సైబాల్,
5: బురద పుల్లా
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
9: చిక్కుకుంది.
10: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
11: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లస్

0: మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీకు తెలుసా ప్రపంచంలోని అనేక అభివృద్ధి

0: ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: మీరింతవరకు దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మంది వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 మంది క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా 15,00,000 మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైత సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజి రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన

0: అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్టాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్దతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా వీపీజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్టస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగోభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్టం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్టపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్టపతి అన్నారు.
1: एनीमिया उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. ये संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गया थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటి వరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20 లక్షల మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ విమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50 లక్షల డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడూ లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

0: తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్టాల్లో 100% HPV వ్యాక్సినేషన్ శాతం లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా మెక్సికోలోని గోడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కార్యక్రమంలో ముందుగా మొదటి స్వాతంత్ర్య సమర సేనాని మంగళ్ పాండే ప్రసంగం వింటారు.
1: మంగళ్ పాండే 1857 నాటి భారతీయ తిరుగుబాటుకు ముందు జరిగిన సంఘటనలలో కీలక పాత్ర పోషించిన భారతీయ సైనికుడు. అతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క 34వ బెంగాల్ స్థానిక పదాతి దళం రెజిమెంట్లో సిపాయి. మంగళ్ పాండే ఎగువ బల్లియా జిల్లా సీడెడ్ మరియు ఆక్రమాన ప్రావిన్స్ గ్రామంలోని నాగ్వాలో హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మంగళ్ పాండే 1849లో బెంగాల్ సైన్యంలో చేరాడు. మార్చి 1857లో అతను 34వ బెంగాల్ స్థానిక పదాతి దళంలోని 5వ కంపెనీలోని ప్రైవేట్ సైనికుడుగా ఉన్నాడు. 29 మార్చి 1857 మధ్యాహ్నం లెఫ్టినెంట్ బాగ్ 34వ బెంగాల్ స్థానిక పదాతి దళం యొక్క అడ్జుటెంట్ అప్పుడు బరాక్పూర్లో ఉంచబడ్డాడు. వారిలో ఒకరైన మంగళ్ పాండే ఒక లోడ్ చేసిన మాస్కెట్తో కవాటు మైదానం ద్వారా రెజిమెంట్ యొక్క గాటు గది ముందు నడుస్తూ తిరుగుబాటు చేయమని ప్రజలను పిలిచి యూరోపియన్లను కాల్చివేస్తానని బెదిరిస్తున్నట్లు అతనికి నివేదించబడింది. బ్రిటిష్ సైనికుల బృందం కంటైన్మెంట్ సమీపంలోని స్టిమ్మర్ నుండి దిగుతుందని తెలుసుకున్న అతని ఆయుధాలను స్వాధీనం చేసుకుని క్వార్టర్ గార్డ్ భవనం వద్దకు పరిగెత్తాడు. బాగ్ వెంటనే ఆయుధాలు ధరించి తన గుర్రంపై పంక్తులకు దూసుకెళ్లాడు. 34వ క్వార్టర్ గార్డ్ ముందు ఉన్న స్టేషన్ గన్ వెనుక ఉన్న పాండే బాగ్పై గురిపెట్టి కాల్పులు జరిపాడు. బాగ్ త్వరగా తనను తాను విడదీసుకుని అతని పిస్టళ్లలో ఒకదాన్ని స్వాధీనం చేసుకుని పాండే వైపుకు వెళ్లి కాల్పులు జరిపాడు. అతను తప్పుకున్నాడు. పాండే అతనిపై తల్వార్తో దాడి చేసి సహాయకుడితో మూసివేసి బాగ్ భుజం మరియు మెడపై నరికి నేలపైకి తీసుకువచ్చాడు. ఆ సమయంలోనే మరో సిపాయి షేక్ పాల్ట్ జోక్యం చేసుకుని పాండే తన మాస్కెట్ను మళ్లీ లోడ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు కూడా అతనిని అద్దుకునేందుకు ప్రయత్నించాడు. హెవన్ అనే బ్రిటిష్ సార్జెంట్ మేజర్ పరేడ్ గ్రౌండ్కు వచ్చాడు. పాండేను అరెస్ట్ చేయమని క్వార్టర్ గార్డుకు కమాండ్గా ఉన్న భారతీయ అధికారి జమాదార్ ఈశ్వరి ప్రసాద్ను అతను ఆదేశించాడు. దీనికి జమాదార్ తన ఎన్సీఓల సహాయం కోసం వెళ్లారని మరియు పాండేను తాను తీసుకోలేనని చెప్పాడు. ప్రతిస్పందనగా హెవ్సాన్ ఈశ్వరి ప్రసాద్ను లోడ్ చేసిన ఆయుధాలతో గార్డులో పడవలసిందిగా ఆదేశించాడు. ఇంతలో

మైదానంలోకి వచ్చి అతను ఎక్కడా అన్నాడు. అతని ఎక్కడ హ్యూసన్ సమాధానంగా పాగ్ని పిలిచాడు. సార్, మీ జీవితం కోసం కుడివైపుకు వెళ్ళండి. సిపాయి నీపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పాండే కాల్పులు జరిపాడు. లెఫ్టినెంట్ పాగ్తో పోరాడుతున్న పాండేపై హ్యూసన్ ఆవేశపడ్డాడు. పాండేతో తలపడుతున్నప్పుడు పాండే మాస్కెట్ నుండి ఒక దెబ్బతో హ్యూసన్ వెనుక నుండి నేలకు పడిపోయాడు. కాల్పుల శబ్దం బ్యారెక్స్ నుండి ఇతర సిపాయిలకు తీసుకువచ్చింది. వారు మూగ్రేక్షకులుగానే ఉండేవారు. ఈ సమయంలో షేక్ షాల్ట్ ఇద్దరు ఆంగ్లేయులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతనికి సహాయం చేయమని ఇతర సిపాయిలను పిలిచాడు. అతని వీపై రాళ్ళు మరియు బూట్లు విసిరిన సిపాయిలచే దాడి చేయబడిన షేక్ ఫాల్ట్ పాండేను పట్టుకోవడంలో సహాయం చేయమని గార్డును పిలిచాడు. కానీ వాడు తిరుగుబాటుదారుడని, విడిచిపెట్టకపోతే కాల్చివేస్తామని బెదిరించారు. క్వార్టర్ గార్డ్లోని కొంతమంది సిపాయిలు ముందుకు వచ్చి ఇద్దరు సాష్టాంగ అధికారులపై కొట్టారు. అప్పుడు వారు షేక్ షాల్ట్ను బెదిరించారు మరియు పాండేను విడిచిపెట్టమని ఆదేశించారు. అతను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ పాగ్ మరియు సార్జెంట్ మేజర్ పైకి లేచే వరకు ఫాల్ట్ పాండేని పట్టుకోవడం కొనసాగించాడు. ఈలోగా గాయపడ్డాడు. ఫాల్ట్ తన పట్టును సదిలించవలసి వచ్చింది. అతను ఒక దిశలో మరియు బాగ్ మరియు హ్యూసన్ మరొక దిశలో వెనుదిరిగాడు. కాపలాదారులు మస్కెట్ల బట్ చివరలతో కొట్టబడ్డాడు. ఈలోగా సంఘటనా నివేదికను కమాండింగ్ ఆఫీసర్ జనరల్ హియారెస్ కీకి అందించారు. అతను తన ఇద్దరు అధికారులతో కలిసి నేలపైకి దూసుకెళ్లాడు. సన్నివేశాన్ని తీసుకుని అతను గార్డు వద్దకు వెళ్లి తన పిస్టల్ని తీసి మంగల్ పాండేను స్వాధీనం చేసుకోవడం ద్వారా వారి డ్యూటీ చేయమని ఆదేశించాడు. అవిధేయత చూపిన మొదటి వ్యక్తిని కాల్చివేస్తామని జనరల్ బెదిరించాడు. క్వార్టర్ గార్డ్లోని పురుషులు పడి పాండే వైపు హియార్సీని అనుసరించారు. పాండే మస్కెట్ యొక్క మూతిని అతని ఛాతికి ఉంచాడు మరియు అతని పాదంతో ట్రిగ్గర్ని నొక్కడం ద్వారా దానిని విడుదల చేశాడు. అతను రక్తస్రావంతో కుక్కూలిపోయాడు. అతని రెజిమెంట్ జాకెట్ మంటల్లో ఉంది, కానీ ప్రాణాపాయం ఏం కాలేదు. పాండే కోలుకున్నాడు మరియు ఒక వారంలోపే విచారణకు తీసుకురాబడ్డాడు. అతను ఏదైనా పదార్థాల ప్రభావంలో ఉన్నాడా అని అడిగినప్పుడు అతను తన స్వంత ఇష్టానుసారం తిరుగుబాటు చేశాడని మరియు తనను ప్రోత్సహించడంలో ఇతర వ్యక్తులు ఎటువంటి పోషించలేదని అతను గట్టిగా చెప్పాడు. పాండేను అరెస్టు చేయవద్దని క్వార్టర్ గార్డ్లోని ముగ్గురు సిక్కు సభ్యులు సాక్ష్యం ఇచ్చిన తర్వాత జమాదార్ ఈశ్వరీ ప్రసాద్తో పాటు అతనికి ఉరిశిక్ష విధించబడింది. 34వ బిఎన్ఐ రెజిమెంట్ ఒక తిరుగుబాటు చేసిన సైనికుడిను మరియు వారి అధికారిని అదుపు చేయడంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైనందుకు ప్రభుత్వం విచారణ తర్వాత సామూహిక శిక్షగా మే 6న అవమానంతో రద్దు చేయబడింది. 6 వారాల వ్యవధి తర్వాత కలకత్తాలో క్షమాపణ కోసం పిటిషన్లు పరిశీలించారు. సిపాయి షేక్ ఫల్ట్ తన ప్రవర్తనకు మార్చి 29న హవిల్దార్గా పదోన్నతి పొందాడు. అయితే రెజిమెంట్ రద్దు చేయబడడానికి కొద్దిసేపటికి ముందు అతను బరాక్పూర్ కంటైన్మెంట్లోని ఏకాంత ప్రాంతంలో హత్య చేయబడ్డాడు. భారతీయ చరిత్రకారుడు సురేంద్రనాథ్ సేన్ 34వ బిఎన్ఐకి ఇటీవలి నుంచి రికార్డు ఉందని మరియు 4 వారాల ముందు 9వ బిఎన్ఐకి సంబంధించిన బెర్హంపూర్లో అశాంతితో సంబంధం ఉన్నట్లు విచారణకు కోర్టుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నాడు. ఇది ఏమైనప్పటికీ మంగల్ పాండే యొక్క చర్యలు మరియు క్వార్టర్ గార్డ్ యొక్క సాయుధ మరియు డ్యూటీలో ఉన్న సిపాయిల చర్య తీసుకోవడంలో వైఫల్యం కారణంగా మొత్తం రెజిమెంట్ నమ్మశక్యం కాదని బ్రిటిష్ సైనిక అధికారులను పించారు. పాండే మొదట ఇతర సిపాయిలను తన విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రవర్తించినట్లు కనిపించింది. అయితే రెజిమెంట్లోని వారి బ్రిటిష్ అధికారుల పట్ల వ్యతిరేకత కారణంగా అక్కడ ఉన్న చాలామంది ఆదేశాలను పాటించకుండా ప్రేక్షకులుగా వ్యవహరించేలా చేసింది. సంఘటన సమయంలో అతను ఇతర సిపాయిలను ఇలా అరిచాడు. బయటకి రండి, యూరోపియన్లు ఎక్కడ ఉన్నారు? ఈ గిడికలను కొరికితే మేము అవిశ్వాసులం అవుతాము. మీరు నన్నెందుకు అనుసరించకూడదు? అతని కోర్ట్ మార్షల్ వద్ద అతను బాంగ్ మరియు నల్లమందు తీసుకుంటున్నానని మరియు మార్చి 29న తన చర్యల గురించి తనకు తెలియదని చెప్పాడు. బ్లాక్పూర్ ఈవెంట్కు ముందు బెంగాల్ ఆర్మీలో భయం మరియు అపనమ్మకాన్ని కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. కార్ట్రీజులు గురించి పాండే యొక్క సూచన సాధారణంగా ఎన్ఫీల్డ్ P-53 రైఫిల్లో ఉపయోగించిన కొత్త రకం బుల్లెట్ కార్ట్రీజ్కు ఆపాదించబడింది. ఇది

0: ఆ సంవత్సరం బెంగాల్ సైన్యంలో ప్రవేశించబడింది. కాటేజ్ ఆవులు మరియు పందుల జంతువుల కొవ్వుతో జిడ్డుగా భావించబడింది. రెండోది, వరుసగా కార్ట్రీజులను ఉపయోగించే ముందు ఒక చివర కొరికేయాలి. కొన్ని రెజిమెంట్లోని భారత సైనికులు తమ మతాలకు కలుషితం చేసే లక్ష్యంతో బ్రిటిష్ వారు ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని అభిప్రాయపడ్డారు. పాండే యొక్క 34వ బిఎన్ఐకి చెందిన కర్నల్ వీలర్ ఇద్దరూ రద్దు చేయబడిన యూనిట్లు స్థానంలో లేవనెత్తిన కొత్త రెజిమెంట్ల బాధ్యత తీసుకోవడానికి పోరని ప్రకటించారు. పాండే చేసిన దాడి మరియు శిక్ష 1857 భారతీయ తిరుగుబాటుగా పిలువబడే ప్రారంభ సన్నివేశంగా విస్తృతంగా చూడబడింది. అతని చర్య గురించి జ్ఞానం అతని తోటి సిపాయిలలో విస్తృతంగా వ్యాపించింది మరియు ఇది దారితీసే కారకాల్లో ఒకటిగా భావించబడుతుంది. తరువాతి నెలల్లో జరిగిన సాధారణ తిరుగుబాట్లు భారత జాతీయవాద ఉద్యమంలో వీడి సావర్కర్ వంటి తరువాతి వ్యక్తులకు మంగల్ పాండే ప్రభావవంతంగా నిరూపించబడతాడు. అతను తన ఉద్దేశాన్ని భారత జాతీయవాదం యొక్క ప్రారంభ వ్యక్తీకరణలో ఒకటిగా భావించాడు. భారతీయ జాతీయవాదులు పాండేను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగు చేసే కుట్రకు సూత్రధారిగా చిత్రీకరిస్తున్నారు. తిరుగుబాటు సమయంలో పాండే లేదా పాండే అనేది తిరుగుబాటు చేసిన సిపాయిని సూచించేటప్పుడు బ్రిటిష్ సైనికులు మరియు పౌరులు ఉపయోగించే అవమానకరమైన పదంగా మారింది. ఇది మంగల్ పాండే పేరు నుండి ప్రత్యక్షంగా వచ్చింది. భారతదేశ ప్రభుత్వం 5 అక్టోబర్ 1984 పాండే చిత్రంతో కూడిన తపాలా బిల్లను విడుదల చేయడం ద్వారా స్మారకార్థం చేసింది. స్టాంపు మరియు దానితో పాటు మొదటి రోజు కవర్ను ఢిల్లీకి చెందిన కళాకారుడు సిఆర్ ప్రకాశీ రూపొందించారు. బ్రిటిష్ అధికారులపై పాండే దాడి చేసి ఉరితీసిన ప్రదేశానికి గుర్తుగా బరాక్పూర్లో షహీద్ మంగల్ పాండే మహా ఉద్యాన్ అనే పార్కు ఏర్పాటు చేయబడింది.
1: మీరింతవరకు మొదటి స్వాతంత్ర సమర సేనాని మంగళ్ పాండే ప్రసంగం విన్నారు.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి

ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మరొక అంశం, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కొన్ని వివరాలు తెలుసుకుంటారు. చదువులు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం PMVBRY, దీని కింద కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి కేంద్రం 15,000 ఆర్థిక సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు ఈ స్కీమ్కు సంబంధించిన నిధులను లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోకి కేంద్రం విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ స్వయంగా ఈ డబ్బులను తన చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ బటన్ నొక్కి విడుదల చేయనున్నారని పీఎంఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. తొలిసారి ఉద్యోగం చేరి PF అకౌంట్ కలిగి ఉన్నవారికి

నిధులను రెండు విడతలుగా అందిస్తున్నారు. ఇక ఉద్యోగులతో పాటు ఉద్యోగం కల్పించిన కంపెనీకి కూడా ఒక్కో ఉద్యోగి తరపున 3,000 ప్రోత్సాహం విడుదల చేయనున్నారు. రెండు విడతలుగా ఖాతాల్లోకి సొమ్ము వస్తుంది. ఉద్యోగి 15,000ను రెండు విడతలుగా నేరుగా అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇప్పుడు తొలి విడత కింద 2,400 కోట్లను మోదీ విడుదల చేయనున్నారు. ఆగస్టు 1, 2025న VBRY స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జూలై 31, 2027 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. ఉద్యోగంలో చేరిన తొలి ఏడాదిలో ఉద్యోగికి రెండు విడతల్లో 15,000 ఇస్తుండగా యజమానికి 2 ఏళ్లలో నిధులు విడుదల చేస్తోంది. ఈ స్కీమ్ కోసం కేంద్ర బడ్జెట్లో 99,446 కోట్లు ప్రకటించింది. ఉపాధిని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, అన్ని రంగాల్లో సామాజిక భద్రత పరిధిని విస్తరించడం, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ స్కీమ్ను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా 15,00,000 ఉద్యోగాల కల్పన జరిగిందని కేంద్రం చెబుతోంది. ఉద్యోగులతో పాటు యజమానులకు కూడా ప్రోత్సాహాలు అందించడం వల్ల ఉపాధిని విస్తరించినట్లు అవుతుందని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుగా తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుందని తెలుస్తోంది. పీఎంవీబీఆర్వై పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలా అంటే అవసరం లేదనే చెప్పాలి. మీరు ఉద్యోగం చేరాక కంపెనీ పీఎఫ్ అకౌంట్ అందిస్తుంది. దానిని మీరు యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పథకానికి అర్హులవుతారు. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మీరు కొత్త పీఎఫ్ అకౌంట్ తీసుకోగానే దీని వివరాల ఆధారంగా మీ అకౌంట్లో నగదు జమ అవుతుంది. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు. మీరింతవరకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కొన్ని వివరాలు తెలుసుకున్నారు.

0: కార్యక్రమంలో మరొక అంశం, ఫ్యామిలీ రెస్టారెంట్లో హోంవర్క్ మెనూ కార్డ్, కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
1: స్కూల్ మొదలైంది. టీచర్లు కొత్త ఉత్సాహంతో హోంవర్క్ అసైన్ చేశారు. ఇక ఇంట్లో టెన్షన్. సాయంత్రం 6 కాగానే హోంవర్క్ చేశావా అంటూ అమ్మారుపు, ఇంకా టైం ఉందిలే అంటూ పిల్లాడి టీవీ చూపు. రాత్రి 9 అవదు, రేపే సబ్మిట్ చేయాలి అని పిల్లాడు అన్న మాటకు నాన్న బీపీ చెక్ చేసుకుంటాడు. హోంవర్క్ పనిష్మెంట్ కాదు, దాని ఉద్దేశం క్లాస్లో ఉన్నది ఇంటి దగ్గర రీప్లే చేసి మెదడులో సేవ్ చేసుకోవడం. మరి హోంవర్క్ను హ్యాపీ వర్క్గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్కూళ్లు తెరిచాక పిల్లలకే కాదు, పేరెంట్స్కి కూడా సాయంత్రం 6 నుంచి 9 దాకా హోంవర్క్ అవర్స్ అంటే హర్రర్ మూవీ అనే చెప్పాలి. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన నాన్నకి లెక్కలు చెప్పాల్సిన టెన్షన్, వంటింట్లోంచి బయటకొచ్చిన అమ్మకి స్పెల్లింగ్స్ దిద్దాల్సిన టెన్షన్, చివరికి చదువు నీకోసమా మాకోసమా అనే దగ్గరికి వస్తుంది. నిజానికి హోంవర్క్ పిల్లల బాధ్యత. దాన్ని ఫ్యామిలీ ప్రాజెక్టుగా చేయకుండా సెల్ఫ్ ప్రాజెక్టుగా మార్చి పిల్లలే ఇష్టపడి చేసేలా మలచాలి. సైకాలజీ లెక్కల ప్రకారం పిల్లాడి వయసు ఇంటూ 2 నిమిషాలు = అటెన్షన్ స్పాన్, అంటే 7 ఏళ్ల పిల్లాడికి 14 నిమిషాలు అంతే. ఆ తర్వాత బుర్ర రీఫ్రెష్ అవ్వాలి. అందుకే 2 గంటల పాటు హోంవర్క్ అంటే బిక్కముఖం పెడతారు. దీనికి 25 నిమిషాల రూల్ ఉంది. అదేంటంటే 25 నిమిషాలు ఫుల్ ఫోకస్తో హోంవర్క్ చేయాలి. మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ నోట్స్ రాయడం కావచ్చు. టైం అయ్యాక 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. ఆ 5 నిమిషాల్లో వాటర్ తాగడం, చిరుతిండి తినడం, బాల్కనీలోకి వెళ్లి రావడం, మళ్లీ 25 నిమిషాలు హోంవర్క్ చేయాలి. ఇలా 4 రౌండ్లు చేస్తే 100 నిమిషాల హోంవర్క్ అయిపోతుంది. పిల్లలకు 2 గంటలు అనే భయం ఉండదు, జస్ట్ 25 నిమిషాలు అనిపిస్తుంది. ఫోన్లో అలారం పెట్టి 25 నిమిషాలకు ట్రింగ్ అనగానే పెన్సిల్ పడేయాలి. ఇది గేమ్లా మారితే పిల్లలు ఎగబడి హోంవర్క్ ని చేస్తారు. పిల్లలకు ఇవాళ మొత్తం

0: చేయాలి అంటేనే సగం ఎనర్జీ పోతుంది. అందుకే హోంవర్క్ని మెనూ కార్డులా మార్చాలి. హోంవర్క్ను ఒక మెనూలా తయారు చేసి పిల్లాడి ఎదురుగా పెట్టాలి. స్టార్టర్ లేదా ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్స్ 5 నిమిషాలు, మెయిన్ కోర్సు మ్యాథమెటిక్స్ 15 నిమిషాలు, తెలుగు పోయమ్స్ కంఠస్థం 10 నిమిషాల పాటు. ముందు ఏది తింటావు అని పిల్లాన్ని అడగండి. చాయిస్ ఇచ్చినట్లు ఉంటుంది. కష్టమైన మ్యాథ్స్ని మెయిన్ కోర్స్ అన్నాం కాబట్టి ముందు ఈజీగా ఉన్న స్టార్టర్ కంప్లీట్ చేస్తాడు. కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకో ఐటెం అయ్యాక టిక్ పెట్టండి. మెనూ కంప్లీట్ అని స్టిక్కర్ ఇవ్వండి. హోంవర్క్ అయిపోయిన ఫీలింగ్ కాకుండా రెస్టారెంట్లో ఫుల్ మీల్స్ తిన్నాం అనే ఫీలింగ్ వస్తుంది. హోంవర్క్ బోర్, ఎందుకంటే పిల్లాడు ఎప్పుడు స్టూడెంట్. అప్పుడప్పుడు వాడిని టీచర్ని చేయండి. మ్యాథ్స్ హోంవర్క్ చేసిన తర్వాత వాడు టీచర్లా మారి బోర్డు లేదా పేపర్ మీద ఆ సమ్ ఎలా చేశాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కావాలని ఒకచోట తప్పు అడగండి. వాడు మిమ్మల్ని కరెక్ట్ చేయాలి. ఎదుటివారికి చెప్పడం అనేది నేర్చుకోవడంలో అత్యంత బలమైన పద్ధతి. దీనిని ఫెయిన్ మ్యాన్ టెక్నాలజీ అంటారు. పిల్లవాడు టీచర్ అవగానే వాడికి సబ్జెక్ట్ మీద పట్టుదల వస్తుంది, ఆత్మవిశ్వాసము వస్తుంది. ఆ కిక్ వాడిని మరుసటి రోజు హోంవర్క్ వైపు లాగుతుంది. పేరెంట్స్ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేయండి, కానీ ఆన్సర్ మాత్రం మీరు రాయకూడదు. హోంవర్క్ చేస్తూ పిల్లవాడు నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా, నవ్వుతూ చేస్తే 5 మార్కులైనా చాలు, ఏడుస్తూ 10 మార్కులు వచ్చినా వేస్టే. టీవీ ఫోన్ బంద్. నువ్వు చదువు నేను రీల్స్ చూస్తా అంటే పిల్లాడికి కడుపు మండుతుంది. హోంవర్క్ టైంలో పేరెంట్స్ పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం లాంటివి చేస్తూ ఉండాలి. హోంవర్క్ శిక్ష కాదు, స్కూల్కి ఇంటికి మధ్య వేసే చిన్న వంతెన. ఆ వంతెన మీద పిల్లాడు నవ్వుతూ నడవాలి, ఏడుస్తూ కాదు. టీచర్ క్లాస్లో విత్తనం వేస్తే హోంవర్క్ అనే నీళ్లు ఇంటి దగ్గర పోయాలి, అప్పుడే మార్కులనే పంట పండుతుంది.
1: మీరింతవరకు ఫ్యామిలీ రెస్టారెంట్లో హోంవర్క్ మెనూ కార్డ్ కొన్ని వివరాలు విన్నారు.

0: ప్రియదర్శిని, స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: अन्नदाता का बढ़ता मान पीएम किसान।
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్ ఘర్ గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీకి ఖర్చ్ మే బికనే సే బచా హై గిర్వీ రఖనే సే బచా హై తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగిబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి. ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
4: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై, అకల్పనీయ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
3: సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా హై.
2: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్దికి రహదారుల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సాయంత్రం హైదరాబాద్ ఎల్వి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక వార్తల వివరంగా, అభివృద్దికి రోడ్ల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఉదయం కేంద్ర మంత్రి పర్యటించారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో 87 కోట్ల రూపాయల విలువైన రోడ్ల అభివృద్ది పనులకు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా 23 జిల్లాల్లో సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఏజెన్సీలతో చర్చించారు. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేకుండా 47.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 82 సైలో టెర్మినల్స్ నిర్మించాలని, దీనికి సుమారు 4,450 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. పౌర సరఫరాల శాఖను దేశంలోనే ఆదర్శ ధాన్య నిర్వహణ వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో ఇలాంటి భారీ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. నిర్మాణ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా అభివృద్ది మరింత వేగవంతమవుతుందని చెప్పారు. రాష్టంలోని సర్కారు పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గురుకుల విద్యార్థులకు 22, పాఠశాల విద్యార్థులకు 7, వసతి గృహ విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన, కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ స్థాయి ఇన్సెంటివ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరగనుంది. ఇందులో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం 5 గంటలకు నల్లకుంటలోని ఆర్టీసీ కళాభవన్లో

0: అధ్యక్షతన జాతీయ స్థాయి ఇన్సెంటివ్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. ఇందులో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం 5 గంటలకు నల్లకుంటలోని ఆర్టీసీ కళాభవన్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించనుంది. కేంద్ర బొగ్గునుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్బంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్టంలో 20 మైనార్టీ గురుకులాల భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్టంలో చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. దీనివల్ల వేలాది మంది చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి సురేఖ లేఖ రాశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా భాగస్వాములు కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా హన్మకొండ జిల్లాలో నేటి నుంచి 25వ తేదీ వరకు నషాముక్త్ సప్తాహం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అవగాహన పోస్టులను ఆవిష్కరించారు. రాష్టంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈ రోజు నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట వ్యాప్తంగా 37 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాంపులు రిజిస్టేషన్ శాఖ వెబ్సైట్ అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్వర్ నిర్వహణ ప్రక్రియ, ఆన్లైన్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేసేలా భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం, సేవల్లో నాణ్యత మెరుగుపరచడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్టంలో నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా రాత్రి వేళ వర్షం కురిసింది. మరోవైపు పగటిపూట వడగాలులు రాష్టాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న 146 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. ఈరోజు రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ సహా 13 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో చెరువుల పరిరక్షణలో భాగంగా మొత్తం 24 చెరువుల పునరుద్దరణ పనులను ముమ్మరం చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పరిధిలోని రావంతపూర్ పెద్ద చెరువు పునరుద్దరణ పనులకు హైడ్రా కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ
1: హైడ్రా మొదటి విడతలో 6 చెరువుల్ని టేకప్ చేసి ఆల్మోస్ట్ అది కంప్లీషన్, 3 అయిపోయినాయి, ఇంకో 3 కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇంకొక 14 చెరువులు ఇప్పుడు హైడ్రా టేకప్ చేస్తుంది. దాంట్లో ఈ రామంతపూర్ చెరువు, వేరే చెరువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 1 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మా వైపు నుంచి కూడా అంతా కృషి చేస్తున్నాము.
0: పోటీ ప్రపంచంలో మెరుగైన జీవన విధానానికి యోగా తప్పనిసరని సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ యోగా గురువులు జగన్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ
2: మన జీవితంలో యోగా ఒక ముఖ్య భాగం కావాలి అని మనం గుర్తించాలి. ఈరోజు ఎంతో మంది శారీరక మానసిక అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు. వీటికి యోగా ఒక మంచి పరిష్కారం కావచ్చు.
0: ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిదని, ఆ జాగ్రత్తల్లో యోగా ఒక ముఖ్యమైన భాగమని పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ
3: యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు కానీ పెద్ద స్థలం కానీ ఏం అవసరం లేదు. రోజుకు కేవలం 20 నుంచి 30 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. శరీరం ఫిట్ గా ఉండటంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. యోగా వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది.
0: రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జమికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్త మహేష్ అన్నారు. వరి వేసేవారు స్వల్పకాలిక వరి సాగు చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
4: కేతి బచావ్ అభియాన్ అనే కార్యక్రమం రైతులకు నేల యొక్క ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించాలి, అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం, పచ్చి రొట్టె ఎరువుల వాడకము, పంట మార్పిడి గురించి వివరించడం జరిగింది. పచ్చి రొట్టె ఎరువులుగా నేలలో కలియదూరినట్టయితే నేల యొక్క సారం పెరగడమే కాక రైతులు మంచి దిగుబడులు పొందుతారని వాళ్ళకు వివరించడం జరిగింది.

0: యూరియా బస్తాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ పనిచేయడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జెండా పండుగలో పాల్గొని మాట్లాడారు.
1: సెపరేట్ గా కరెంట్ వచ్చేది, ఆ సెస్ కాస్త మంగళవారం అయిపోయింది, దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే మొత్తం గవర్నమెంట్ లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు సెస్ లో కలిసిపోతుంటే కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు.
0: కల్తీ పానీపూరి తిని అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నిన్న రాత్రి కవిత పరామర్శించారు. దేశంలో ఈరోజు జాతీయ పఠనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్రంథాలయ అక్షరాస్యత ఉద్యమ పితామహుడైన పిఎన్ ఫణికర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 1996లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేసీఆర్ నగర్లో పానీపూరి తిని అస్వస్థతకు గురై జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రభుత్వ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 10 పీఎంశ్రీ పాఠశాలల్లో కరాటే నేర్పించడానికి బ్లాక్ బెల్ట్ కలిగిన శిక్షకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అభివృద్దికి రహదారుల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఉంటారు.

0: ആകാശവാണി ശ്രോതൃക്ക് നമസ്കാരം. ഇന്റർനാഷണൽ ഡേ ഫോർ ദ എലിമിനേഷൻ ഓഫ് സെക്ഷുവൽ വയലൻസ് ഇൻ കോൺഫ്ലിക്ട് 2026. ఈ అంశం గురించి అసలు 2026 థీమ్ ఏంటి, దీంట్లో జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఎటువంటి చట్టాలు మహిళలకు అండగా ఉన్నాయి, ఇలాంటి అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఎల్లా నాన్సీ గారు మన స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నాన్సీ గారు.
1: నమస్కారం అండి.
0: నాన్సీ గారు చెప్పండి, ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: ఈ డే ఒక ముఖ్య ఉద్దేశం అయితే అండి, అసలు ఈ డే ఎందుకు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అనే దాని నుంచి మనం మాట్లాడుకుందాము. ఈ డే అనేది జూన్ 19, 2015 యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వారు చాలా కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట, సెక్షువల్ వయలెన్స్ మీద జరిగే, ఇదొక టాక్టిక్ ఆఫ్ వార్ కింద చాలామంది యుద్ధాల్లో దీన్ని ఒక ఆయుధంగా చేసుకొని బాలికలపైన కానీ స్త్రీలపైన కానీ అమాయకులైన ఎంతోమంది మానవాళిపైన ఎన్నో అత్యాచారాలు ఒక టాక్టిక్ ఆఫ్ వార్గా తీసుకొని వీళ్ళు చేయడాన్ని ఈ యునైటెడ్ నేషన్స్ అనేవి గుర్తించాయన్నమాట. గుర్తించి దీనికోసము ఎలిమినేషన్ ఆఫ్ సెక్షువల్ వయలెన్స్ అనేది ఒక నినాదంగా ఒక లక్ష్యంగా చేపట్టాలి అని యునైటెడ్ నేషన్స్ వారు 2015 జూన్ 19 దీన్ని ఆవిష్కరించి దీన్ని ఒక ఇంటర్నేషనల్ డేగా ప్రచురించారన్నమాట.
0: ఓకే, మరి ఈ 2026 ఇయర్ యొక్క థీమ్ ఏంటి?
1: ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుందండి. పర్టికులర్లీ ఈ 2026 థీమ్ ఏంటి అంటే, 2026 సంవత్సరం యొక్క ప్రధాన థీమ్ పిల్లలపై జరిగే సంఘర్షణ, సంబంధిత లైంగిక హింస, భవిష్యత్తును రక్షించడం మరియు సంరక్షకులకు బలోపేతం చేయడం. అంటే ముఖ్యంగా పిల్లల్ని రక్షించడం అన్నమాట. ఈ సెక్షువల్ వయలెన్స్కి గురయ్యే పిల్లలు

0: ముందు ముందు వాళ్ళ భవిష్యత్ అంతా ఎంత ప్రభావితం పడుతుంది అన్న దానిపైన ఇయర్ థీమ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట.
1: ఓకే, మరి ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ డే సందర్భంగా చేపడుతుందండి?
0: అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట అండి. ముఖ్యంగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటే, ఈ రోజుని గుర్తు పెట్టుకొని, ఈ ఇంటర్నేషనల్ డే రోజు ప్రభుత్వం కానీ, సొసైటీ కానీ, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్జిఓస్ కానీ చేయాల్సిన ముఖ్యమైన పనులు, ఆలోచన చేయాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయంటే, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సులు, డిజిటల్ ప్రచారాలు మరియు మానవ హక్కుల వర్క్షాప్లు నిర్వహిస్తారనమాట. ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి ఈ టాపిక్ మీద ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము, ఇది అందరికీ చేరేలా అనమాట, దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, టౌన్స్ వారీగా ప్రజలకి చేరేలా డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని ప్రచారం చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ డేని సందర్భించుకొని.
1: మరి చట్టపరంగా వస్తే ఎటువంటి చట్టాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయంటారు?
0: చట్టపరంగా అయితే అండి, ఇప్పటి వరకు మనకి చాలా చట్టాలు ఉన్నాయి మహిళలకు అండగా నిలిచే చట్టాలు. ముఖ్యంగా అంతర్జాతీయంగా CADAW అనే ఒక చట్టం ఉందన్నమాట. అదేంటి అంటే, కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్. అంటే ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం గ్లోబల్లీ ఉమెన్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లోబల్లీ వ్యాలిడ్ అవ్వాలి, దానిపైన ఒక అవేర్నెస్ ఉండాలి. ఉమెన్స్కి క్రిమినల్ లా అమెండ్మెంట్ కింద, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013, ఐపీసీ సెక్షన్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇంకా చాలా ఉన్నాయండి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ కింద. సో యాక్చువల్లీ ఈ అంతర్జాతీయ CADAW వంటి ఒప్పందాలు మహిళల హక్కులను కాపాడుతాయన్నమాట. భారతదేశంలో అయితే నిర్భయ చట్టం, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013, ఐపీసీలోని కఠినమైన సవరణలు, మైనర్ బాలికల రక్షణ కోసం పోక్సో చట్టం మరియు గృహహింస నిరోధక చట్టం వంటివి మహిళలకు బలమైన చట్టపరమైన రక్షణ మరియు ఆసరాలను కనిపిస్తాయి అన్నమాట.
1: ఇప్పుడు సమాజం నుంచే ఏదైనా మార్పు మొదలవ్వాలి కదా, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా. సో సమాజం బాధ్యత చాలా ఉంటుంది, ప్రతి పౌరుడు బాధ్యత చాలా ఉంటుంది. అంటే సమాజంలో ఎటువంటి మార్పులు చేయడం వల్ల ఈ సమస్యను మనం అధిగమించవచ్చు అంటారు?
0: సమాజమే చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఇందులో ప్రభుత్వం చొరవ ఎంతైతే ఇంపార్టెంటో, సమాజం చొరవ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే అండి, షిఫ్టింగ్ ద బ్లేమ్ ఫ్రమ్ విక్టిమ్ టు ద పర్పిట్రేటర్. అంటే ఎవరైతే బాధపడే వారు ఉంటారో, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని మనం అవమానించడం కాదు, వాళ్ళని అగౌరవపరచడం కాదు, ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైకి ఆ షేమ్ అనేది షిఫ్ట్ చేయాలి. అది సమాజం చేతిలోనే ఉంటుంది, సొసైటీ హ్యాండ్స్లోనే ఉంటుంది. ఆ బాధించబడిన వారికి, ఆ విక్టిమ్స్కి సొసైటీలో వాళ్ళకి గౌరవమైన స్థానాన్ని ఇవ్వాలి, వాళ్ళు కూడా డిగ్నిటీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేవి సొసైటీయే ఇవ్వాలన్నమాట. సొసైటీ వాళ్ళకి హక్కులని, వాళ్ళు సంరక్షణగా తలెత్తుకొని తిరిగేలా వాళ్ళు జీవించగలిగే జీవితాన్ని సొసైటీ వాళ్ళకి కల్పించాలి. అలాంటి పరిసరాలని, అలాంటి ఏమంటారు ఎన్వైరన్మెంట్ని సొసైటీనే ఇవ్వగలదన్నమాట వారికి. సో సమాజంలో బాధితులను తప్పు పట్టే ధోరణి మారి నేరస్తులను సామాజికంగా వెలివేసే మార్పు రావాలి. చిన్నతనం నుంచే పిల్లలకు లైంగిక మానవత్వం, నైతిక విలువలపై విద్యను అందించాలి. బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను బలోపేతం చేయడం మరియు సమాజం మౌనంగా ఉండకుండా అన్యాయాన్ని ఎదిరించేలా సామాజిక చైతన్యం లేవనెత్తేలా ఆలోచన చేపట్టాలి.
1: అంటే బేసిక్గా ఏ సమస్యకైనా ఒక రూట్ కాజ్ ఉంటుంది. అంటే మన ప్రపంచాన్ని చూసే కోణంలోనే మనం ఏ వైలెన్స్ కన్నా మనం చేయడానికి పాల్పడతాం. అంటే అటువంటి ఆలోచనలు మన మనసులో వస్తాయి. ఈ సెక్షువల్ వైలెన్స్ అనే దానికి రూట్ కాజ్ ఏమై ఉంటుంది అంటారు?
0: రూట్ కాజ్ అంటే అండి, సమాజంలో బలంగా నాటుకుపోయిన పితృస్వామ్య భావజాలం. ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో పేట్రియార్కల్ మైండ్ సెట్స్ అంటారనమాట. ఆ లింగ వివక్ష అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ, మరియు యుద్ధ సమయాల్లో చట్టం, న్యాయం వ్యవస్థలు పూర్తిగా విఫలం కావడం దీనికి మూల కారణాలు. ఇవే రూట్ కాజెస్ అన్నమాట. ఏంటంటే ఈ పర్పెట్రేటర్స్ మిస్యూజ్ చేసుకుంటారు సెక్షువల్ వయలెన్స్ని ఒక డెలిబరేట్ వెపన్గా, వాళ్ళ పవర్కి కానీ, డామినేషన్కి కానీ, ఒక టెర్రర్ అటాక్కి హ్యుమానిటీని రెస్పాన్సిబుల్ చేస్తూ

0: వాళ్ళు దాన్ని ఒక వెపన్ గా యూజ్ చేసుకోవడమే ఇది ఒక రూట్ కాజ్ అన్నమాట. దీంట్లో ముఖ్యంగా చట్టం విఫలమవడమే ఆ సమయంలో ప్రభుత్వాలు కానీ పోలీసు వారు కానీ మిలిటరీ వాళ్ళు కానీ విఫలమయ్యి దాన్ని అక్కడికక్కడ అరకట్టకుండా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవి జరుగుతాయి.
1: ఓకే,
0: ముఖ్యంగా
1: అంటే ఈ ఉమెన్ ని ప్రొటెక్ట్ చేసే చాలా లాస్ ఉన్నాయని చెప్పారు, అవి ఎంతవరకు కరెక్ట్ గా అమలు పరుస్తున్నారు, ఇంకా ఏ విధమైన మార్పులు చేస్తే దీన్ని మనం ఇంకా అధిగమించవచ్చు అంటారు?
0: ఖచ్చితంగా అండి, ఉమెన్ కి సంబంధించి ఎన్నో లాస్ ఉన్నాయి మన భారతదేశంలోనే కానీ ఇంటర్నేషనల్లోనే కానీ. మన భారతదేశంలో అయితే ప్రస్తుతానికి ఉమెన్ కి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని, సెక్షువల్ ప్రొటెక్షన్ అని, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అని ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇవి ఎంతవరకు అమలవుతున్నవి అన్న వాటిపైన అందరికీ తెలిసిన ఓపెన్ క్వశ్చన్ అన్నమాట ఇది. సో మన ప్రభుత్వాలు కానీ మన జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఇన్ఈక్వాలిటీ, జెండర్ జస్టిస్, ఇప్పుడు ఆడవారికి ఒక న్యాయం, మగవాడికి ఒక న్యాయం, ఇప్పటికి కూడా మన సమాజంలో మనం చూసుకుంటే మేల్ డామినేషన్ అంటారు, ఖచ్చితంగా అది ఉందనే నేను అనుకుంటున్నాను. అన్ని వర్గాల్లో ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని వర్గాల్లో ముందున్నారు, రాకెట్ నడపడం నుంచి ఇదిగోండి రేడియో స్టేషన్ వరకు ప్రతి విషయంలో ఆడవారు లేని రంగం అంటూ లేదు. అయినప్పటికీ కూడా ఆడవారి పైన దౌర్జన్యాలు, ఇంకా మనం చూస్తూనే ఉన్న అత్యాచారాలు, బలవంతపు మరణాలు, ఈ ఏమంటారు వరకట్నపు చావులు, ఇంకా ఈ సొసైటీ 2026 లో కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇంకా ఆడవారి పైన చట్టాలైతే ఉన్నాయి కానీ వీటిని అమలు పరచడం ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా స్ట్రిక్ట్ గా, ఇంకా కఠినంగా అమలు చేస్తేనే కానీ మన దేశంలో ఆడవారిపై జరిగే దౌర్జన్యాలు, ఈ అత్యాచారాలు తగ్గుతాయని నా అభిప్రాయం. చట్టాలని ఎంతైనా సవరించాలి. ఇప్పుడు పెళ్ళైన స్త్రీలకు కానీ పెళ్లి కాని స్త్రీలకు కానీ ఎన్నో అవమానాలు సొసైటీలో. ఇప్పుడు పెళ్ళైన గృహిణిని మనం తీసుకున్నట్టయితే ఇంట్లో నుంచే మొదలైతాయి, మనకి బయట ఎక్కడో కాదు, తన సొంత ఇంట్లో నుంచి సొంత కుటుంబంలో నుంచే మొదలైతాయి. తనకి ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకు ఫండమెంటల్ రైట్ అన్నమాట. సో ముఖ్యంగా ఆడవారికి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది దొరికినప్పుడే స్వచ్ఛమైన సమాజం మనము చూడగలమన్నమాట. అది ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా, అది కంట్రీ లెవెల్లో నేషనల్ లెవెల్ అయితేనేమి, స్టేట్ లెవెల్ అయితేనేమి, డిస్టిక్, టౌన్, విలేజ్, ఏదైనా కానీ ఆడవారికి మాటల్లోనే కాదు, పుస్తకాల్లోనే కాదు, ప్రాక్టికల్లీ వారికి ఆ ప్రత్యేకతని, ఆ రెస్పెక్ట్ని, ఆ ప్రొటెక్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వైవల్ సిస్టమ్ ఆడవారికి ఇచ్చినప్పుడే నిజంగా ఈ నేరాలు అనేవి తగ్గుతాయి. దీంట్లో ప్రభుత్వం చొరవ, జ్యుడిషియరీ చొరవ ఎంతైనా అవసరము. ఖచ్చితమైన కఠినమైన శిక్షలు ఎప్పుడైతే అమలు పరుస్తారో అప్పుడే ఇవి కొంచెం తగ్గుముఖం పడతాయని నా అభిప్రాయం.
1: ఓకే, నాన్సీ గారు, మనం చూసినట్లయితే మీరు అన్నట్టుగా ఏదైనా మన కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఒక మార్పు అనేది ఎప్పుడు మంచిదే. ఇప్పుడు నేను అనుకుంటాను ఇది బ్రాటప్ దగ్గర నుంచే ఈ అవేర్నెస్ అనేది ఉండాలి. అంటే ఒక కుటుంబంలో ఒక పిల్లల్ని పెంచడం అనేది చాలా ఇప్పుడు ఒక ఛాలెంజ్. సో ఆ బ్రాటప్ దగ్గర నుంచే చూసుకున్నట్లయితే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. సో ఈ సెక్షువల్ వైలెన్స్ అనే దానికి మనం ఒక రూట్ కాజ్, రూట్ నుంచే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అని అంటాను. దీనిపైన మీరు ఎలా అడ్రస్ చేస్తారు?
0: డెఫినెట్లీ అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు మనము మారుతున్న సమాజము, ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాము కానీ మన విలువలు, మన సంస్కృతి, మన కల్చర్స్ అండ్ కస్టమ్స్, ఇండియావి చాలా డిఫరెంట్ అనమాట. చాలా రెస్పెక్టబుల్ కంట్రీ మనది. ఇది ఇండియన్ ఎలా పిలుస్తానంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని పిలుస్తానమాట. అంటే రకరకాల భాషలు, రకరకాల సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మారుతున్న సమాజంతో ఈ మోడర్నైజేషన్ అన్న పేరుతోటి వ్యవస్థలో చాలా మార్పులు మనం చూస్తున్నాం సొసైటీలో. మనం ఇది చెప్పలేము కానీ అందరికీ తెలిసినవే అనమాట. కానీ ఎప్పుడైతే కుటుంబంలో మీరు అన్నట్టు చిన్నతనం నుంచే విలువలు నేర్పాలి, ఖచ్చితమైన విలువలు, అది మగపిల్లలకైనా సరే ఆడపిల్లలకైనా సరే. ఇప్పుడు కేవలం మగవారి వల్లనే అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయని నేను అనను. ఖచ్చితంగా కొన్ని వర్గాల వారు కూడా ఉన్నారు, మహిళలు కూడా, అది చెప్పడానికి చాలా బాధాకరము. కానీ మనం పొద్దున్న లేస్తే ఎన్నో న్యూస్ చూస్తున్నాము సోషల్ మీడియాలో కానీ, ఎన్నో వింటున్నాము, ఎన్నో ట్రోల్ చేస్తూ ఉంటారు అందరూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితేనేమి, యూట్యూబ్లో అయితేనేమి, ఎన్నో చాలా విభిన్నమైన విచిత్రమైన విషయాలు కూడా మనం వింటున్నాము. అది కేవలం మగవారనే నేను చెప్పను, ఆడవారు కూడా. ఇది చాలా బాధాకరం. మన సంస్కృతిని, మన పద్ధతులు, మన అసలు మన కంట్రీలో మన కల్చరే డిఫరెంట్. మనం

0: ఒక ప్లెడ్జ్ చెప్పేవాళ్ళం చిన్నప్పుడు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ ప్లెడ్జ్ ఎటు వెళ్తుంది అని నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు.
1: అండ్ ఇంకొకటి, మన వేదాల ధర్మాల దగ్గర నుంచి చూసుకున్నప్పుడైతే మన దేశం ఎలా అంటే స్త్రీలను దేవతగా పూజించే,
0: ఎగ్జాక్ట్లీ
1: ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు వెలుస్తారు అని చిన్నప్పటి నుంచి మనకు ఉగ్గుపాలతో నేర్పిన భూమి మంది. బట్ స్టిల్ వీఆర్ ఫేసింగ్ ఈ రోజు కూడా ఈ సెక్షువల్ వైలెన్స్ అనేది చాలా బాధాకరం,
0: చాలా బాధాకరము. ఎవ్రీడే, ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక ప్రాంతంలో, దేశంలో మనం వింటూనే ఉంటాం. అసలు వయసు తారతమ్యం లేకుండా విచ్చలి విడిగా విచక్షణ రహితంగా పిల్లల పైన, మహిళల పైన, కాలేజ్ స్టూడెంట్స్ అయితే స్కూల్కి వెళ్ళిన స్టూడెంట్స్ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, పాలు తాగే చిన్న పిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు మనం బయట ఎవరో చేశారంట కాదు, కొంతమంది కుటుంబ సభ్యులే, తాతలని, మామయ్యలని, బావయ్యలని. అసలు విలువలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఏం కోల్పోతున్నారు? అసలు ఎలా ఆలోచిస్తున్నారు? అసలు ఈ సమాజం ఎటుపోతుంది అనే దానిపైన చాలా విచారంగానే ఉందండి. ఇది లోపం ఎక్కడుంది? సమాజంలో ఉంది. అదే విధంగా ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు ఎప్పుడైతే తీసుకుంటారో ఇది సగానికి సగం అరికట్టచ్చు. అదే విధంగా మీరు ఇందాక అన్నట్టు ఇంట్లో నుంచే, కుటుంబంలో నుంచే స్టార్ట్ అవ్వాలని ఖచ్చితంగా అండి. పిల్లలని చిన్నప్పటి నుంచి మనం ఎన్నెన్నో నేర్పిస్తుంటాం, వాళ్ళు మ్యూజిక్ నేర్చుకోవాలని, సాంగ్స్, డాన్స్, వీటన్నిటితో పాటు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ యూకేజీ నుంచే కంప్యూటర్ ల్యాబ్స్, కంప్యూటర్స్ నేర్చుకోవాలి వాళ్ళు, ఆ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్, ఏ అన్ని నేర్చుకోవాలి. అలాగే ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా కుటుంబంలో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఎవరైనా రెస్పాన్సిబుల్ పీపుల్ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి, ఏంటి అసలు సమాజంలో ఒక మనిషి విలువలు ఎలా ఉండాలి, మనము మర్యాద, రెస్పెక్ట్, బిహేవియర్, డిసిప్లిన్, ఒక మనిషిగా బ్రతకాలంటే మినిమం క్వాలిటీస్ ఏమి ఉండాలి అనేవి చిన్న చిన్నగా పిల్లలకి చిన్నతనం నుంచే నేర్పించాలి, అబ్బాయిలకి, అమ్మాయిలకి. అది కుటుంబ వ్యవస్థ నుంచే స్టార్ట్ అవుద్దని నా అభిప్రాయం. స్కూల్స్లో కూడా సపరేట్ సబ్జెక్ట్ అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏంటి అంటే ఈ సెక్షువల్ వయలెన్స్ మీద అబ్బాయిల బిహేవియర్ ఎలా ఉండాలి, అమ్మాయిల ప్రవర్తన ఎలా ఉండాలి, దీనివల్ల సమాజానికి కానీ, జీవితాలకు కానీ, భవిష్యత్తుకు కానీ ఎంత చేటు, ఎంత హానికరం, ఎంత బాధకరం. ఇప్పుడు ఒక అమ్మాయి ఎఫెక్ట్ అవుతుంది అంటే అది ఆ అమ్మాయితోటే ఆగిపోదు, ఆ అమ్మాయి భవిష్యత్తు, తన కుటుంబం, తన కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ, తల్లిదండ్రులు, మొత్తం వల్ల కుటుంబమే తల్లకిందులైపోతుంది. యాసిడ్ దాడులు అయితేనేమి, ఈ లైంగిక దాడులు అయితేనేమి, ట్రాఫికింగ్ అంటారు, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు, బలవంతంగా అమ్మాయిలను ప్రాస్టిట్యూషన్ చేయించడం, బలవంతపు ప్రెగ్నెన్సీస్, ఇవి ఇంకా చాలా ఉన్నాయండి ఆడవారి మీద జరిగేవి. అవి బయటకు వచ్చేవి కొన్ని, మనకి తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. అవి మనం వినడానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయి చెప్పాలంటే. ఇప్పుడు వింటున్న వారు అందరికీ తెలుసు, మనం మాట్లాడలేము పబ్లిక్ లో, కానీ ఇలాంటివన్నీ అసలు సీరియస్లీ మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థ నుంచే స్టార్ట్ అవ్వాలి. కొంతమంది కుటుంబ వ్యవస్థ నుంచి స్టార్ట్ అయినప్పటికీ పాఠశాలలో కూడా ఇప్పుడు నాన్ డీటెయిల్లో మనకి ఎన్నో ఎన్నో పెడుతూ ఉంటారు, ఇది కూడా ఒక సబ్జెక్ట్గా పెట్టాలి. ఏంటి అసలు ఈ సెక్షువల్ వయలెన్స్కి పాలు పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇది ఎంత నేరము, దీన్ని అనుసరిస్తూ ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎదగాలి, దీనికి ఒక ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఒక పాఠ్యాంశంగా పిల్లలకి పెడితే అన్నది నాకు ఒక ఉద్దేశం అండి. ఏంటంటే అందులో ఏం తప్పు లేదు, ఎందుకంటే పిల్లలకి ఎందుకు ఇంత చిన్నప్పటి నుంచి లేదు, పిల్లలు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు.
1: యాక్చువల్గా దీన్ని ఓపెన్ గా
0: మాట్లాడనివ్వాలి. ఇప్పుడు మనకి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు హెచ్ఐవి చూసుకున్నాం అనుకోండి, దాని గురించి మాట్లాడాలంటేనే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే దాని గురించి తెలియాలి, అవగాహన చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్ నుంచే, ఎందుకంటే అది దాని కంటామినేషన్ ఎలా ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అసలు క్లీన్లీనెస్, ప్రతి దాని గురించి మనం ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ ఇస్తున్నాం. అలాగే జరిగిపోయాక అది మొత్తము ప్రబలించాక కాకుండా ముందు నుంచే దాని గురించి ఒక అవేర్నెస్ అనేది ఇస్తే, ఒక మంచి అవగాహన తోటి, ఒక మంచి సంస్కృతితోటి, ఒక మంచి పద్ధతితోటి స్కూల్ లెవెల్ నుంచే ఏదైనా మనకి నేర్చుకుంటాం, అక్కడ నేర్చుకున్నవే మనకి ఫౌండేషన్ అనమాట. మన లైఫ్ లాంగ్ మన బిహేవియర్ అంతా మన స్కూల్ లెవెల్లో మనం ఏం నేర్చుకున్నాం అన్న దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో స్కూల్ లెవెల్ నుంచే ప్రభుత్వాలు ఇంట్రడ్యూస్ చేయాలి ఈ వయలెన్స్ కాన్ఫ్లిక్ట్స్ గురించి అన్నది నా అభిప్రాయం.
1: ఓకే నాన్సీ గారు, యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్ గా మీరు ఎన్నో కేసులు రోజు చూస్తూ ఉంటారు, ఇలా వచ్చిన విక్టిమ్స్ కి మీరు ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళని మళ్ళీ తిరిగి సమాజంలో నార్మల్ గా జీవితాన్ని

0: అవకాశం మీరు ఎలా కల్పిస్తారు?
1: ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు విక్టిమ్స్ అండి, పాపం అండి వాళ్ళు. నిజంగా వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు ఆ శిక్షను పొంది అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి తెలియకుండా, పాపం చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, అమాయకులు, ఆడవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. వాళ్ళు కొన్ని కొన్ని డిఫరెంట్ కేసెస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు బాధపడి శారీరకంగా, మానసికంగా నేను బాధపడమే కాకుండా ఈ సొసైటీ పరంగా ముఖ్యంగా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాలేరు, ఎవరితో మాట్లాడలేరు, ఇంతకు ముందులాగా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళలేరు, ఎట్లీస్ట్ స్కూల్కి వెళ్ళలేరు. స్కూల్ పిల్లలు అయితే వాళ్ళు ఏదన్నా దేనికైనా గురైనప్పుడు ఇంట్లో పేరెంట్స్ కూడా అండి, పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకు విక్టిమ్ ఎందుకు బాధపడాలి, భయపడాలి? బాధ ఉంటుంది, కానీ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిపైన కఠినమైన చర్య తీసుకునేలా ముందుకు రావాలి. కొంతమంది ఏంటంటే చాలా వరకు చాలా కేసెస్ బయటికి రావు, ఎందుకు ఆడపిల్ల పరుగు పోతుంది, అయిపోయింది ఏదో అయిపోయింది అని అవుతారు. కానీ అలా కాదు, సొసైటీలో తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఇప్పుడు చాలా మీడియాస్లో కానీ, సోషల్ మీడియాలో అయినా కానీ, ఫిజికల్గా అయినా కానీ అండి, వాళ్ళ డీటెయిల్స్ అనేవి గోప్యంగానే ఉంచుతారు. అమ్మాయి ఫేస్ కనిపించదు, అమ్మాయి డీటెయిల్స్ ఏమి సొసైటీకి కనిపించకుండానే తన కేసు ముందుకి తీసుకెళ్లడం జరుగుద్ది. ఎన్నో మొబైల్ కోర్ట్స్ కానీ, డైరెక్ట్ కోర్ట్స్లో కానీ అమ్మాయిలు ముందుకు రావాలి. వాళ్ళపైన ఎంత చిన్న చర్య అయినా సరే, స్కూల్ లెవెల్లో అయినా సరే, కాలేజ్ లెవెల్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే, ఎవరైనా సెక్షువల్ అబ్యూస్కి పాలు పడినట్టయితే భయపడకండి, ముందుకు రండి. వారిపైన మీ ఇమ్మీడియట్ అధికారి, ఇప్పుడు మీరు స్కూల్ లెవెల్లో ఉంటే టీచర్ మిమ్మల్ని ఏమైనా అబ్యూస్ చేస్తే వెంటనే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయండి. ఆ తర్వాత పేరెంట్స్ త్రూ మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి, కంప్లైంట్ చేయండి డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు మారిపోరు, అది అక్కడికి అయిపోదు, అది రేపొద్దుట ఇంకొక కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఇంకొక పెద్ద నేరంగా అది మారుతుంది. కాబట్టి ఎంత చిన్న నేరమైనా సరే ఈ అబ్యూస్కి సంబంధించి, సెక్షువల్ అబ్యూస్కి సంబంధించి మీరు అస్సలు ఎవరిని ఎక్స్క్యూజ్ చేయొద్దు. అది మీ హక్కు, డిగ్నిటీ ఆఫ్ లైఫ్, పీస్ ఆఫ్ లైఫ్. మీరు వర్క్ ప్లేస్లోనే కానీ, స్కూల్లోనే కానీ, కాలేజ్లోనే కానీ హ్యాపీగా, ప్రొటెక్టివ్గా మీరు జీవించడం అనేది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, మీరు జీవించాలి. అలాగే ఎవరైనా మిమ్మల్ని అబ్యూస్ చేస్తే వెంటనే మీ పై అధికారికి, ఆఫీస్ లెవెల్ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఎక్కడైనా మీ పై అధికారికి ఇన్ఫార్మ్ చేయండి, కంప్లైంట్ చేయండి. వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వారిపైన యాక్షన్ తీసుకునేలా మీరు ముందుకు రండి. మీరు, మీ కుటుంబ సభ్యులు వారికి ధైర్యంగా నిల్చోవాలి. ఎవరైతే ఈ బాధకు గురయ్యాలో వాళ్ళని నిందించకండి. బాధకి ఎందుకు గురయ్యారు, ఎలా గురయ్యారు, ఎవరి వల్ల గురయ్యారు, అసలు ఈ గ్రౌండ్స్ ఏంటి, దీన్ని ఎలా అరికట్టాలి, దీనికి పాల్పడ్డ వారికి శిక్ష పడేలా ముందుకు రండి. ఎందుకంటే అది వాళ్ళు చేసిన తప్పు కాదు, ఎవరో చేసిన తప్పుకి ఎవరు తప్పు చేశారో వాళ్ళే శిక్ష అనుభవించాలి, తప్పు చేసిన వాళ్ళే అవమానం అనుభవించాలి, అంతేగాని బాధను పొందిన వాళ్ళు కాదు. కాబట్టి సమాజం ఈ కోణంలో, కుటుంబం కూడా ఈ కోణంలోనే ఆలోచించాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బాధపడి ఉంటారు, వాళ్ళని ఇంకా బాధ పెట్టద్దు, వాళ్ళని ఇంకా అవమానించొద్దు, వాళ్ళని ప్రోత్సహించాలి అన్ని రంగాల్లో. నార్మల్గానే ఎవరైతే ఈ నేరస్తులు ఉంటారో, ఈ నేరం ఆరోపించబడ్డవారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేలా కుటుంబం, వ్యవస్థ, సొసైటీ అందరూ ఈ విక్టిమ్కి సపోర్టివ్గా నిల్చోవాలి.
2: ఓకే, చాలా చక్కగా చెప్పారు నాన్సీ గారు. కుటుంబం పాత్ర ఎంత ఉందో అలాగే సొసైటీ పాత్ర అంతకు మించి ఉంది. ఎందుకంటే అందరూ ప్రాణం కన్నా పరువు ముఖ్యం అనేది తాపత్రయపడే సొసైటీలో మనం ఉన్నాం. కానీ ఒకటి నేను రివర్స్ చెప్తున్నాను, ఒక ప్రాణమే ముఖ్యం పరువు కన్నా,
1: డెఫినెట్లీ.
2: సో ఈ తరుణంలో సొసైటీ పాత్ర ఎంతో ఉంటుంది. ఇప్పుడు విక్టిము నాకేదో అన్యాయం జరిగింది అనే దానికన్నా నలుగురు ఏమనుకుంటున్నారు అనే దానికి చాలా కుమిలిపోయి, కృంగిపోయి, కృషించిపోతూ ఉంటాడు. సో డెఫినెట్గా మీరు అన్నట్టుగా సొసైటీ పాత్ర, సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా వరకు ఉంది. అయితే నాన్సీ గారు, ఇప్పుడు మీరు హైకోర్టులో మనం చూసినట్లయితే అది చాలామంది కోర్టు మెట్లెక్కుతావా, మన పరువు తీస్తావా అలాంటి మాటలే ఎక్కువ వింటూ ఉంటాం. అండ్ మూవీస్లో చూస్తున్నట్టుగా చాలా మంది ఉంటారు హైకోర్టులో, వాళ్ళందరి ముందు ఇవన్నీ చెప్పడం వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు రియల్గా కోర్టులో ఇలాంటి కొంచెం ప్రైవసీ ఉంటుందా, లేకపోతే అందరి ముందు అలా ఓపెన్గా విక్టిమ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుందా?
1: లేదండి, డెఫినెట్గా ప్రైవసీ కూడా ఉంటుంది. మనము ఇప్పుడు ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో, మైనర్ బాలికలు అయితేనేమి, ఇంకా అన్మ్యారీడ్ గర్ల్స్, ఉమెన్స్ ఎవరైనా కానీ, వారికి సపరేట్గా వాళ్ళని విచారించే అవకాశం ఉంటుంది. సపరేట్గా జడ్జి గారు వారిని వారి

0: ఒకటి సంభాషించి వారి వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంటది అన్నమాట. కోర్టు మెట్లు ఎక్కితే పరుగుపోతుంది, అది అసలు అది ఏంటంటే అది ఒక మిత్.
1: కరెక్ట్.
0: ఇప్పుడు మారుతున్న సొసైటీలో ఎంతో మోడర్నైజేషన్, అమ్మాయిలు రాకెట్లు ఎక్కి వెళ్తున్నారు చెప్తున్నాం మనం, మాట్లాడుకుంటున్నాం. కోర్టు మెట్లు ఎక్కడం వల్ల మీకేం అన్యాయం జరగదు, డెఫినెట్ గా న్యాయమే జరుగుద్ది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టానికి అందరు సమానులే అన్నమాట. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ఉంటది న్యాయదేవతకి, చాలా మందికి తెలీదు ఎందుకు చట్టానికి కళ్ళు లేవు అని వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, కానీ అది కాదు. న్యాయదేవత కళ్ళకి ఉండే బ్లైండ్ ఫోల్డ్ యొక్క పర్పస్ ఏంటి అనేసి అంటే, అది న్యాయదేవత కట్టిన ఆ బ్లైండ్ ఫోల్డ్ చూడకుండా, అంటే చిన్న పెద్ద గొప్ప వీద, పెద్ద పొలిటీషియనా, పెద్ద రిచ్ పర్సనా, పూరా అని ఎవరిని చూడకుండా న్యాయం చెప్పడమే దాని ముఖ్యమైన లక్ష్యం అన్నమాట. సో మీ కోర్టు లెక్కితే కోర్టు కొంచెం కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొంచెం టైం పడుతుంది, కాదని నేను అనట్లేదు. టైం పట్టినప్పటికీ దోషులకు ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది, నిర్దోషులకు ఖచ్చితంగా న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుద్దండి. మన మన వైపు నుంచి ఎవిడెన్స్, మన వైపు నుంచి అంత ప్రాపర్గా ఉన్నప్పుడు, మన కోర్టులో అన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా కోర్టు అనేది మనకి రిలీఫ్ ఇస్తుంది. ఎవరైతే పర్పిట్రేటర్స్ ఉంటారో, నేరస్తులు, వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు వారు శిక్షని విధిస్తారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు నాన్సీ గారు. చివరిగా మనం కార్యక్రమాన్ని ముగించే ముందు ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అనే అంశం గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. చివరిగా మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: చివరిగా నేను శ్రోతలందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే అండి, ఈ పర్టికులర్ డేని మనం ఈ సందర్భంగా ముఖ్యంగా ఎవరైతే సెక్షువల్ వయలెన్స్కి గురైనారో వాళ్ళందరికీ కూడా మనము, చాలామంది ప్రాణాలతో పోరాడుతూ ఇంకా జీవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీటికి గురైన వాళ్ళు మీరు బాధపడుతూ భయపడుతూ అవమానపడుతూ బతకాల్సిన అవసరం లేదు. సొసైటీ కూడా వారి చుట్టూ కట్టిన తెర ఏదైతే ఉందో దాన్ని తెంచేయాలండి, వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక సిస్టమ్ సర్క్యులేటెడ్ అంటే ఒక మంచి భవిష్యత్తు, వాళ్ళు కూడా జీవించేలా, వాళ్ళు కూడా అందరిలాగా ఊపిరి పీల్చుకునేలా సమాజం వారికి ఒక పునరావాసం, కంఫర్ట్ జోన్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా కల్పించాలి. ఈ బర్డెన్ ఆఫ్ షేమ్ అనేది విక్టిమ్స్ మీద ఉంచకండి దయచేసి. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారి మీదకి షిఫ్ట్ చేయండి. ఆ కోణంలో ఆలోచించినప్పుడే సమాజము ఇలాంటి విషయాల్లో అవగాహన ఖచ్చితంగా అందరికీ ఇంపార్టెంట్ అండి, పిల్లల నుంచి పెద్దల వరకు. అసలు ఈ సెక్షువల్ వయలెన్స్కి గురైన వాళ్ళు ఎంత అవమానపడుతున్నారు, ఎంత బాధలు పడుతున్నారు అన్న దాని మీదనే ఈ నేషనల్ అవేర్నెస్ డే అనమాట. యాక్చువల్గా ఈరోజు ఇంటర్నేషనల్ డే, యునైటెడ్ నేషన్స్ వారు ఈ ఆర్గనైజ్ చేసిందే అందుకనమాట. ఈ బాధని పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము ఇచ్చే వెసులుబాటు, వాళ్ళని బాధపడుతూ అవమానిస్తూ వాళ్ళని ఇంకా ఇంకా కృంగదీయకుండా సొసైటీ వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి, ప్రభుత్వాలు వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితేనేమి, చదువుకునే ఆపర్చునిటీస్ ఏవైనా కానీ వాళ్ళని కూడా సమానంగా అన్ని హక్కులు ఇస్తూ నార్మల్గా బిహేవ్ చేయాలి. ఇదే అండి నేను ఇచ్చే మెసేజ్ అయితే అందరికీ. అందరూ సంతోషంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆడవారిని గౌరవించండి. థ్యాంక్ యూ
1: సో మచ్ నాన్సీ గారు, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి అనేక అంశాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
0: సో మచ్ అండి. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వయలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ 2026 ఈ అంశం గురించి హైకోర్టు అడ్వకేట్ నాన్సీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.
3: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
4: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
3: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

0: మేము పాల్గొంటున్నాం.
1: మీరు కూడా పాల్గొనండి.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగా.

మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. కార్యక్రమానికి సాంకేతిక సహకారం పి ప్రభాకర్ గారు, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0874295038, మరో నెంబర్ 295039.

0: ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రకాంత గారు, బాగున్నారా?
0: నమస్తే అండి, బాగున్నామండి.
1: నమస్తే, పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నానండి.
0: స్వీటీ గారు స్వీట్గా మాట్లాడుతున్నారు, చెప్పండి.
1: ఇవాళ కుర్రాడు మూవీ నుంచి ఏమంటారు అనే సాంగ్ వినిపించండి.
0: తప్పకుండా అండి. స్వీటీ గారు
1: చెప్పండి.
0: హలో
1: హలో
0: స్వీటీ గారు.

0: నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాము. హలో,
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? చిన్నపాసి గారు, బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. చిన్నపాసి గారు, ఎలా ఉంది మీ పని?
1: ఓకే మేడం, పర్లేదు. ప్రస్తుతానికి కూలర్ చేసుకుంటేనే ఫోన్ చేశా.
0: రిపేర్ చేస్తూనే ఫోన్ చేశారా?
1: సెకండ్ కాలర్ అంటే లక్కీగా దొరికింది. అది కూడా పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఫోన్ చేయకుండా. ఇక
0: మరి పని చేస్తూ మీకేం డిస్టర్బెన్స్ ఉండదా వినడానికి?
1: లేదు లేదు మేడం, రేడియోకి తర పనులు తను చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటా ఉంటాను. నేను చాలా క్షేమం కూడా అవుతుంది నాకు.
0: మరి
1: మేడం
0: చెప్పండి.
1: ఏముంది మేడం, ఇక పని చేసుకుంటూ రేడియో ఇంట్లో ఉంటాం కదా, అంటే పనికి డిస్టర్బెన్స్ ఏముండదు మేడం మాకది.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఈరోజు అగ్నికుండ చిత్రం నుంచి రుంభా రుంభా హో హో అనే పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా చిన్నపాసి గారు, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చిద్దాము? హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, మీరెలా ఉన్నారు బాబుచారి గారు?
1: మేము చాలా బాగున్నాం మేడం.
0: మీ వెల్డింగ్ షాప్ ఎలా నడుస్తుంది?
1: షాప్ మేడం అది
0: నడుస్తుందండి ఇప్పుడు.
1: పర్వాలేదు మేడం, బాగా ఎండలు మాత్రం ఫుల్ నడుస్తున్నాయి మేడం, వర్షం లేదు.
0: ఎండలకు మీరు వెల్డింగ్ వర్క్ చేస్తుంటే మీకు ఇబ్బందికరంగా ఉంటుందండి బాబుచారి గారు?
1: ఇబ్బందికరంగానే ఉంటుంది కదా మేడం, తప్పకుండా చేయాల్సి వస్తుంది మేడం. రైతులు మరి ఇప్పుడు దున్నే టైం, పంటలు మరి విత్తనాలు వేసే టైం కాబట్టి తప్పకుండా చేయాల్సి వస్తుంది మేడం.
0: ఓకే, మీరు

0: పాగళ్ళు కొర్రులు ఇలాంటివి చేస్తూ ఉంటారా?
1: అవును మేడం, చేస్తున్నాను.
0: ఓకే అండి. బాబుచారి గారు, ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఈరోజు బొబ్బిలి పులి చిత్రం నుంచి జనని జన్మభూమి అనే పాట ఏంటి మేడం?
0: తప్పకుండా అండి. బాబుచారి గారు, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తాము, వినండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం, మా సిరికొండ శ్రీనిన్న అట్రా సెంటర్ మసీ ముందు ఇస్త్రీ షాప్.
0: ఇస్త్రీ షాపు శ్రీను గారు?
1: ఇస్త్రీ షాప్.
0: ఓకే అండి, బాగున్నారా? ఎలా ఉంది మీ ఇస్త్రీ షాపు?
1: ఎలా ఉంటే ఎండలకి ఇబ్బందిగానే ఉంటది కొంచెం.
0: శ్రీను గారు, మరి బొగ్గులతోటే ఇస్త్రీ చేస్తారా, లేకపోతే మనకు ఈ ఇప్పుడు ఎలక్ట్రిక్ ది వచ్చింది దాంతో చేస్తున్నారా?
1: ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టాను, బొగ్గులు తీసేసాం, ఇప్పుడు రావట్లేదు కూడా. అవి కూడా
0: తీసేశారా? ఓకే అండి. శ్రీను గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: చంద్రమోహన్ నటించిందండి, పక్కింటి అమ్మాయి, పక్కింటి సాంగ్, టైటిల్ సాంగ్.
0: టైటిల్ సాంగ్ కావాలా? పాట పాడతారా?
1: కోరుతున్న శ్రోతులు మేడం,
0: చెప్పండి.
1: అమ్మా టైలర్ మీద తుత్తిగూడెం శారీ గారు, బొల్లగూడెం శ్రీనివాస్.
0: ఓకే అండి, మీ అందరి కోసము మీరు కోరిన పాటను వినిపిస్తున్నాము, వినండి. ఓకే అండి.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి ఫరీద్.
0: ఫరీద్ గారు,
1: అవును మేడం.
0: బాగున్నారండి?
1: చాలా బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: మేము కూడా బాగున్నాము. ఎలా ఉంది మీ టైలర్ షాపు?
1: చాలా బాగుంది మేడం, చాలా పని కూడా చాలా ఉంది మేడం.
0: మ్యారేజెస్ సీజన్లో మీకు చాలా ఎక్కువ పని ఉంటుంది అనుకుంటా?
1: అవును మేడం, ఉంటుంది సీజన్ కదా మేడం, మ్యారేజ్ టైంలో కంపల్సరీ ఉంటుంది మేడం.
0: చాలా బొటిక్ సెంటర్స్ కూడా వస్తున్నాయి కదండి, మరి మీకు దానికి తగ్గట్టుగా ఉంటుందా వ్యాపారము?
1: మాకు ఉంటుంది మేడం, మేము ఎందుకంటే పంజాబ్ డ్రెస్సెస్లో మళ్ళా ఫ్రాకులు ఇవన్నీ కుడుతుంటాం కదా మేడం, మాకు ఎప్పుడు ఉంటూ ఉంటుంది పని.
0: మంచిదండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: అమ్మాయిలు అబ్బాయిలు, నిజం చెప్పమంటే నాకు ఇష్టం అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము ఫరీద్ గారు, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి?
1: అట్లా సతీష్ మేడం, రాంపురం గ్రామం.
0: సతీష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, కార్యక్రమాలు వింటూ.
0: కార్యక్రమాలు వింటూ బాగున్నారా? ఎలా వ్యవసాయ పనులు స్టార్ట్ చేశారండి?
1: ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి మేడం.
0: ఎలా స్టార్ట్ చేశారు, ఏం స్టార్ట్ చేశారు?
1: ఇప్పుడు నార్మల్ దున్నది, నార్లు పోస్తున్నారు. వాటి నుంచి
0: నార్లు పోస్తున్నారండి?
1: అవును మేడం.
0: సతీష్ గారు, నారు ఎదగటానికి నాటటానికి ఎన్ని రోజుల వ్యవధి పడుతుంది?
1: 20 నుంచి 25 రోజులలో నాటేసుకోవచ్చు మేడం.
0: ఓకే ఓకే. మీ వరకే ఇస్తారా, మీ పక్క పొలాల వారికి కూడా సరిపడా మీరు నారు పెంచుతారా?
1: మా వరకే మేడం, ఎందుకంటే ఇప్పుడు పోసుకుంటా ఉంటారు ఎవరికి వాళ్ళే, ఎందుకంటే నారు మళ్ళీ అప్పటికప్పుడు దొరకాలంటే దొరకదు కదా. ఎందుకంటే సరిపడ నారు పోసుకుంటారు, మిగిలితే అమ్ముకుంటారు, లేకపోతే దున్నేస్తారు అందులో మా దుక్కిల్లో.
0: తప్పకుండా మనము నారు పెంచుకోవాల్సిందేనండి, ఎవరికైనా కావాలి.
1: ఎందుకంటే మరి పెంచుకోవాల్సింది, ఎవరికి వాళ్ళు నారు ఉంటేనే సకాలంలో నాటేసుకోవచ్చు, అధిక దిగుబడి తీసుకోవచ్చు. మనం వేరే వాళ్ళు నారు పోసి దానికి చీడపీడలు ఆశించి, లేకపోతే సరైన ఎదుగుదల లేక అట్లా కూడా ఉంటాయి. ఇప్పుడు మనుషులకు కదా ఎట్లా వ్యాధులు వస్తా ఉంటాయి, వరికి కూడా అంతే వస్తా ఉంటాయి నారు మడికి. మన ఎవరికి వాళ్ళు అయితే దానికి సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవచ్చు, పురుగు మందులు పిచికారీ చేసుకోవచ్చు, లేకపోతే మందులు సకాలంలో వేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది, అధిక దిగుబడి వస్తుంది అన్నట్టు.
0: మంచిదండి. ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: తల్లి కొడుకుల అనుబంధ సినిమాలో దాచుకోకు వలపులు అన్న సాంగ్ ఉంటుంది, ఆ పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: हेलो हेलो
1: हेलो नमस्ते गुड आफ्टरनून
0: नमस्ते गुड आफ्टरनून ఎవర్ మాట్లాడుతున్నారు
1: నా పేరు నూర్జహాన్ మేడం నేను కొత్తగూడెం బర్మకామ్ నుంచి మాట్లాడుతున్నా
0: నూర్జహాన్ గారు బాగున్నారండి
1: బాగున్నాను మేడం మీరు బాగున్నారా మేడం
0: నేను కూడా బాగున్నాం ఎలా ఉంది మీ టైలరింగ్
1: మా టైలరింగ్ కొంచెం పర్లేదు మేడం అలాగే
0: అలాగే అంటే ఎలా
1: ఎలా అంటే కొంచెం డల్గా ఉంది మేడం ఇప్పుడు ఏం లేదు కదా పండగలు ఇప్పుడే కదా స్టార్ట్
0: అంతే అంటారా అంటే సీజన్ స్టార్ట్ అయితేనే మీకు గిరాకీ ఉంటుందా
1: అవును అవును మేడం
0: నూర్జహాన్ గారు మరి ఈ రోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి
1: ఈ రోజు నాకు సినిమా పేరు వచ్చేసి అభినందన సినిమాలో నుంచి ఆ పాట కావాలి మేడం
0: చాలా బాగా పాడారండి పాట
1: థ్యాంక్ యూ మేడం
0: థ్యాంక్ యూ ఇలానే ఫోన్ చేసినప్పుడల్లా మీకు కావాల్సిన పాట మీరు కూడా పాడి వినిపించండి
1: ఓకే మేడం ఓకే
0: ఓకే అండి మీకు మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము వినండి
1: ఓకే మేడం థ్యాంక్ యూ మేడం
0: థ్యాంక్ యూ

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి? నరేంద్ర రెడ్డి గారు, బాగున్నారా? చాలా దూరం నుంచి కాల్ చేస్తున్నారు. మేము కూడా బాగున్నాం. ఎలా ఉన్నాయండి మీ వ్యవసాయ పనులు?
1: మేడం ఈసారి వానలే పడలేదు మేడం, వానల కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు వస్తే మామిడి పంట కోతకు వచ్చింది మేడం, కోస్తా అన్నారు. దిగుబడి బాగొచ్చింది మేడం ఈసారి, కానీ రేట్లు తక్కువ మేడం.
0: రేట్లు తక్కువ వచ్చాయండి?
1: అవును మేడం, చాలా తగ్గిపోయింది మేడం రేటు. ప్రభుత్వం ఈ రోజే సబ్సిడీ ప్రకటించింది మేడం, 4 రూపాయలు.
0: మంచిదండి, రైతులు ఎప్పుడు చల్లగా ఉంటేనే మేము కూడా బాగుంటాం.
1: అంతే కదా మేడం, రైతులు ఏంటి, రాజ్యం లేదు కదా మేడం.
0: అవునండి. రెడ్డి గారు, ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: మేడం వేటగాడు సినిమాలో జాబిలతో చెప్పనా అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సుజాత నగర్ నుంచి మాధవిని మాట్లాడుతున్నా మేడం.
0: మాధవి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా బాగున్నా. ఏం చేస్తున్నారు ప్రెజెంట్?
1: పనికిరణం మేడం, విత్తనాలు వేస్తున్నా.
0: ఏం విత్తనాలు వేస్తున్నారు?
1: అవును మేడం.
0: ఏం విత్తనాలు వేస్తున్నారు?
1: పత్తి విత్తనాలు వేస్తున్నాం మేడం.
0: ఇప్పుడు స్టార్ట్ చేశారా?
1: అవును మేడం, స్టార్ట్ అయినాయి. వర్షాకాలం స్టార్ట్ అయినాయి, పండ్లు స్టార్ట్ అయినాయి మేడం.
0: మంచిదండి. మాధవి గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: భారతీయుడు మూవీ నుంచి మేడం. పచ్చల చిలుకలు తోడు సాంగ్ అయింది మేడం.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తాము, వినండి.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: సియాద్నగర్ మండలం సీతాపేట బంజారు నుంచి భద్రు మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: మేము బాగున్నామండి. భద్రు గారు మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా బాగానే ఉన్నా మేడం.
0: భద్రు గారు ఏం చేస్తూ ఉంటారు మీరు?
1: నేను పాల వ్యాపారం చేస్తూ ఉంటాను మేడం.
0: పాల వ్యాపారం అంటే మీరు, మీకు గేదెలు ఉన్నాయండి, ఆవులు?
1: మా గేదెలు ఉన్నాయి మేడం.
0: ఓకే, మీ సొంత వ్యాపారం?
1: అవును మేడం.
0: మీ ఊర్లోనే పోస్తూ ఉంటారా, పక్క ఊరెళ్ళి కూడా పోస్తూ ఉంటారా?
1: మా ఊర్లోనే పోస్తూ ఉంటాం మేడం.
0: ఎన్ని పశువులు ఉన్నాయి భద్రు గారు మీకు? ఎనిమిదిటిని మీరే మెయింటైన్ చేస్తూ ఉంటారా?
1: అవునవును మేడం.
0: భద్రు గారు, ఈరోజు మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: నిన్ను చూడక నేనుండను సినిమాలో నుంచి ఏదో మౌన రాగం అనే పాట అయింది మేడం.
0: పాడతారా భద్రు గారు?
1: పూర్తిగా రాదు మేడం.
0: వచ్చినంత వరకు పాడండి. తప్పకుండా. మరి మీరు అడిగినట్లుగా మీరు కోరిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారము. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ నుండి బరిగి మాధవరాన్న అక్క గట్టన్న మాట్లాడుతున్నా.
0: గట్టన్న గారు బాగున్నారా?
1: చాలా బాగున్నావు అక్క, కానీ ఎండలు బాగా ఉన్నాయి. వర్షాలు వస్తాయి అనుకుంటే ఆల్రెడీ రోని అయిపోయింది, మృగశిల కూడా అయిపోతుంది. కానీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ రైతులు ముఖ్యంగా, రైతు బాగుంటేనే రైతు పంట పండిస్తేనే భారతదేశం సిరి సంపదలకు అన్నదాం పెట్టి అన్నదాతలం అవుతాం. మరే మాకే వ్యవసాయకు వర్షం లేకపోతే ఇంకా ఎలా అన్నం పెట్టగలుగుతాం అనే బాధలో ఉన్నాం అక్క.
0: వర్షం కోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం.
1: వర్షం అయితేనే ఇప్పుడు విత్తనాలు, ఇప్పుడు మన ఈ రోజు మనకు సతీష్ అన్న చెప్పిండు, ఈ రోజు నుంచి నారు మరలు పోసుకుంటుందా అనుకున్నాం. కానీ కొంచెం నీళ్లున్న వాళ్ళు ముందు నారు పోసుకుంటా అంటారు. కానీ ఆ ముందు నారు వాళ్ళు పోసుకున్నాక వర్షం పడకపోతే, అది 40-45 రోజులు కనుక వర్షం పడకపోతే ఆ నారు ఎందుకు పనిచేయదు అక్క? ఆ నారు మోడం పోతుంది. దానిలో ఉన్నటువంటి పునరుత్పత్తి జరిగేటువంటి టైంలో దానికి అదులు దాటిపోద్ది, అదులు పదును అంటున్నాడు దీన్ని ముఖ్యంగా.
0: ఓకే,
1: మళ్ళా ఇట్లా అయినాక మళ్ళా లాస్ట్ కోసే వర్షాలల్లా అప్పుడు ఈశాన్య ఋతుపవనాలు ముందుకు వస్తా అంటాయి. ఇది సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ లో ఎండింగ్ లా ముందుకు వస్తాయి. అవి నవంబర్ లో రావాల్సింది ముందుగానే వచ్చేస్తా అంటాయి. ఈ వరి కోతలు వచ్చేటప్పుడు ఇటు వర్షాభావ పరిస్థితులు, ఇప్పుడు అనావృష్టి, అప్పుడు అతివృష్టి అవుతుంది.
0: ఘటన గారు మీకు ఒక మంచి అవగాహన ఉన్నది.
1: అట్లా ఇంకొక ముచ్చటక్క, మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే 7 సన్న రకాల వరి విత్తనాలు కనుక విత్తేంటేనే మనకు రైతులకు సన్న ధాన్యం తింటేనే రేషన్ సరుకులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా 7 రకాల వరి మాత్రమే రిఫర్ చేస్తున్నది.
0: తప్పకుండా ఘటన గారు మీ కోరిక మేరకు వర్షం రావాలనుకుంటున్నారు.
1: రైతులకు ఏంటంటే ఆ 7 రకాల రైతు విత్తనాలని ఇప్పుడు వేస్తే పండే బీపీటీ టైం అయిపోయింది. పెద్ద పెద్ద 150 రోజులు పోసుకునేటువంటి టైం అయిపోయింది. 120 రోజులు వేసుకున్న టైం మాత్రం జూలై 10 నుంచి పోయాడు అవి. ఎందుకంటే ముందు వేస్తే అవి సూర్యరశ్మి, సూర్యు మీద ప్రొటెక్షన్, ఎటు అయితే సూర్యు పొద్దుతిరుగులా పువ్వు ఎలా తిరుగుతుంటో వరి అలా తిరిగి కింద పడిపోతుంది అన్నట్టు. విత్తనాలు ఆసక్క పండినా కానీ, కావున ఆ విత్తనాలు ఇప్పుడు పోసుకోకూడదు. జూలై 15 నుంచి మాత్రమే పోసుకోవాలని నా తోటి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నానక్క.
0: తప్పకుండా ఘటన గారు, మీరు చెప్పినట్లుగా మన శ్రోతలు విన్నారు. మరి వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మీరు చెప్పిన వాటిని తప్పకుండా వారు విని పాటిస్తారని మేము కోరుకుంటున్నాము.
1: వాళ్ళకే మంచిగా 500 బోనస్ వస్తుంది, మళ్ళీ ఒక రైతు రుణం కూడా వస్తా ఉంటుంది, మళ్ళీ ఒక రైతు బంధు కూడా వస్తా ఉంటారట. ధన్యవాదాలు అక్క, మీరు ఇంత మంచి అవకాశం డైరెక్టర్ శంకరన్న గారికి, మీకు కూడా.
0: తప్పకుండా. అయితే ఘటన గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: ఈ రోజు మాకు పాతది చిత్రం నవోదయం సినిమా. ఎందుకంటే ఈ రోజు మహిళల మీద, విద్యార్థిని విద్యార్థుల మీద, ముఖ్యంగా ఆడపిల్లల మీద అఘైత్యాలు జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా అందరు సమాజం మేల్కొనాలని, ఆడపిల్లల పట్ల కొంచెం సానుభూతితో మెలగాలని, ఆడపిల్లలు కాపాడితేనే, భూతల్లిని కాపాడితేనే భారత సమాజం, ప్రపంచ సమాజం, మహిళా సమాజం చల్లంగా ఉంటేనే, ఒక చెట్టెంత చల్లంగా ఉంటే మనకు నీడెట్లిస్తుందో ఆడపిల్ల కూడా అమ్మ తల్లిని చల్లంగా ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. ఆడపిల్లను అన్నవాడు సర్వనాశనం అయిపోతాడు. కావున దయచేసి ఆడపిల్లను కాపాడదాం. బేచి పడవో బేగా, అది ఆ నినాదం తీసుకుంటాం అక్క.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాం ఘటన గారు, వినండి.
1: ధన్యవాదాలక్క.
0: ధన్యవాదాలు అన్నా.

0: హలో
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను నీలోఫర్ అండి.
0: నీలోఫర్ గారు బాగున్నారా చాలా రోజుల తర్వాత?
1: అవును మేడం, బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా బాగున్నాము.
1: ఈ మధ్య మీ వాయిస్ నాకైతే వినిపించలేదు, నేను క్రమం తప్పకుండా వింటున్నాను.
0: ఓకే, మీరు రేడియో వింటున్నారు కానీ మాకు ఫోన్ చేయట్లేదు అనమాట.
1: లేదు మేడం, చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. మీరే నాకు లైవ్ లో ఎప్పుడు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఈ మధ్య తక్కువగా వచ్చినట్టు అనిపించారు నాకు.
0: వచ్చామండి. నీలోఫర్ గారు,
1: మేడం చెప్పండి,
0: ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: నాకు మోసగాడి చిత్రం నుండి ఏ వసంతం ఇది ఎవరి సొంతం ఇది, బాలుగారు సుశీల గారు పాడిన పాట.
0: పాట పాడతారా?
1: లేదు మేడం, వింటాను.
0: వింటారా? ఓకే, మీరు కోరిన పాట మీకోసం వినిపిస్తాము, మోసగాడి చిత్రం నుండి వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే.

0: మీకు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: వేగు చుక్కలు చిత్రం నుండి కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా సాంగ్ మేడం.
0: పాడతారా?
1: లేదు మేడం.
0: ఓకే, మరి మీరు కోరిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాము. హలో
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: చూలూరు పాడు నుంచి పద్మావతి మేడం.
0: పద్మావతి గారు బాగున్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా బాగున్నాము. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు పద్మావతి గారు?
1: నేను టైలరింగ్ మేడం, టైలరింగ్ చేస్తున్నా.
0: టైలరింగ్ చేస్తూ ఉన్నారా? ప్రజెంట్ అంటే మీ ఇంటి వరకే మీరు టైలరింగ్ చేస్తారా, బయట వాళ్ళ క్లాత్స్ కూడా కుడుతూ ఉంటారా?
1: షాపే మేడం, బయట కూడా కుడతాం.
0: షాప్
1: లక్ష్మి లేడీస్ టైలర్ మేడం.
0: ఓకే ఓకే. మీరు మీ షాప్లో మీరు ఒక్కరేనా, మీ చేతి కింద అసిస్టెంట్లు ఉంటారా?
1: ఉన్నారు మేడం, వర్కర్స్ ఉన్నారు.
0: ఓకే, మరి ఈరోజు

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ఎల్లూరు నుంచి కాదర్ పాషా మేడం, టైలరింగ్ చేస్తుంటాం.
0: కాదర్ పాషా గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, దేవుడి దయ వల్ల. మీరు బాగున్నారు మేడం?
0: మేము కూడా బాగున్నాము, దేవుడి దయ వలన, మీ వలన బాగున్నామండి.
1: అదే కదా మేడం కావాలా మనకి, అందరూ బాగుండాలి,
0: అందులో మనం ఉండాలి. తప్పకుండా అండి. కాదర్ పాషా గారు, ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: రాజన్న మూవీ నుంచి అమ్మ అవని నేల తల్లి అవని
0: పాడతారా పాట?
1: పల్లెల్లి మేడం.
0: ఓకే ఓకే, మరి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం, రాంబాబు కారేపల్లి నుంచి.
0: రాంబాబు గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నా. మీ పాన్ షాప్ ఎలా ఉందండి?
1: సూపర్ మేడం, సూపర్.
0: సూపర్ గా ఉందా? అంటే పాన్ షాప్ కి ఏమైనా సీజన్ గా తీసుకుంటారా, కంటిన్యూగా కస్టమర్స్ వాళ్ళే వస్తూ ఉంటారా?
1: కస్టమర్స్ డైలీ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు మేడం.
0: రెగ్యులర్ కస్టమర్స్
1: వెహికల్కి ఇక్కడ ఉన్నదిగా, మన దగ్గర నుంచి పోవాలి, రావాలన్నా మన దగ్గర నుంచి రావాలి.
0: ఓకే, ఒక బ్రాండ్ గా వస్తూ ఉంటారు.
1: అవును మేడం.
0: ఓకే అండి, రాంబాబు గారు ఈ రోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: గృహప్రవేశం నుంచి దారి చూపిన దేవత అనే పాటను వింటాను మేడం.
0: ఓకే, మరి మీరు కోరిన పాట మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: నమస్కారం మేడం గారు. నేను సొప్పాగూడి నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: బాగున్నాం అప్పారావు గారు, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానండి. వర్షాలు రాత్రిపూట పడుతున్నాయి, పగలపూట ఎండ కాస్తుంది. చాలా బాగుంది వాతావరణం.
0: మీ ఊరు చాలా బాగుంది అంటారు.
1: అంతా అడవుల్లో విత్తనాలు, అడవుల్లో ఉన్నారు. పచ్చి రొట్టె చల్లుతున్నారు, జీలుగులు చల్లుతున్నారు. ముందు ఈ నార్లు పోసేవాళ్ళు ఎలా పోస్తున్నారంటేనండి, మోటార్లు అంటున్న వాళ్ళు పోస్తున్నారు ముందు.
0: ఓకే,
1: వాళ్ళకి ఏంటంటే నీళ్ళు అనేది నమ్మకం. ఇక ఆ మూమెంట్ లో ఏదన్నా వర్షాలు పడితే ఇంకా కలిసి వస్తుంది. అందుకని ఇక వాళ్ళైతే ముందు తొందర పడుతున్నారు. కొద్దిగా కాలువ ప్రాంతం వాళ్ళు కొద్దిగా లేటుకు వస్తారు.
0: మనకంటే నీటి వసతి ఆల్రెడీ ఉన్న వాళ్లకు మంచిగా ఉంటుంది. ఓకే, వర్షాల మీద ఆధారపడ్డా, కాలువల నుంచి నీళ్లు రావాలన్నా కొంచెము మనకు నమ్మకం తక్కువ. ఓకే అండి అప్పారావు గారు, మంచి వర్షాలు కురవాలని భగవంతుణ్ణి కోరుకుందాము. ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఈరోజు మిథునం సినిమా నుంచి కాపీ తండ్రత్వం కోరుకుంటున్నానండి. పాట అందరికీ డెడికేట్ చేస్తూ, మొన్న మంగళవారం నాడు మొదమంజరి చాలా బాగుందండి.
0: ఓకే,
1: వంటింటి చిత్రాల గురించి శృతి గారు చాలా అద్భుతంగా చెప్పారు. దానికి అనుగుణంగా పాటలు కూడా వేశారు, ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. మన వంటింట్లో దొరికే జీలకర్ర కాడించి, పసుపు కాడించి, ఉప్పు కాడించి అన్ని చెప్పారండి. వాము కాడించి కూడా అన్ని మన వంటింట్లో దొరికే అన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయో అన్నో తీసుకొచ్చిన శృతి గారికి, ప్రసారం చేసిన పసుపుడి ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కొద్దిగా కాల్స్ చల్లచల్లగా
0: సీజన్ ప్రకారము మీరు కాఫీ సాంగ్ కోరుకుంటున్నారు. తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి. థ్యాంక్ యూ.

జై కాఫీ. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకం త్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ ఫ్రెష్ కాఫీశ్వరీ.

0: టైమంతా వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్షు సర్వము నాశము కావించుకుంటారుగా. అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా, దాచుకుంటారుగా, కాచుకుంటారుగా, చచ్చినట్టు ఇంకా ఇచ్చేంతసేపు.
1: మీరింతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించారు పి. ప్రభాకర్ గారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన లక్ష్మీ కళా చిత్రవారి రైతు బిడ్డ ఈ చిత్రం నుండి పాటలు వింటారు.

ఓలేడు పిలా పిలే చాడు నిదరోయాడు మన గొడవేమీ ఇనుకోలేడు బిత్తర పోయి అడలెత్తేవు ఒళ్ళో పూసు గుమ్మవుతావు.

0: అవును సరసలజీయ మేడి సరదారుబయ్య
1: మహాప్రభువుల దర్శనార్థం వచ్చిన నిమిత్తమేమి చెలవీయవయ్యా.
2: అవునే
1: కప్పల బెకబెకలట్టుల డప్పుల చప్పుడుల

0: అదన్న అయ్య అవుననకయున్న ఒక్క శిశుపాలుడే గాదు దిక్కులన్నీ ఎత్తి వచ్చిన గాని జయించి మించి కలికి నేలుకుందు నటంచు తెలుపవయ్యా.
1: అంతట శ్రీకృష్ణ భగవానుడు ఏ ప్రకారంగా బయలుదేరినాడయా అంటే
2: జగ జగ జగ జగ అంతరికిట తగ నగణగణగ అంతరికిట తగ జగ జగ జంతరి నగణగణంతరి జగదంతరి సగణంతరి అంతరి తలాంగు తరిగిడతో తలాంగు తరిగిడతో తలాంగు తరిగిడతో.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన లక్ష్మీ కళా చిత్రవారి రైతు బిడ్డ ఈ చిత్రం నుండి పాటలు విన్నారు.

0: శ్రోతలు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి మురళీకృష్ణుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.
1: అబ్బయట్టాగో ఉందోలము.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆయా ఖుషియో కా పేగాం పీఎం కిసాన్.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है.
0: 12 विश्वासम, अभिवृद्धि, प्रजा संक्षेमम.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముత్యాల పల్లకి, ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలా.

0: సీతామాలక్ష్మి ఈ చిత్రం నుండి వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.
1: మావి చిగురు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై మా కార్యక్రమాలు ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలు. చిత్రగీతాలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

శిస్తు నారు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్ప నూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్తుడు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పో

2026 నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: निशुल्क कानूनी सहायता टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: आकाशवाणी प्रांतीय वार्तालु।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. గవర్నర్ ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ఈరోజు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి ఎప్పుడూ మద్దతునిస్తుందని, అందువల్లే మెగా బుల్లెట్ రైలు కారిడార్ల కోసం హైదరాబాద్ను ఎన్నుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వల వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని, భవిష్యత్తు తరాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నామని అన్నారు.
3: हमारे तेलंगाना राज्य सरकार ने हमारे बच्चों को अच्छा क्वालिटी एजुकेशन तेलुगु के साथ साथ इंग्लिश भी हम सिखाना चाहते हैं, उसके साथ साथ जर्मनी जापानी साउथ कोरियन लैंग्वेज भी हम सिखाना चाहते हैं। हमारे इंजीनियरिंग बच्चे आज सिलिकॉन वैली को चला रहे अमेरिका में।
2: 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని అన్నారు.
3: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
2: రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రామాలయంలో జరిగిన 25వ వార్షిక బ్రహ్మోత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు కందుకూరు మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ రోడ్డు అనుసంధానం కోసం 87 కోట్ల కేంద్ర నిధులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న చెల్లింపులను పరిష్కరించాలని రాష్ట ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరినట్లు తెలిపారు. రాబోయే ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల గురించి వివరిస్తూ, భారతదేశంలో ప్రణాళికాబద్దంగా నిర్మించ తలపెట్టిన 7 బుల్లెట్ రైలు కారిడార్లలో 3 హైదరాబాద్ అనుసంధానం కానుందని ఆయన ప్రకటించారు. దాదాపు 10 లక్షల కోట్ల అంచనా

దీంతో ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను ఇది కలుపుతుందని చెప్పారు. దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు కోసం వేగంగా భూసేకరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై హైదరాబాద్లోని నాగోల్లో నిర్వహించిన ఒక వర్క్షాప్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రసంగించారు. ఓటర్ల జాబితాలను సవరించడానికి చేపట్టిన ఈ కార్యక్రమం ఒక రాజ్యాంగబద్దమైన ప్రక్రియ కానీ బీజేపీ సొంతంగా చేపట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా 11 సార్లు జరిగిందని పేర్కొన్నారు. ముస్లిం ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వంటి ప్రతిపక్ష పార్టీల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం ఒకే పేరుతో 2 చోట్ల ఉన్న ఓట్లు, మరణించిన వారి ఓట్లు, అక్రమ వలసదారుల ఓట్లను మాత్రమే తొలగిస్తారని ఆయన చెప్పారు. అసలైన ఓటర్లకు సహాయం చేయడానికి, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి బూత్ను సందర్శించాలని పిలుపునిచ్చారు. వరిని ఎక్కువగా పండించే 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వ కేంద్రాల ఏర్పాటును పరిశీలించడం ద్వారా రాష్ట ప్రభుత్వం తన ధాన్యపు నిల్వ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిల్వ, రవాణా రంగ నిపుణులతో కలిసి దీనికి సంబంధించిన అవకాశాలను సమీక్షించిన ఆయన, తొలి దశలో 50,000 మెట్రిక్టన్నుల సామర్థ్యం గల నెట్వర్క్ను అభివృద్ది చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21 జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ 163 కింద ఈ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా చేరడాన్ని పరీక్షా సమయంలో పూర్తిగా నిషేధించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ఇది ఒక ప్రధాన ముందడుగు. గోల్కొండ ఆర్టిల్లరీ సెంటర్ పరిధిలోకి వచ్చే 533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల భూమిలో బాపూఘాట్ను గాంధీ సరోవర్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ పర్మిషన్ను మంజూరు చేసింది. ఈ అనుమతి లభించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యోగా మన సంస్కృతి అని, ఆరోగ్యం మన సంపద అని పెద్దపల్లికి చెందిన యోగా గురువు పోతర్ల సాగర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకుంటున్నారన్నారు. రోజుకు కనీసం 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తే ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు, అందమైన జీవితం సొంతమవుతుందని అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరగనున్న నీట్ యూజీ 2026 పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మైనర్ డ్రైవింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో జరిగిన ట్రాఫిక్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్కు సంబంధించి పాఠశాలలు డీమెరిట్ పాయింట్ విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థుల రవాణాను నిశితంగా గమనించాలని కోరారు. ఇటీవలి డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనల నేపథ్యంలో పాఠశాల బస్సు డ్రైవర్లను తప్పనిసరిగా పర్యవేక్షించాలని హెచ్చరించారు. అశ్వాపురం మండలంలో జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు ప్రక్రియ కోసం కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని భద్రాచలం కొత్తగూడెం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పినపాక నియోజకవర్గ ఎన్నికల అధికారి బి రాహుల్ బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లను ఆదేశించారు. ఒక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వాటిని జూలై 24 నాటికి సేకరించాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై గ్రామీణ, జిల్లా స్థాయి జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మహబూబ్ నగర్లో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ను నిర్వహించింది. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని

0: ఐబి మీడియా కమ్యూనికేషన్స్ అధికారి వి గాయత్రి అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఆయనను 11వ నిందితుడుగా చేర్చగా థియేటర్ యాజమాన్యం మొదటి 10 మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లందాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నుండి ఏసీఐ యాక్సెసిబిలిటీ ఎన్హాన్స్మెంట్ అక్రిడిటేషన్ లెవెల్ 2 గుర్తింపును సాధించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. దివ్యాంగులు, శారీరక కదలికలు తక్కువగా ఉన్న ప్రయాణికులకు అందరితో సమానమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి విమానాశ్రయం నిరంతరం కట్టుబడి ఉంటుందనే విషయాన్ని ఈ గుర్తింపు తెలియజేస్తుంది. ప్రయాణికులందరికీ సమానమైన సేవలు అందించడంలో ఈ సౌకర్యాల లభ్యత అనేది అత్యంత కీలకమైన భాగమని సీఈఓ కదిర్ కదిరవన్ పేర్కొన్నారు. ఈ నిబంధనల పరిధిలో మరింత ముందుకు సాగడానికి విమానాశ్రయం సిద్దంగా ఉందని చెబుతూ ఈ విజయాన్ని సాధ్యం చేసిన భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు, ప్రజాస్వామ్య బాధ్యత అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియపై మక్తల్లో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు జరిగే ఓటర్ల సవరణ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మక్తల్లో పెద్ద సంఖ్యలో ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అర్హత ఫారాలు ప్రతి ఓటరుకు చేరేలా ఏజెంట్లు చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గవర్నర్, ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ఈరోజు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి ఎప్పుడూ మద్దతునిస్తుందని, అందువల్లే మెగా బుల్లెట్ రైలు కారిడార్ల కోసం హైదరాబాద్ను ఎన్నుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వల వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక చిత్రగీతం.

0: మీరు విన్న పాట తోడికోడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన గీతం. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన, ప్రతిభను పెంపొందించే, ఆవిష్కరణను ప్రోత్సహించే, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ది, ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
2: दुनिया भारत के युवाओं की क्षमता को भली भांति पहचानने लगी है और ऐसे समय में हमारी कोशिश है कि भारत का हर युवा अपनी क्षमता को अवसर में बदल सके और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ. यह रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाली युवा के सपनों को शक्ति देने वाली योजना है.
1: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కలిగింది.

0: పెంచడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లిమిటెడ్ సీఐఎల్ల సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారిలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, 2024లో జీఐటాక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
2: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేదలుచుకున్నాను.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
3: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बढ़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी.

0: మనం సంవేదనశీలత కి స్టేటస్ పూరా కదా.
1: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ ను టైర్ 2 టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగ వృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు జిల్లా పరిపాలనలను తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనర్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ ను టైర్ 2 టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చి రొట్ల ఎరువులు ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు.
2: పచ్చి రొట్ట పైర్ల సాగులకు తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి మనం తెలుసుకుందామండి. సుస్థిరమైనటువంటి భూసార అభివృద్ధికి పచ్చి రొట్ట పైర్ల సాగులో రైతాంగం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకుందామండి. ప్రస్తుతం మన రైతాంగం అధిక దిగుబడి లక్ష్యంగా రసాయన ఎరువులను అధిక మోతాదులో వాడుతూ కేంద్రీయ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారండి. దీనివల్ల పంట దిగుబడులు పెరగకపోగా భూమిలో పోషకాల సమతుల్యత అనేది దెబ్బతిని పంట భూములు నిస్సారంగా మారుతూ ఉన్నాయండి. ఈ పరిస్థితిని అధిగమించి సుస్థిరమైనటువంటి దిగుబడులు పొందాలంటే ప్రతి రైతు కూడా భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడటంతో పాటు సేంద్రీయ ఎరువులను పోషకాల యాజమాన్యంలో ఒక భాగంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఈ మధ్య కాలంలో సేంద్రీయ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, ఇటువంటి ఎరువుల లభ్యత అనేది నానాటికి తగ్గిపోతున్నటువంటి తరుణంలో ప్రత్యామ్నాయంగా రైతులు పచ్చి రొట్ట పైర్లను సాగు చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందేందుకు ఆస్కారం ఉందండి. కాబట్టి రైతులు ఈ సేంద్రీయ ఈ పచ్చి రొట్ట ఎరువులను ఈ పంటల సరళిలోనే ఒక భాగంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ప్రస్తుతం మనం వ్యవసాయ శాఖ వారు కూడా

ఉచ్చిరొట్టెరువులను ఈ పంటల సరళిలోనే ఒక భాగంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉండండి. ప్రస్తుతం మనం వ్యవసాయ శాఖ వారు కూడా రాయితీ పైన ఈ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందజేస్తూ ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ పచ్చిరొట్ట ఎరువుల సాగును తప్పనిసరిగా తమ ప్రధాన పంటలకు ముందుగా ఈ పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పచ్చిరొట్ట పైర్లు మనం సేంద్రీయ ఎరువులను డైరెక్ట్ గా మనం ఇప్పుడు అందించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 10 నుంచి 12 కేజీల ఎకరానికి గనక విత్తనాలు గనక మనం తొలకరి వర్షాలు పడగానే 10 నుంచి 20 టన్నుల వరకు కూడా ఎకరానికి సేంద్రీయ పదార్థం అనేది లభ్యం అవుతూ ఉందండి ఈ పచ్చిరొట్ట పైరు వల్ల. తద్వారా భూసారం అనేది పెరుగుతుంది. అదేవిధంగా నేలలో సేంద్రీయ పదార్థం అనేది మన నేలల్లో సేంద్రీయ పదార్థం అదేవిధంగా నత్రజని కూడా తక్కువగా ఉండటం అనేది మన పరిపాటిగా ఉంది. అయితే ఈ సేంద్రీయ పదార్థం వృద్ధికి కూడా అదేవిధంగా పోషకాలు నత్రజని లాంటి పోషకాల వృద్ధికి కూడా ఈ పచ్చిరొట్ట పైర్లు అనేవి ఎంతగానో దోహదపడతాయండి. తర్వాత భూమి యొక్క భౌతిక స్థితి మెరుగుపడటం అంటే నేలను గుల్లబరిచేసి అందులో నీటి నిలుపుకునేటువంటి శక్తి అదేవిధంగా పోషకాలను నిలుపుకునేటువంటి శక్తి అదేవిధంగా అనేక రకాలైనటువంటి మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చేసేటువంటి గుణం అనేది భూమికి పెరుగుతూ ఉంటుందండి. అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు భూమిలో ఉండి అవి పోషకాలను మొక్కకు అందించడంలో తోడ్పడుతూ ఉంటాయి. అయితే మనం ఈ రసాయన ఎరువులనే కేవలం వాడటం వల్ల ఆ జీవరాశులు నశించి ఈనాడు మనం ఎరువేస్తే తప్ప పంటలు పండలేని పరిస్థితి అనేది వచ్చిందండి. అయితే ఈ సేంద్రీయ ఎరువులు ఎప్పుడైతే మనం వేస్తామో ఆ సేంద్రీయ పదార్థం అంతా కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు కులిగినప్పుడు అందులో మళ్ళీ మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెంది అవి పోషకాలను మొక్కకు లభ్యం అయ్యేటట్టు సూక్ష్మ స్థూల పోషకాలు నత్రజని భాస్వరం పొటాష్తో పాటు అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలను కూడా మొక్కకు అందించేందుకు దోహదపడతాయండి. ఈ మనం పచ్చిరొట్ట ఎరువులు అయితే ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు 25% వరకు నత్రజని ఎరువులను తగ్గించుకోవచ్చు, రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువులు ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్ గా పర్యావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది, పంటల నాణ్యమైనటువంటి పంట అనేది రావడానికి దోహదపడుతుంది. ఈ రసాయన ఎరువులు మనం ఈ విత్తన విడిగా వేయటం వల్ల ఏమవుతుందంటే మొక్క మెత్తగా పెరగటం వల్ల దానిపైన అనేక రకాలైనటువంటి చీడపీడలు కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయండి. అయితే పంటలకు ఈ చీడపీడలను పట్టుకునేటువంటి గుణం కూడా ఈ సేంద్రీయ పదార్థం వల్ల పెరుగుతుంది. ఎందుకంటే మొక్క గట్టిగా పెరుగుతుంది. ఎప్పుడైతే సేంద్రీయ పదార్థం వేసి మనం పంటలు పండిస్తా ఉన్నామో అప్పుడు మొక్క గట్టిగా పెరగటం వల్ల చీడపీడలు కూడా దానికి అంత త్వరగా రాకుండా ఉంటాయండి. అదేవిధంగా కారు చౌడు కానీ చౌడు భూములు ఏమన్నా ఉన్నా సరే ఈ పచ్చిరొట్ట పైర్ల వల్ల తగ్గుతాం అనేది జరుగుతుందండి. దిగుబడి కూడా 15 నుంచి 20% వరకు దిగుబడి కూడా పెరుగుతుందండి. అయితే ఇక పచ్చిరొట్ట పైర్ల రకాల కనుక మనం చూసినట్టయితే పచ్చి రొట్ట ఎరువులు అదేవిధంగా పచ్చి ఆకు ఎరువులు అనేవి మనకి లభ్యం అవుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే ఈ పిల్లి పెసర గాని జీలుగ గాని జనుము గాని ఇవన్నీ కూడా పచ్చిరొట్ట ఎరువులు. అంటే మనం భూమిలో విత్తనాన్ని వేసి అది పెరిగిన తర్వాత భూమిలో కలిగినటువంటి పచ్చిరొట్ట ఎరువులను పచ్చి రొట్ట ఎరువులు అంటారండి. అలా కాకుండా మనం ఎక్కడి నుంచో జిల్లేడు కానీ మనకు అందుబాటులో ఉన్న ఈ అడవులు గనక అందుబాటులో ఉంటే అడవుల్లో గనక ఏదన్నా అందుబాటులో ఉంటే ఆ ఆకు నల్లాటి స్వభావాలు కానీ గ్లైరిసీడియా కానీ కానుగ్ కానీ జిల్లేడు కానీ తంగేడు కానీ ఇట్లాంటి ఆకులను తీసుకువచ్చి అవి ఆ భూమిలో కలిగి దున్నుకుంటే అటువంటి దాన్ని పచ్చి ఆకు ఎరువులు అంటారండి. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు కింద మనం ఎక్కువగా రైతులు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి పంటలను సాగు చేసి భూమిలో కలిగి దున్నుతున్నారు. అయితే ఏ వాటికి ఏ లక్షణాలు ఉండాలి, పచ్చిరొట్ట పైర్లుగా ఎంపిక చేసుకునేటువంటి పంటకు ఏ లక్షణాలు ఉండాలి అనేది కనుక మనం గమనించినట్టయితే అది త్వరగా పెరిగేటువంటి లక్షణం ఉండాలి, వేరు వ్యవస్థ లోపల పెరిగేదిగా ఉండాలి, అదేవిధంగా అది పప్పు దినుసులకు సంబంధించినటువంటి పంట కనుక అయినట్టయితే నత్రజని వేరు బుడుపుల్లో రైజోబియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది అది నత్రజని స్థిరీకరణ గాలిలో ఉన్నటువంటి నత్రజని స్థిరీకరణ చేస్తూ ఉంది. కాబట్టి అటువంటి పప్పు జాతికి సంబంధించినటువంటి పంటలు అయితే మనకి మేలు జరిగేదిగా ఉంటుందండి. అయితే అది నీటి ఎద్దడి ఉన్నప్పటికీ కూడా పెరిగేటువంటి లక్షణం ఉన్నటువంటి పంటను పచ్చిరొట్ట పైరుగా ఎంపిక చేసుకోవాలి. మనకు గనక చూసుకున్నట్టయితే అటువంటి లక్షణాలు ఉండేవి జీలుగ పిల్లి పెసర జనుము అనేటువంటివి అదే ఇవి త్వరగా పెరిగి మనకి పచ్చిరొట్ట దిగుబడిని కూడా ఎక్కువగా ఇచ్చేటువంటివి అండి.

ఇక జీలుగు కనుక మనం చూసుకున్నట్టయితే, ఇంకా పచ్చి రొట్ట పైరులు కనుక మనం చూసుకున్నట్టయితే జీలుగా, ఈ జీలుగుని కనుక మనం తేలికపాటి నేలల్లో ఇసుక నేలల్లో దీన్ని సాగు చేయొచ్చండి. అదేవిధంగా ఈ జీలుగని చౌడు నేలలకు కూడా పునరుద్ధరణకు ఈ జీలుగు అనేది ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనాన్ని కనుక మనం వెదజల్లుకున్నట్టయితే తొలకరి వర్షాలకు, అది 6 నుంచి 7 వారాల్లోనే మనకి 1.5 మీటర్ల ఎత్తు వరకు మృదువుగా పెరిగి రొట్ట దిగుబడి ఇచ్చేందుకు దోహదపడుతుందండి. 1 హెక్టార్కు వచ్చేసరికి 30 టన్నుల వరకు కూడా మనకి ఈ రొట్ట దిగుబడి అనేది ఇస్తుంది. అంటే ఎకరానికి వచ్చేసరికి 12 టన్నుల పచ్చి రొట్ట ఎరువుని ఇది అందించడం అనేది జరుగుతుందండి. ఈ పచ్చి రొట్ట ఎరువులో కూడా, ఈ జీలుగు ఇచ్చేటువంటి పచ్చి రొట్ట ఎరువులో కూడా 1 టన్ను కనుక మనం చూసుకున్నట్టయితే దాంట్లో 5 కిలోల నత్రజని, 1/2 కేజీ వరకు భాస్వరం, 1.5 కేజీ వరకు పొటాష్ అనేది ఉంటుంది. అంటే మనం ఈ పోషకాలను కూడా తర్వాత వేయబడి పంటలకు పోషకాలను కూడా తగ్గించుకోవచ్చు. భూమి యొక్క భౌతిక స్థితి కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఏదైనా జీలుగు లాంటి వేసినప్పుడు దానికి ఏంటంటే దానికి ఉండే స్వభావం ఏంటంటే దానికి ఉండే గుణం వల్ల గేదెలు కూడా ఎక్కువగా తినవండదు. అందుకని ఏంటంటే ఈ జీలుగు అనేది వేసుకుంటే ఇప్పుడు ఏంటి రైతులు ప్రధానంగా చెప్పేది ఈ పచ్చి రొట్ట ఎరువులు వేయాలనుకుంటే ఇది వేసినప్పుడు గేదెలు అనేవి తింటాం, పశువులు వచ్చి నాశనం చేయటం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, తర్వాత దానికి అంత టైం ఉండట్లే అట్లా ఇట్లా అంటూ ఉంటారు. అయితే ఈ జీలుగు లాంటివి వేసుకున్నట్టయితే అదేంటంటే గేదెలు తినవు, త్వరగా పెరుగుతుంది, ఎక్కువ పచ్చి రొట్ట దిగుబడి ఇస్తుంది, చౌడు నేలల్లో కూడా ఎంతో అనుకూలమైనటువంటి పచ్చి రొట్ట ఎరువండి. తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే జనుము అండి, నీళ్లు ఇంకిపోయేటువంటి తేలికపాటి నేలల్లో రైతులు ఈ జనుమును వేసుకోవచ్చు అండి. అన్ని రకాలైనటువంటి నేలల్లో కూడా పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవచ్చు. అయితే అత్యంత అనుకూలమైనటువంటి నేలలు ఈ నేలలు అనేవి, తేలికపాటి నేలల్లో ఈ జనుము వేసుకుంటే మంచిదండి. అదేవిధంగా ఈ జనుము ఏంటంటే మనం పచ్చి రొట్టగాను ఉపయోగపడిద్ది, అదేవిధంగా అవసరం అయితే రైతులకి ఎండాకాలం వేసుకున్నారు, వేసుకున్నప్పుడు ఆయనకి పశువులు కూడా ఉన్నాయి, పశువులు మేత కింద కూడా ఇది కోసుకోవచ్చు, కోసుకుని మిగిలింది భూమిలో పనిగా దున్నుకోవచ్చు. పచ్చి రొట్టగాను అదేవిధంగా పశువుల మేతగాను కూడా ఇది పనికి వస్తుందండి. ఎకరానికి 10 నుంచి 15 కిలోల విత్తనాన్ని మనం తొలకరి వర్షాల్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పచ్చి రొట్ట ఎరువులు ఏదైనా సరే ఇది 7 వారాల దశలో, అంటే పూత ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు భూమిలో కలిగి దున్నుకోవాలండి. ఎందుకంటే పూత దాటిపోయిన తర్వాత దశ దాటిపోయి కాయదశ పడుతుంది అంటే అదేంటంటే గట్టిధనం అనేది నార అనేది పెరిగిపోతా ఉంటుంది, కాడ అనేది పెరిగిపోతా ఉంటుంది, మృదువైనటువంటి ధనం పోయి కాడ పెరుగుతుంది. అది ఎప్పుడైతే మనం ఆ కాడ పెరిగిపోయిన తర్వాత కనుక మనం దున్నామనుకోండి, దున్నటం లేదా దమ్ము చేసామనుకోండి, అదేంటంటే త్వరగా కొల్లదు. కనీసం అంటే కనీసం ఏది మనకి భూమిలో ఈ పచ్చి రొట్ట ఎరువు దున్నటానికి అదేవిధంగా మనకి ప్రధాన పైరు వేసుకోవడానికి 2 వారాల కాలం అనేది అవసరం అవుతుందండి. అందుకని ఏంటంటే త్వరగా పెరిగి మెత్త మృదువుగా ఉన్నప్పుడు పూత దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే భూమిలో కలిగి వేసుకోవాలి. ఈ జనుము కనుక మనం చూసినట్టయితే 1 హెక్టార్కు వచ్చేసరికి 20 నుంచి 25 టన్నుల పచ్చి రొట్ట ఎరువును ఇస్తుందండి. 1 టన్నులో కనుక మనం చూసినట్టయితే 4 కిలోల నత్రజని, 1/2 కిలో భాస్వరం, 1-2 కిలోల వరకు పొటాష్ అనేది లభ్యమవుతూ ఉంది. ఇక తర్వాత ఈ పచ్చి రొట్ట పైరు కనుక మనం గమనించినట్టయితే పిల్లి పెసర, ఇది పచ్చి రొట్టగాను అదేవిధంగా పశుగ్రాసం గాను ఉపయోగపడిద్దండి. నల్ల రేగడి నేలల్లో బాగా పెరిగే పచ్చి రొట్ట ఎరువండిది. ఇది నేలలో నీరు నిల్వ ఉన్నా నీటి ఎద్దడి ఉన్నా తట్టుకోదు. మనకి జీలుగు కనుక మనం చూసినట్టయితే నీటి ఎద్దడి ఉన్నా లేదా నీరు కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే అది తట్టుకుని పెరిగేటువంటి రకం జీలుగు. ఈ పిలిపెసర వచ్చేసరికి నీళ్లు కొంచెం ఎక్కువ అయితే, అంటే పల్లం ఎక్కువగా ఉందనుకోండి, ఏదైనా వర్షాలు ఎక్కువ పడే చూసిన ఉన్నప్పుడు జీలుగు లాంటివి వేసుకోవడమే మంచిది. అవి ఏంటంటే మొండిగా పెరుగుతూ ఉంటుంది జీలుగు. ఈ పిలిపెసర వచ్చేసరికి ఏంటంటే నీటి ఎంత ఎక్కువైనా అదేవిధంగా నీరు ఎక్కువ నిల్వ ఉన్నా సరే తట్టుకోలేదు. తర్వాత ఇది త్వరగా పెరిగిద్దండి, మొదటి 4 వారాల్లో బాగా త్వరగా పెరిగింది, తర్వాత వచ్చేసరికి నెమ్మదిగా పెరగటం అనేది జరుగుతుంది. 1 ఎకరానికి వచ్చేసరికి 6 కిలోల నుంచి 8 కిలోల విత్తనం వరకు అయితే సరిపోతుందండి. 1 హెక్టార్కి వచ్చేసరికి మనకి 6 టన్నుల వరకు పచ్చి రొట్ట ఎరువుని అందిస్తుంది. 1 టన్నులో పచ్చి రొట్ట ఎరువులో 1-8 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 6 కిలోల పొటాష్ వరకు మనకి లభ్యమవుతూ ఉందండి.

0: ఈ విధంగా అదేవిధంగా ఇంకా మిగిలిన కనుక పచ్చి రొట్ట ఎరువులు కనుక మనం చూసినట్టయితే పెప్పర కానీ మినుము కానీ కనుక మనం చూసినట్టయితే 6 నుంచి 8 కిలోలు విత్తనాన్ని ఒక ఎకరానికి మనం చల్లుకునే దాన్ని కూడా మాకు వీలుంటే పచ్చి రొట్ట ఎరువు చేసుకోవచ్చు అండి. మనకి లేదు మనం మంచిగా మంచి పంట మీద ఉంది మంచిగా ఉంది అంటే ఇటువంటి పెప్పర కానీ మినుము కానీ జరుపుకున్నప్పుడు ఒక పంటను కూడా మనం తీసేందుకు ఆస్కారం ఉంది. ఈ రోజు మనం గమనించినట్టయితే WRG 42 అనేటువంటి రకం పెప్పర్ రకం కనుక మనం చూసినట్టయితే 60 రోజుల్లోనే కోతకు వస్తుంది. 60 రోజుల్లోనే కోతకు వస్తుంది అంటే జూన్ మొదటి వారంలో కనుక మన రైతు కనుక విత్తుకుంటే జూలై ఎండింగ్కి అది కోతకు వచ్చేస్తూ ఉంది. ఆగస్ట్ లో మనకు ఇప్పుడు ఏంటి స్వల్పకాలిక రకాలు వేసుకోండి అని చెబుతా ఉన్నాం, సన్న రకాలు వేసుకోండి అని చెబుతా ఉన్నాం, వరి లాంటి రకాలు ఏంటంటే అది ఆగస్ట్ లో కూడా వేసుకోవచ్చు. అంటే ఒక పంట అదనంగా తీసేందుకు కూడా ఆస్కారం ఉందండి. దసరా వినువు కనుక మనం జల్లుకున్నట్టయితే అవి వీలు లేదు, తొందరగా నాకు నారు అందుబాటులోకి వచ్చేసింది, వర్షాలు పెరిగినాయి, ఇది వర్షం నీరు నిల్వ ఉండటం వల్ల ఏమైనా పాడే పరిస్థితి ఉంది, అంత కాయ రాదు దిగుబడి రాదు అనిపించినప్పుడు దాన్ని పచ్చి రొట్ట ఎరువుగా భూమిలో కలిగి దున్నుకోవచ్చు అండి. పచ్చి రొట్ట ఎరువులు వాడకంలో ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక మనం గమనించినట్లయితే ఈ పచ్చి రొట్ట ఎరువులకి ప్రత్యేకంగా ఎక్కువ ఎరువులు వేయని అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎకరానికి 1.16 కిలోలు భాస్వరాన్ని ఇచ్చేటువంటి ఎరువు సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అంటే ఒక ఎకరానికి వచ్చేసరికి ఒక కట్ట సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసుకున్నట్టయితే వేరు వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెంది త్వరగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా 15 కేజీల యూరియా కూడా వేసుకున్నట్టయితే అది త్వరగా పెరిగింది. త్వరగా పెరిగినప్పుడు మనకి తర్వాత వేయబోయేటువంటి పంటకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అందుకని 15 కేజీల యూరియా అదేవిధంగా ఒక కట్ట సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని వేసుకోవాలంటే మంచిదండి. విత్తనంతో పాటు వేసుకుంటే మంచిది. పూత దశలోనే భూమిలో కలిగి దున్నుకోవాలండి. పూత దశ దాటి అది కొమ్మలు కాడ పెరుగుతూ మురుగుదలం పోయింది అంటే అది త్వరగా చివకదు. అదొకటి తప్పనిసరిగా రైతులు గుర్తించుకోవాల్సినటువంటి అంశం అండి. సాధారణంగా వచ్చేసరికి 60 నుంచి 70 రోజుల లోపు మనకి భూమిలో దున్నుకుంటే మంచిదండి. 55 నుంచి 70 రోజుల లోపు కనుక దున్నుకుంటే మంచిదండి. తర్వాత వచ్చేసరికి సూక్ష్మ పోషకాలు కూడా మనకి లోపలి పొరలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు కూడా ఈ పచ్చి రొట్ట ఎరువుల వల్ల పైకి చేరేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా సకాలంలో ఈ పచ్చి రొట్ట ఎరువులు అంటే జూన్ మొదటి వారంలో కనుక వేసుకున్నట్టయితే తొలి వర్షాలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు వేసుకున్నట్టయితే జూలై 8 లోపలనే దున్నేసుకుని తర్వాత పంట వేసుకున్నట్టయితే భూమి యొక్క భౌతిక స్థితి వృద్ధి చెందడంతో పాటు అనేక రకాలైనటువంటి పోషకాలు కూడా తరువాతి పంటకు అందుబాటులోకి రావటం, భూమి యొక్క భౌతిక జీవ రసాయన లక్షణాలన్నీ కూడా వృద్ధి చెందుతాయండి. అంటే ఈ మధ్య కాలంలో మనం రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భాస్వరం అనేది భూమిలో ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండి అది మిగిలినటువంటి సూక్ష్మ పోషకాల లభ్యతను తగ్గిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ సేంద్రియ పదార్థం కింద ఈ పచ్చి రొట్ట ఎరువులు భూమిలో కలిగి ఉంటామో ఆ భాస్వరపు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఇది అంటే రసాయన ఏది అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఈ సేంద్రియ పదార్థం అనేది తగ్గించటం జరుగుతుంది. తద్వారా మిగిలినటువంటి సూక్ష్మ పోషకాలు కూడా ప్రధానంగా మనం వేసేటువంటి పంటలకు అందుబాటులోకి వచ్చి పంట దిగుబడులు పెరిగేందుకు ఆస్కారం ఉందండి. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా పంటల సరళిలోనే ఈ పచ్చి రొట్ట ఎరువుని ఒక భాగం కింద చేసుకోవాలి. వరి లాంటి పంటలు వేసేటువంటి రైతులు వరి పంట కంటే ముందు, ఇది పచ్చి లాంటి పంటలు వేసేటువంటి రైతులు కనుక చూసినట్టయితే ప్రతి పంట అయిపోయిన తర్వాత, ప్రతి పంట అయిపోయిన తర్వాత కూడా ఈ పచ్చి రొట్ట ఎరువులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేసుకుంటే అది పెరిగినంత పెరుగుతుంది, భూమిలో కలిగి దున్నుకుంటే భూమిలో సేంద్రియ కర్బనం అనేది పెరిగి భూమి తర్వాత తరాల వారికి సారవంతంగా మనం అందించే వీలనేది కలుగుతుందండి. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవడంతో పాటు సేంద్రియ పదార్థాలు ఈ పచ్చి రొట్ట ఎరువులను కూడా ఒక భాగంగా చేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉందండి.
1: మీరింతవరకు పచ్చి రొట్ట ఎరువులు ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జానపద గేయం వినండి.

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో తర్వాతి అంశం ముదురు మామిడి తోటల పునరుద్ధరణ గురించి తెలుసుకుంటారు.
1: మామిడి ముదురు తోటల పునరుద్ధరణ ఎంతో అవసరం అంటున్నారు వ్యవసాయ కళాశాల అశ్వారావుపేటలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్. మామిడి ముదురు తోటల పునరుద్ధరణ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ముదురు తోటల పునరుద్ధరణ అంటే ఏమిటి?
2: ముఖ్యంగా ఇటీవల కాలంలో అధిక విస్తీర్ణంలో మామిడి తోటలు నిర్వీర్యమై తక్కువ దిగుబడులను సరైన నాణ్యత లేని కాయలను ఇస్తున్నాయి. చాలా తోటల్లో ఇప్పటికే సరైన శిక్షణ కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి తోటల్లో చెట్లు గుబురుగా దట్టంగా ఉండి సరైన తగినంత సూర్యరశ్మి లేక కిరణజన్య సంయోగక్రియ సన్నగిల్లి తగినంత ఆహారం తయారు చేసుకోవడం లేదు. ఫలితంగా అవి తక్కువ పూత మరియు కాతలను ఇస్తున్నాయి. అలాంటి చెట్లలో చీడపేడలు కూడా ఎక్కువై పూత కాతలు తగ్గి వచ్చిన దిగుబడి నాణ్యత లేనిదై ఉంటుంది. ఇలాంటి చెట్లను లేదా తోటలను తొలగించి కొత్త మొక్కలను నాటడం కంటే కూడా ఉన్న చెట్లనే బాగు చేసుకొని, అంటే ఈ తోటలనే పునరుద్ధరణ చేసుకొని మంచి ఫలితాలను పొందవచ్చు.
1: మామిడి తోటలు ముందు బాగానే దిగుబడినిస్తూ ఉంటాయి, రాను రాను మామిడి దిగుబడి తగ్గటానికి కారణాలు ఏంటంటారు?
2: ఇలాంటి ముదురు చెట్లలో గాలి వెలుతురు, అంటే సూర్యరశ్మి ఆశించినంతగా ప్రసరించదు. సూర్యరశ్మికి పూత కాదలకు ఉత్పత్తి ఉత్పాదకతలకు నాణ్యతలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సూర్యరశ్మి వల్లనే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. ఆ ఆహారం వల్లే మనకి మామిడి కాయలు అంటే దిగుబడులు పెరుగుతాయి. సూర్యరశ్మి వల్ల పూత కాతలు పెరిగి చివరికి ఉత్పత్తి పెరిగి దిగుబడుల నాణ్యత కూడా మెరుగవుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో చెట్లు దట్టంగా ఉండటం వల్ల లోపలికి గాలి వెలుతురు తగినంత ప్రసరించక

0: వల్ల లోపల నీడ అదేవిధంగా చీకటి ఏర్పడి ఈ వాతావరణం చీడపీడలకు అనుకూలంగా ఉండటం వల్ల వాటి బెడద ఉధృతి ఎక్కువై నష్టాలు కలిగి సస్యరక్షణ కూడా కష్టమవుతుంది. దానివల్ల ఏంటంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా సూర్యరశ్మి తగినంత ప్రసరించకపోవడం వల్ల, తగినంతగా ఆహారం తయారు చేసుకోకపోవడం వల్ల చెట్ల లోపలి భాగాల్లో కొమ్మలు రెమ్మలు బలహీనంగా ఉండి పుష్పించట్లేదు. ఒకవేళ పుష్పించినా తక్కువగా వస్తున్నాయి. వాటి వల్ల పూలు తగినంత సంఖ్యలో లేకపోవడం వల్ల పిందెలు కట్టడం లేదు. ఒకవేళ పిందె కట్టినా కూడా కాయలు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది. కాయలు ఏర్పడినా కూడా ఉన్న కాయలు సహజసిద్ధమైన ఆకారం పరిమాణం అదేవిధంగా వాటికి సహజసిద్ధమైన రంగు కూడా సరిగ్గా ఏర్పడలేదు. అదేవిధంగా చెట్ల వరుసల మధ్యలోకి చొచ్చుకుంటూ పెరగటం వల్ల రెండు చెట్లు ఒకదానికొకటి బాగా చొచ్చుకుపోవడం వల్ల మధ్యలో అంతర్కృషి కూడా ఆటంకం ఏర్పడుతుంది. అదేవిధంగా పొడుగ్గా పెరిగిన చెట్లపై సస్యరక్షణ మందులు పిచికారీ చేయడం, కాయకోత కూడా కష్టమవుతుంది. సో ఈ విధంగా ఇలాంటి తోటల్లో దిగుబడులు తగ్గటం, సాగు ఖర్చులు పెరగటం వల్ల నికర రాబడులు తగ్గుతున్నాయి. అందువల్ల ఏంటంటే మనం ఈ ముదురు మామిడి తోటలను, వయసు బాగా పెరిగిపోయిన తోటలను, అదేవిధంగా విత్తనం ద్వారా వృద్ధి చెందించిన మొక్క తోటలను కూడా ఇప్పుడు మనము ఈ ముదురు మామిడి తోటల పునరుద్ధరణ పథకం ద్వారా మనం మనకి అనుకూలమైన రకాలుగా వీటిని మార్చుకోవచ్చు.
1: ఈ ముదురు మామిడి తోటల పునరుద్ధరణ ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ముఖ్యంగా ఈ మామిడి తోటల పునరుద్ధరణ కోసం చెట్టు మొదలు మీద వచ్చిన అన్ని కొమ్మలను కత్తిరించుకోవాలి. అనగా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించుకొని ఆరోగ్యంగా ఉన్న కేవలం 3-4 కొమ్మలను మాత్రమే ఉంచుకోవాలి. ఈ కొమ్మలను కత్తిరించడానికి కేవలం రంపాన్ని మాత్రమే వాడాలి. దీనివల్ల కత్తిరించిన భాగం నునుపు అవుతుంది. ఒకవేళ కొమ్మలను గొడ్డలతో నరికితే నరికిన కొమ్మ చివర్లు ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల అక్కడ వర్షాకాలంలో నీరు నిలిచి శిలీంధ్రాలు పెరిగి తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కొమ్మలను 45 డిగ్రీల కోణంలో కత్తిరించడం వలన ఒకవేళ వర్షపు నీరు పడినా కూడా జారిపోతుంటుంది. అదేవిధంగా ఈ కొమ్మలను కత్తిరించేటప్పుడు ముఖ్యంగా బాగా మనకు ఉపయోగపడే 3 బలమైన కొమ్మలను మాత్రమే ఉంచుకోవాలి.
1: కొమ్మలు కత్తిరించిన తరువాత మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఈ కొమ్మలను రంపంతో కత్తిరించిన తర్వాత బ్లైటాక్స్ అనే మందును 3 గ్రాములు, అదేవిధంగా క్లోరిఫైర్ఫాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్ను లీటర్ నీటికి కలిపి మొదలు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కత్తిరించిన భాగంలో బ్లైటాక్స్ పేస్ట్ పూసినట్లయితే తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత నీటిని వదిలి ఒక చెట్టుకు 1 కిలో చొప్పున యూరియా వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కత్తిరించిన భాగంలో 3-4 నెలల్లో చాలా కొమ్మలు వస్తుంటాయి. వాటిలో కేవలం 3-4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగిలిన వాటినన్నింటినీ కత్తిరించాలి. తదుపరి కొన్ని రోజుల తర్వాత ఈ 3-4 కొమ్మల్లో ఆరోగ్యంగా ఉన్న వాటిని అలాగే ఉంచి మిగిలిన వాటిని కూడా కత్తిరించుకోవాలి. ఇలా మిగిల్చిన 3-4 కొమ్మల మీద మనకి నచ్చిన రకం నుంచి దశరి కానీ, బంగినపల్లి కానీ, కలెక్టర్ కానీ, ఇలా మనకి ఏ రకం నచ్చుతుందో ఆ రకానికి సంబంధించిన సయాన్ను అంటే అంటు కొమ్మలను తీసుకొచ్చి ఇవి మనం కత్తిరించిన కొమ్మల మీద వెనీర్ గ్రాఫ్టింగ్ లేదా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా మనం అంటు కట్టుకున్నట్లయితే అప్పటి నుంచి ఆ అంటు కట్టిన కొమ్మల మీద మాత్రమే మనకి కొత్త చిగుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ముదిరిపోయిన మామిడి చెట్టు నుంచి ముఖ్యంగా లేత చిగుర్లను మనం వేరే మొక్క మీద నుంచి తీసుకొచ్చి అంటు కట్టడం వల్ల వాటి నుంచి మనకి వేగంగా పూతాపింద వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కోరుకున్న రకం ఇక్కడ ఇప్పటి నుంచి పెరిగే అవకాశం ఉంటుంది.
1: ముదురు మామిడి తోటల్ని గనుక ఒకవేళ రైతులు పునరుద్ధరించాలంటే అనువైన సమయం ఏదంటారు?
0: ఈ పద్ధతిని వర్షాకాలంలో ఆచరించాలి. మామిడి పునరుద్ధరణకు జూన్ నుంచి నవంబర్ వరకు అనుకూలమైన సమయం. ఒకవేళ మనము మార్చి నుంచి కానీ లేదా ఏప్రిల్ మే మాసాల్లో చేసినట్లయితే మొక్కలు ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా మామిడి చెట్ల పునరుద్ధరణ సమయంలో మనకి తప్పనిసరిగా నీరు అవసరం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ముదురు మామిడి తోటలను పునరుద్ధరించుకున్నట్లయితే మనకి నీటిని పెట్టే ఒక ఖర్చు కూడా తగ్గిపోతుంది.
1: ముదురు మామిడి తోటలను గనక పునరుద్ధరణ చేసుకోవాలంటే సరైన సమయం చెప్పారు. మరి ఒకవేళ ఈ విధంగా చేసినట్లయితే లాభాలు ఏ విధంగా ఉంటాయి?
0: కాపు తగ్గిపోయిన ముదురు మామిడి తోటలను మనం

0: అంటే బాగా ఎత్తు పెరిగిపోయినాయి కానీ ఇలాంటి తోటలను మనం పునరుద్ధరించుకున్నట్లయితే, అంటే ముఖ్యంగా 30 నుంచి 40 సంవత్సరాలు పైబడిన చెట్లు, కాయ పిందె సరిగా రాని చెట్లను పునరుద్ధరించుకున్నట్లయితే మనకి వెంటనే అంటే 2-3 ఏళ్లలోపే కాపును యథాతథంగా పొందవచ్చు. అదే ఇలా కాకుండా సర్వసాధారణంగా రైతులు ఈ తోటలను తీసివేసి కొత్త తోటలు నాటుకున్నట్లయితే వారికి సుమారుగా 6 నుంచి 7 సంవత్సరాల వరకు మళ్ళా పూత కాయలు పొందే అవకాశం ఉంటుంది. అదే ముదురు మామిడి తోటలను పునరుద్ధరించినట్లయితే కేవలం 2 లేదా 3 ఏళ్లలోపే కాపును యథాతథంగా పొందవచ్చు. ఈ 2-3 సంవత్సరాల వ్యవధిలో అంతర పంటలు వేసుకొని అదనపు లాభార్జన కూడా ఉంటుంది. ఈ విధానంలో వేరు వ్యవస్థ కూడా బాగా బలపడుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఉన్న చీడపీడల ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇదే విధానంలో తక్కువ దిగుబడి గల రకాలను టాప్ వర్కింగ్ అనే విధానం ద్వారా అధిక దిగుబడి గల రకాలుగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులారా, విన్నారు కదా, ముదురు మామిడి తోటలను గనక పునరుద్ధరించుకుని అనేక లాభాలు పొందవచ్చు అంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు. మరి చాలా ధన్యవాదాలండి, మా రైతు సోదరులకు చాలా విషయాలు తెలియజేశారు.
0: ధన్యవాదాలండి.
2: మరింతవరకు ముదురు మామిడి తోటల పునరుద్ధరణ గురించి తెలుసుకున్నారు.
3: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

0: సమయం 7:45. ఇప్పుడు పిఎం ఈఎంఈ స్కీమ్ గురించి ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి నవీన్ కుమార్ బాసురి గారితో పరిచయం వింటారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత్ భారత్ కార్యక్రమంలో.
1: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసురి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: నవీన్ కుమార్ గారు
2: చెప్పండి సార్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే పిఎంఎఫ్ఎంఈ, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
2: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే పిఎంఎఫ్ఎంఈ ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ జీడిపిలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా

0: నాలుగు కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70 నుంచి 80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్ లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్ కు వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్ లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో ఒక 10 మంది కానీ లేదా అంతకు మించి 100, 300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశివరావు గారు, ఈ స్కీమ్ ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్ని బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్ లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్ గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రినర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకు కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సీబీలు కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకేంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్ని తెప్పించి వాళ్ళ బిజినెస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు

0: స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తరువాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్ తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకి ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం, అంటే రోడ్ సైడ్

0: ఇటు మనకి చేసే వ్యాపారులు, చిరు వ్యాపారులు చాలా మంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలు వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయానిపైన వాళ్ళు చెక్ చేస్తూ, ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్,
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 19 భాగం రికార్డింగ్ కార్యక్రమం వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై మా కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మనోరంజన్ హిందీ చిత్ర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా చల్తే చల్తే ఈ చిత్రంలో అభిజిత్ అల్కా యాగ్నిక్ పాడిన పాట.

చాందిని చిత్రం నుంచి శ్రీదేవి జోలీ ముఖర్జీ పాడిన పాట.

यही है साहिबान कहानी प्यार की। किसी ने जान ली, किसी ने जान

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. రేపు ఉదయం 5:55 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం వింటారు, సమర్పణ శ్రీమతి పి స్వప్న. 6:35 రైతు సమాచారంలో సకశేరుక చీడల యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతుల వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా శరణార్థులు హక్కులు బాధ్యతలు ప్రత్యేక కార్యక్రమం వింటారు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార్ ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగణం. 10:00 స్వాతంత్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రసంగం వింటారు. 11:00 చిత్రగీతాలు.

ఇక 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్వాదనం, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 కిన్నెరలహరి మీరు కోరిన చిత్రగీతాలు, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతుల వార్తలు, 6:35 చిత్రగీతాలు వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, రేపు రాత్రి 7:15 కిసాన్ వాడి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ భూసారం సాగునీటి ప్రయోజనాలు శాస్త్రవేత్త గారితో పరిచయ కార్యక్రమం, ఆకుకూరలు పెంపకం ఆదాయానికి మార్గం పరిచయం, వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర గురించి తెలుసుకుంటారు. ఇంకా 7:45 కిన్నెరలహరి, 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 20 భాగం ప్రసారమవుతుంది, 8:35 చిత్రగీతాలు, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్, 9:30 మధురీమం ఆపాత మధుర గీతాలు, రేపు రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:04 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.